శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 7

29 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 24వ రోజు, క్రీస్తుకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ శనివారం. నిలయంలో సమయం సరిగ్గా 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 స్వాతంత్ర్యం గురించి విఎస్ఆర్ మూర్తిగారి భావజాలం. 6:15 భక్తిరంజన్లో మాతృవందనం. 6:35 పొలం పనులు. వ్యవసాయదారులకు సూచనలలో నూతన ఉద్యానవన పంటల పండించే రైతులకు ప్రత్యేక సూచనలు అందిస్తారు రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం విభాగాధిపతి శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతిగారు. ఈ ఉదయం 7 గంటలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ ఉదయం 9:30 సమాచార ప్రభాత్, 9:45 మార్నింగ్ న్యూస్. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 తెలుగులో జాతీయ వార్తలు. 10:10 చిత్రసీమ. 10:30 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం. 11:00 వార్తల ముఖ్య అంశాలు. అనంతరం ఇన్సైట్ ఆంగ్ల ప్రసంగాలు పరిచయాలతో చూసిన కార్యక్రమంలో స్పెషల్ బ్రాడ్కాస్ట్ ఆన్ ఇండిపెండెన్స్ డే జయంతి ఉప్పాల మరియు అనిరుద్ధ్ గార్ల సంభాషణ. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో ఉత్సవ్ ఆజాదీ కా ఆజాదీ జో మిలీ నహీ కమై గహై రూపకం అందిస్తున్నవారు సురభి జైన్, జయదీప్, కృష్ణకుమారి గార్లు. ఈరోజు 12:40 1:20 వంతాలోకం శ్రీల కార్యక్రమంలో విషపురుగులు శ్రీమతి నంటూరి సుందరి నాగమణి గారి కథానిక. 2:30 బాలానందం చిన్నార్ల కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్ర ప్రసారాలలో ఈరోజు 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం శ్రీ గజవెల్లి వెంకన్న బృందంచే భీష్మ విజయం కథ 3వ భాగం చిందు యక్షగానం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలలో పశువులకు పచ్చిమేత తయారు చేసే పద్ధతి గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారు అంది.

అందించే వివరాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు గురించి శాస్త్రవేత్త విభాగాధిపతి బి కృష్ణకుమారి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్య. రాత్రి 8:15 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం రిలే. 9:30 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురువేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: metals. The government has decided to remove the 12-minute advertisement duration cap for television channels. In a statement, Information and Broadcasting Ministry said that the decision will come into effect from the date of notification of the amendment in the Cable Television Networks Rules 1994 in the Gazette. It said that in view of the changes that have occurred in the TV broadcasting sector, a need was felt to revisit the stipulations relating to advertisement duration. The statement added that in India, the sector is heavily dependent on advertising, irrespective of whether a channel is pay or free to air. It said there was a non-level playing field for traditional TV channels vis-a-vis digital media, where no such stipulation on advertisement cap regulation exists. The National Testing Agency, NTA, will release the provisional answer keys for UGC NET June 2026, CSIR NET, ICAR All India Entrance Exam for admission, and All India Competitive Examination for PhD programs tomorrow. The NTA said that the provisional answer keys will be published on its website. It advised candidates to rely only on official communication from NTA. And the first test of the two-match series between India and Sri Lanka will begin today at the Gaurhal International Stadium. The match will begin at 10 a.m. IST. On India's 80th Independence Day, the men's team will feature in their 600th test match today, thus becoming the third team after England and Australia. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి స్వేచ్ఛా విలువను గుర్తు చేస్తూ స్వాతంత్రం మనకు అందించిన బాధ్యతను తెలియచేస్తూ నేటి భావనలో స్వాతంత్ర్యం గురించి శ్రీ బిఎస్ఆర్ మూర్తిగారి భావజాలం విందాం.
2: మానవుడు స్వతంత్రుడు కావాలి. ఈ స్వాతంత్ర సమరాంగణంలో ఈ దేశం సాధించినటువంటి ఒక సంస్కృతి వికసనం ఏమిటి అంటే, మళ్లీ ఒక పునర్వికాసం, పునర్వైభవం. భారత జాతి యొక్క అంతర్గత శక్తిని బహుముఖీనంగా అనేక పాయలుగా విస్తృతం చేసి ఈ ప్రపంచానికి అందించే దిశగా వెళుతున్నప్పుడు ఈ దేశం స్వాతంత్ర సముపార్జనతో రెండింటిని ఆధారం చేసుకున్నది. ఒకటి, సత్యమేవ జయతే, సత్యము మాత్రమే జయిస్తుంది. ఎంత అద్భుతమైన మాట! సత్యము అంటే కాలాద్యవిచ్ఛిన్నమైనది, సర్వకాలముల యందు ఉండేది, సార్వజనీనమైనది, విశాలమైన భావనాస్థితి. వీటన్నింటినీ సాధించుకోమని చెప్పడానికి, అది మేము సాధిస్తామని మన సభలలో, చట్టసభలలో మనం ఏర్పరచుకున్నటువంటి నాదము నినాదము అది ఒక్కటే, అది సత్యమేవ జయతే. ఇక రెండవది, సమాజపరంగా ధర్మో రక్షతి రక్షిత. నువ్వు నీ స్వధర్మాన్ని, వ్యక్తి ధర్మాన్ని, రాజధర్మాన్ని, సమాజ ధర్మాన్ని, సాంస్కృతిక ధర్మాన్ని, సంస్కార ధర్మాన్ని, ఈ జాతి జీవగర్రైనటువంటి మూలకందాయమైనటువంటి ఒక స్థితిని మీరు గనక పాటించినట్లయితే ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించిన వాడికి బంధము లేదు, బంధన లేదు, ఉన్నదంతా ఆత్మే. ఇది ఒక పరిపూర్ణమైన భావనా స్థితి. అంతేకాదు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జాతీయ జెండాలు అన్నీ కూడా వారి వారి భావాలకు అనుగుణంగా నిర్మాణం చేసుకుంటే ఈ భరత జాతి, మన దేశం, మన జెండాని ఒక అద్భుతంగా నిర్మాణం చేసుకుంది. ఎట్లా? దాంట్లో మూడు రంగులున్నాయి. ఆకుపచ్చ హరిత విప్లవం, తెల్లటిది శ్వేత విప్లవం అంటే క్షీర విప్లవం, ఇక మూడవది కాషాయం అంటే త్యాగం. ఈ మూడింటిని మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే పరిపూర్ణంగా కొన్ని యుగాలుగా వ్యావసాయిక ఆధారభరితమైనటువంటి ఈ దేశం వ్యవసాయాన్ని గనక విస్మరించితే, దీని ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి గనక, శ్వేత విప్లవానికంటే ముందే హరిత విప్లవాన్ని ఈ దేశం మన జెండాలో పొందుపరుచుకున్నది. ఇక రెండవది, శాంతికి, ప్రశాంతికి, ప్రేమకి, సమన్వయానికి, వీటన్నింటికీ సంఘర్షణకి తావులేని స్థితికి ఒక పరమ ప్రశాంతమైనటువంటి చాలు అది ఏది అంటే, అది తెలుపు. తెలుపు అంటే శుద్ధ చైతన్యం. ఈ దేశం మీద అన్ని దేశాలు యుద్ధం చేసినాయి, ఈ దేశం మాత్రం ఏ దేశం మీద యుద్ధం చేయలేదు. ఇది పరమ శాంతిభూతమైనటువంటి, శాంతి పరిపూతమైనటువంటి ఒక తెల్లని చార. ఇక కాషాయం సమస్తమైనటువంటి త్యాగానికి గుర్తు. ఎట్లా? న కర్మణాన ప్రజాన ధైనైన త్యాగేనైకే అమృతత్వమానశు. త్యాగము వలన మాత్రమే మానవుడు గాని ఒక దేశము గాని ఒక అమృతత్వాన్ని సాధించుకుంటుంది గనక ఇదైతే వీటన్నింటినీ కూడా కలుపుతున్నటువంటి ఒక సంపూర్ణమైన ధర్మచక్రం. ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు యోగీశ్వర కృష్ణుడు భగవద్గీతలో. ఆ చక్రమే ధర్మచక్రమే ఆధారమై అది ఇరుసై ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది గనక.

0: ధర్మము, హరితము, క్షీరము, సమాజము, శాంతి ఇవన్నీ అయి మానవుడు తన బంధనాల నుంచి, తనలో ఏర్పడినటువంటి అనేకానేక మనోవికారాల నుంచి తనను తాను విముక్తం చేసుకుని స్వతంత్రుడు కావాలి. తాను స్వతంత్రుడైతేనే ఇంకోటికి స్వాతంత్రాన్ని ఇవ్వగలడనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావనని మనకి మన జెండా అనుగ్రహ వరదానం చేస్తుంది. గనక ఆ జెండా కింద 140 కోట్ల మంది ప్రజలు సగర్వంగా, సానందంగా, పరమాద్భుతమైన స్థాయిలో జీవించగలిగేటువంటి ప్రజ్ఞామూర్తులుగా వెలుగొందటానికి ఈ సందర్భం మనకి ఒక మహాపర్వదినమని నేను భావిస్తూ ఈ దేశానికి జై హింద్.
1: స్వాతంత్ర్యం గురించి శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి భావజాలమది భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఈ ఉదయం 7 గంటలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను ఎగురువేసిన అనంతరం జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆకాశవాణి భక్తిభావంతో మనసును పరివచింపచేసే మధుర గీతాలతో ఇప్పుడు భక్తిరంజనిలో నేటి ప్రత్యేక సమర్పణ మాతృవందనం విందాం.

భక్తిరంజనిలో మాతృవందనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నూతనంగా ఉద్యానవన పంటలు పండించే రైతులకు ప్రత్యేక సూచనలు అందజేస్తారు రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం విభాగాధిపతి శాస్త్రవేత్త డాక్టర్ గద్దే జ్యోతి గారు.
5: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ గద్దే జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ హైదరాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం. ఈనాటి కార్యక్రమంలో కొత్తగా ఉద్యాన పంటల్లో భాగంగా పూల సాగు చేసే రైతు సోదరులకు కొన్ని సలహాలు సూచనల గురించి తెలుసుకుందాము. అయితే ముఖ్యంగా మనము పూల సాగు, మనకు ఉద్యాన పంటల్లో మనం సాగు చేసే పూలలో ముఖ్యంగా వాణిజ్యపరంగా మనము పూల మొక్కల్ని సాగు చేయడంలో బంతి, చామంతి, గులాబీ, మల్లె, లిల్లీ వీటన్నిటికీ కూడా అనాది కాలంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. అయితే కొత్తగా పెట్టుకున్న రైతు సోదరులు మొదట వరి కావచ్చు, పప్పుదినుసులు కావచ్చు, నూనె గింజలు ఇలాంటివన్నీ సాగు చేసే రైతు సోదరులు వాటి నుంచి పంట మార్పిడి అంటే పూల సాగు చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు మొదటగా ఆ యొక్క నేలలో వాళ్ళు భూసార పరీక్షలు చేపట్టడం చాలా అవసరము. దీన్నే సాయిల్ టెస్టింగ్ అంటారు. అంటే నేల యొక్క ఆరోగ్య స్థితి, ఆ నేలలో ముందు వేసిన పంటల ఫలితంగా ఏమైనా సారవంతం తగ్గిందా, ఫర్టిలిటీ అనేది అంటే సాయిల్ యొక్క భూమిలో ఉండే పోషక విలువలు ఏమైనా తగ్గాయా, లేకపోతే మనం ఈ పూల సాగు ఉదాహరణకు బంతి పూలు కానీ మల్లె కానీ గులాబీ కానీ ఈ విధంగా పూల సాగు చేయాలనుకున్నప్పుడు కొత్తగా పెట్టుకునే ఆ నేలలో ఎటువంటి నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ ఇతర సూక్ష్మ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి, అదేవిధంగా ఉదజని సూచిక ఎంత ఉంది, ఈసీ కంటెంట్, విద్యుత్ సమతుల్యత ఎంత ఉంది, వీటన్నిటి గురించి కూడా ఒక అవగాహన అనేది రావడం కోసము కొత్తగా

పెట్టుకున్న రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క భూసార పరీక్ష చేయించడం చాలా మంచిది. ఎందుకంటే భూసార పరీక్ష చేయడం వల్ల ఆ నేల మనం వేసుకునే పంట, మనం ఎంపిక చేసుకునే పంటకి అనుకూలమైనదా కాదా, భూసార పరీక్ష చేయడం వల్ల మనకి ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం శాతం ఎంత ఉంది, అది అంటే విచక్షణ రహితంగా మనము పైపాటి ఎరువులని వేయకుండా మన యొక్క సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్, అంటే ఈ భూసార నేల పరీక్ష యొక్క ఫలితాల వలన మనము ఎంత ఎరువులు వేసుకుంటే మనకి ఖర్చులు

సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ అంటే భూసార నేల పరీక్ష యొక్క ఫలితాల వలన మనము ఎంత ఎరువులు వేసుకుంటే మనకి ఖర్చులు తగ్గించుకోవచ్చు లేదంటే ఎరువుల శాతం పెంచాలనేది ఒక మంచి అవగాహన అనేది రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ యొక్క భూసార పరీక్ష చేయించడం రైతు సోదరులు తప్పనిసరిగా పాటించవలెను. రెండోది నీటి పరీక్ష. మనము బోర్వెల్ కావచ్చు, తర్వాత ఆ నీరు ఎలా ఉంది, నీటిలో ఎక్కువ ఉదజని సూచిక లవణాల ఎక్కువ శాతంలో ఉన్నట్లయితే మనము మొక్క నాటిన తర్వాత వాటిలో యొక్క సూక్ష్మధాతు లోపాలు రావడం అనేది నత్రజని, పొటాష్, భాస్వరం లోపాలు రావడం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క నీటిలో కూడా ఈ యొక్క లవణాల శాతం, ఆ నీరు మనం వేసే పంటకు సరిగ్గా ఎటువంటి పంట దిగుబడులు తగ్గకుండా ఆ నీరు మంచి నాణ్యత కలిగి ఉన్నదా లేదా అనేది కూడా ఈ యొక్క నీటి నమూనా పరీక్షల ద్వారా రైతు సోదరులకు తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము కొత్తగా వేసుకున్న రైతులు కంపల్సరిగా తప్పనిసరిగా ఈ యొక్క భూసార పరీక్ష, నీటి నమూనా పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి ఉదాహరణకి మనము విడిపూలైనా బంతి, చామంతి, మల్లె, గులాబీ ఇలాంటివి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు జనవరి అంటే జూన్ నుంచి మనకి వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా మనము విరివిగా ఈ యొక్క పూల సాగుని చేపట్టవచ్చు. అదేవిధంగా మనము సాగు చేసే ముందు అంటే మనకి వర్షాకాలము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు అధిక మోతాదులో వర్షం నమోదవుతుంది. కాబట్టి మనము ఏప్రిల్, మే అంటే మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులను అంటే జనుము కావచ్చు, జీలుగ కావచ్చు, పిల్లిపెసర అలాంటి వాటిని మనము పొలంలో పెంచి, విత్తనాలను చల్లి పొలంలో పెంచి నేలను బాగా దున్నినట్లయితే ఈ యొక్క బయోఫర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు అనేవి మన యొక్క భూమిని సారవంతం చేయడం అనేది జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ భూములు గడ్డ కట్టి చాలా గట్టిగా అయిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి నేలల్లో మనకి వేర్ల వ్యవస్థ దెబ్బతినడం వల్ల ఆశించిన దిగుబడులు రావు. కాబట్టి కంపల్సరిగా మనము ఎండాకాలంలో అంటే వర్షాలకి ముందుగానే ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులను బాగా దుక్కిలో వేసి దున్నడం వల్ల భూమి గుల్లబారి మనము మొక్కలు నాటిన తర్వాత వేరు వ్యవస్థలో మంచిగా గాలి అందడం అనేది, అదేవిధంగా భూమి గుల్లబారి ఉండడం వల్ల ఆ యొక్క పోషకాలు కూడా వేర్ల ద్వారా, వేర్ల వ్యవస్థ ద్వారా మొక్కకి ఆకులకి అన్నిటికీ సరఫరా అవ్వడము మంచిగా ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క పచ్చిరొట్ట ఎరువులతో మనము దుక్కిలో వేసి దున్నినట్లయితే రైతులకి ఈ దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉంటాయి. అదేవిధంగా మనము పొలంలో ప్రధాన మొక్కలు నాటేటప్పుడు ముందుగా ఒక నెల ముందుగానే నారుమడి తయారు చేసుకొని మనం ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఆ యొక్క పొలంలో ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. అంటే గట్ల మీద అక్కడ కూడా గడ్డి అనేది ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క తెగుళ్ళు కావచ్చు, పురుగులు కావచ్చు, అవన్నీ కూడా గుడ్లు, శిలీంధ్రాలు, ప్యూపాలు పెట్టడం వల్ల మళ్ళీ మనము ఖర్చు పెట్టే పురుగు మందు, తెగుళ్ల మందు మీద అధిక ఖర్చులు ఉంటాయి. కాబట్టి పొలం గట్లు ఎప్పటికప్పుడు పొలం లోపల కానీ పొలం గట్ల పైన కానీ పొలం చుట్టూతో కూడా శుభ్రంగా ఉంచుకోవడం వలన మనకి ఈ యొక్క కీటకనాశిని మందుల పైన, తెగుళ్ల మందుల పైన మనం ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనము మొక్కలు నాటిన తర్వాత మల్చ్ షీట్స్, మల్చింగ్ అనేది ఇప్పుడు చాలా చాలా ముఖ్యము. మల్చ్ షీట్లు కానీ వీడ్ మ్యాట్ అంటారు, అంటే ఈ కలుపు ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, లేబర్ టైంకి దొరకరు, లేబర్ సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. లేబర్ పైన వెచ్చించే ఖర్చును కూడా మనం తగ్గించుకోవాలంటే ముఖ్యంగా మనము పూల మొక్కలు మనకి 3 నెలలు, 4 నెలలు, 5-6 నెలలో మనకి పంట దిగుబడి మంచిగా రావాలంటే కంపల్సరిగా మల్చింగ్ షీట్ కానీ లేదంటే వీడ్ మ్యాట్స్ అనేవి దొరుకుతాయి. వాటిని వేసుకోవడం వల్ల ఆ మల్చ్ షీట్ కింద ఉండే ఈ యొక్క కలుపు యొక్క విత్తనాలని మొలకెత్తకుండా కలుపుని అరికడుతుంది. అంతేకాకుండా నీరు తక్కువ ఉండే చోట, అధిక ఎండలు ఉన్న టైంలో కూడా బాష్పోత్సేకాన్ని తగ్గించి మనకి నీటి ఆవిరి అవ్వకుండా నీటి తేమ శాతం కూడా మొక్కకు కావాల్సినంత విధంగా అంటిపట్టుకొని ఉంటుంది. కాబట్టి మల్చ్ షీట్స్ మనము పాలిథిన్ వేసుకోవచ్చు లేదంటే వరి పొట్టు కానీ, వరిగడ్డి కానీ, ఆర్గానిక్ మల్చెస్ కానీ, ఇనార్గానిక్ అంటారు, మనం ఏదైనా మనకు అంటే చౌకంగా మనకి ఏది లభ్యమైతే అది కంపల్సరిగా మనము మల్చింగ్ షీట్ల పైన మనం మొక్కల్ని పెంచినట్లయితే ఈ యొక్క కలుపు సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అదేవిధంగా మనము మొక్కలు నాటిన తర్వాత ఈ యొక్క సూక్ష్మబిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ని మనము రాబో కాలంలో భూగర్భ జలాలు అంటడుగుపోతాయి. కాబట్టి ప్రతి నీటి బొట్టు వర్షపు చుక్కని మనము దానిని ఆదా చేయడము ప్రతి ఒక్క మనిషి యొక్క బాధ్యత. కాబట్టి ప్రతి నీటి బొట్టును, వర్షపు నీటి బొట్టుని మనము ఆదా చేసుకొని మనకు బోర్లో సరిపడు వాటర్ ఉన్నా, నీరు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ అంటే సూక్ష్మబిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనకి మొక్కకు ఎంత కావాలో అంత మొక్క మొదల్లో పడడం వల్ల మొక్కలన్నీ కూడా ఏపుగా పెరగడము, అన్నీ కూడా ఒకేసారి పూతకు రావడము, పూల పరిమాణం కూడా సమానంగా ఉండడం వల్ల మంచి నాణ్యత కలిగి మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. అదేవిధంగా ఈ గడ్డి అవన్నీ కూడా వాటి యొక్క సమస్య కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా మనము

0: మొక్కలు నాటిన వెంటనే లేత ఈగురులు ఉంటాయి కాబట్టి ఇక రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా జిగురు అట్టలు అంటే ఈ యొక్క నీలిరంగు జిగురు అట్టలు వచ్చేసి మనకి తామర పురుగులను ఆకర్షిస్తాయి. సో పొలంలో ఎకరాకి 5-6 జిగురు అట్టలు అక్కడక్కడ పెట్టడం వలన ఈ యొక్క తామర పురుగుల శాతం ఎంత ఉంది అనేది మనం కనుక్కోవచ్చు. దాన్ని బట్టి మనము వేపకషాయాల ద్వారా వెళ్ళాలా లేదంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రసాయనిక తెగుళ్ళ కీటకనాశిని వెళ్ళాలా అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది.
1: నూతనంగా ఉద్యానవన పంటలు పండించే రైతులకు రాజేంద్రనగర్ పూల పరిశోధనా స్థానం విభాగాధిపతి శాస్త్రవేత్త డాక్టర్ గద్దే జ్యోతిగారు అందించిన సూచనలు విన్నారు. పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముందుగా శ్రోతలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఢిల్లీలో ఆమె నిన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, శ్రమజీవులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్టపతి పేర్కొంటూ
1: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్, వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్, స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్యకర్మీ, మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అప్నే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. ప్రతిభావాన్ ఖిలాడి, శిల్పకార్ తథా కళాకార్, జనహిత్ మే సేవారత్ జన ప్రతినిధి, న్యాయ వ్యవస్థా సే జుడే న్యాయకర్మీ, కార్యనిష్ట సివిల్ సేవక్, అర్థ వ్యవస్థా మే యోగదాన్ దేనే వాలే నిస్వార్థ సమాజసేవీ ఔర్ స్వచ్ఛతా అభియాన్ కే అగ్రణీ కార్యకర్తా హమారె సభీ సఫాయి మిత్ర దేశ్ కీ ప్రగతి మే మహత్వపూర్ణ భూమికా నివా రహే హై.
0: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ముఖ్య ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 5,000 మంది అతిథులను ఆహ్వానించారు. విశిష్ట అతిథులుగా హాజరవ్వాలని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన పీఎం విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా శౌర్య పథకాలను, సేవా పథకాలను పోలీస్, అగ్నిమాపక దళం, హోంగార్డ్, పౌర రక్షణ, జైళ్ల సిబ్బంది మొత్తం 1,057 మందికి ప్రదానం చేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం

0: స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందన స్వీకరించి రాష్ట ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. స్త్రీశక్తికి సంవత్సరం రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు స్త్రీశక్తి పథకం లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణిస్తారు. క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హైటీ కార్యక్రమంలో పాల్గొని పథకం అమలు తీరు, మహిళలకు అందుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై వారితో ముఖాముఖి మాట్లాడతారు. మహిళల అభిప్రాయాలు, సూచనలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లో ఆయా జిల్లా కేంద్రాల ఇన్ఛార్జి మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రైతుల పంటల బీమా గడువు పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్లను పునరుద్దరించామని, ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొంటూ
1: 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 100 రోజుల్లో ఓపెన్ చేశాం. అయితే మళ్ళా రూరల్ మరొక 70 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఓపెన్ చేశాం. సూర్య గారు తీసుకుంటే అది రాష్ట్రంలో నెంబర్ 1 లో కాకినాడ జిల్లా ఉంది. దాదాపు 11,993 హౌసెస్ కి కనెక్షన్ ఇచ్చారు. అదే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సింది వాటర్, ఎల్నినో ఎంతో ఎఫెక్ట్ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టి అటు ఇరిగేషన్ అధికారులకి, అగ్రికల్చర్ వాళ్ళకి సూచనలు ఇస్తున్నారు.
0: స్వాతంత్ర్యం కోసం మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కేంద్రంలో రాజ్విహార్ నుంచి ఏ క్యాంపులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్కిల్ వరకు నిన్న నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసన మండలి, శాసనసభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభా ప్రాంగణంలో సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీసు బందోబస్తుపై అధికారులతో వారు నిన్న సమీక్షించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. శ్రీలంకలోని గాలి నగరంలోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర దక్షిణ కోస్తా యానాంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడంలోనే స్వేచ్ఛకు నిజమైన అర్థం ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. अशीतितम स्वतंत्रता पर्वणः पूर्वसंध्यायाम् अमृतेन संभाषणेन राष्ट्रमभिसंबोधयन्ती राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मूः प्राह यत् जागतिक अशान्तेः युद्ध विभीषिकायाश्च तमसि अपि भारतीया अर्थव्यवस्था उज्ज्वल नक्षत्रवत् तीव्रतमगत्या समेधते. राष्ट्रपतिना प्रोदीरितं यत् भारतस्य आर्थिक संवृद्धिः वैश्विक संवृद्धिमतिक्रम्य द्विगुणाधिकं यावत् वर्तते.
3: Even in such trying circumstances, our economy is moving ahead as the fastest growing major economy in the world. According to economic projections, the growth rate of the Indian economy is expected to be more than twice the average of global growth rate. Atmanirbhar Bharat Abhiyan has further strengthened the foundation of our economic progress and national security.
2: राष्ट्रपतिना प्रतिपादितं यत् राष्ट्रस्य नक्सलोन्मूलनम् एका ऐतिहासिकी सफलता अस्ति. सा प्रावोचत् यत् यानि क्षेत्राणि पूर्वं नक्सलातंकेन प्रभावितानि आसन् तेषु क्षेत्रेषु इदानीम् उत्साहसन्ततिः विकासप्रवाहश्च दरीदृश्यते.
3: भारत को नक्सल मुक्त बनाना एक बड़ी उपलब्धि है. आप नक्सल प्रभावित क्षेत्र में उत्साह का वातावरण है तथा विकास के सर्वस्पर्शी धारा प्रवाहित हो रही है. बस्तर ओलंपिक्स में खिलाड़ियों ने, बस्तर पंडुम में कलाकारों ने तथा इन आयोजनों में दर्शकों ने भारी संख्या में हिस्सा लिया.
2: राष्ट्रपतिना प्रोक्तं यत् छात्रवृन्दः राष्ट्रभविष्यस्य मुख्यशिल्पीवर्गः अस्ति. परीक्षाव्यवस्थायाः परिष्काराय च शासनं प्रतिश्रुतमस्ति. राष्ट्रपतेः अनुसारं भारतस्य 65% युवजनसंख्या राष्ट्रस्य मुख्यशक्तिः अस्ति, या स्वप्रयासैः उद्यमितायाः नूतनान् मार्गान् रचयति. अनेन भारतं 47.2% वर्षं यावत् विकसित भारत निर्माणस्य स्वप्नं साक्षात्कर्तुम् अग्रसरति. उपराष्ट्रपतेः सीपी राधाकृष्णन् अवोचत् यत् राष्ट्रपतेः स्वतंत्रता दिवसस्य पूर्वसंध्यायाम् एकः शक्तियुतः प्रेरणादायी च सन्देशः दत्तः, यः एकस्य आत्मविश्वासपूर्णस्य प्रवर्धमानस्य जीवन्तभारतस्य च आकांक्षाः प्रकटीकरोति. सामाजिकान्तर्जालीय स्वीये सन्देशे राधाकृष्णन् इत्यनेन प्रोदीरितं यत् राष्ट्रपतेः सम्बोधने यूनाम् आशाः, नारीशक्तेः योगदानं, देशस्य आर्थिकप्रगतिं च संस्पृश्य एकस्य सशक्तस्य समृद्धस्य च राष्ट्रस्य व्यापकं दर्शनम् उपस्थापितम्. तेन अग्रे प्रतिपादितं यत् एते रवाः राष्ट्रयज्ञे नागरिक आहुत्यै दिव्यम् आह्वानं सन्ति. देशः अद्य 80तमं स्वातन्त्र्यदिवसम् आचरति. प्रधानमन्त्री नरेन्द्रमोदी दिल्ल्याः ऐतिहासिके रक्तदुर्गे समारोहस्यास्य नेतृत्वं करोति. समारोहस्य अन्तर्गतं भारत

ఆకాశవాణి ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సరబ్జీత్ కౌర్. ద హెడ్లైన్స్. నేషన్ సెలబ్రేట్స్ ఇట్స్ 80th ఇండిపెండెన్స్ డే టుడే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హోయిస్ట్ నేషనల్ ఫ్లాగ్ అట్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ. అడ్రెసింగ్ ద నేషన్, ప్రైమ్ మినిస్టర్ అన్

దేశభక్తి గీతాలు విన్నారు ఆకాశవాణి. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై 3 వందల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. ఇక వార్తల వివరంగా దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి

0: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందే మాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందే మాతర గీతం మారుమోగుతోందని అన్నారు.
1: लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं, इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है.
0: భారత్ ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే పెద్ద లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని తెలిపారు. అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణలు సృష్టించిన సవాళ్లను గుర్తు చేశారు. ఈ సంక్షోభాల సమయంలో వ్యాక్సిన్లు, ఇంధనం, గ్యాస్, డీజిల్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రజల్లో భయాలు సృష్టించేందుకు అనేక వదంతులు ప్రచారం చేశారని గుర్తు చేశారు. నేడు దేశంలో గ్యాస్, పెట్రోల్, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దాలు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ముందుకు సాగుతోందని రాష్టపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవ పూర్వ సంధ్యన రాష్ట్రపతి నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు సగటు ప్రపంచ వృద్ది రేటు కంటే, రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్థిక అంచనాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ దేశ ఆర్థిక ప్రగతికి, జాతీయ భద్రతకు పునాదులను మరింత బలపరిచిందని, సుస్థిర అభివృద్ది లక్ష్యాలు కొన్నింటిని నిర్ణీత సమయం కంటే ముందే భారత్ సాధించిందని తెలిపారు. ప్రతి భారతీయుడి అభివృద్ది, సంక్షేమం వికసిత్ భారత్ నిర్మాణంలోని అసలైన ముఖ్య ఉద్దేశాలని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే ప్రసిద్ధ గేయం నిర్వచించిందని రాష్ట్రపతి కవి గురజాడ అప్పారావుని ఉటంకిస్తూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
2: గురజాడ అప్పారావుని ఆపనే ఏ గీత్ మే సభీ భారత్వాసియో కో దేశ్ ప్రేమ్ కా అమూల్య సందేశ్ దియా హే. ఉన్హోనే కహా హే, దేశ్ మున్ను ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశ్ మంటే మట్టి కాదోయ్, దేశ్ మంటే మనుషులోయ్. ఇన్ పక్తియో కా భావ హే, దేశ్ సే ప్రేమ్ కరో, భలాయి కో బఢావ్. దేశ్ కా అర్థ కేవల్ మిట్టి హీ నహీ హే, దేశ్ కా అర్థ సమస్త జన సముదాయ హే. ముజే విశ్వాస హే కి సమాజ్ కీ భాగీదారీ ఔర్ సర్కార్ కే ప్రయాసో సే గావ్ గావ్ మే, నగర్ నగర్ మే, భారత్ కే ఘర్ ఘర్ మే రహనే వాలే సభీ లోగ్ స్వస్థ, సుఖీ ఔర్ సమృద్ధ బనేంగే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి అంకిత భావంతో పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు, జాతీయ వీరులకు దేశ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని రాధాకృష్ణన్ అన్నారు. దేశ సరిహద్దులను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో అచంచలమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న సాయుధ బలగాలను ఉపరాష్టపతి అభినందించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఈరోజు గుర్తు చేస్తుందని ఓం బిర్లా తన సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది చెందిన, సంపదతో కూడిన ఆత్మనిర్భర భారతాన్ని నిర్మించే దిశగా మరింత వేగంగా అడుగులు వేసేలా ప్రతిజ్ఞ చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం

సర్వస్వం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల తిరుగులేని ధైర్యాన్ని, త్యాగాన్ని, అత్యున్నత శౌర్యాన్ని గౌరవించడానికి ఈరోజు ఒక వేదిక అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐకార్, అఖిల భారత ప్రవేశ పరీక్ష, పీహెచ్డీ కార్యక్రమం కోసం జరిగే అఖిల భారత పోటీ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేయనుంది. ఈ తాత్కాలిక ఆన్సర్ కీలను తమ వెబ్సైట్లో ప్రచురిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ సందర్భంగా అభ్యర్థులు కేవలం ఎన్టీఏ నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొని తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం కేవలం ఒక జాతీయ చిహ్నం మాత్రమే కాదని, అది మన దేశం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ, ఐక్యత, గుర్తింపు, గౌరవం, ప్రజల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక అని ఉద్ఘాటించారు. హాంకాంగ్లోని ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ కాచ్యూ, భారత కాన్సుల్ జనరల్ రాజేష్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హాంకాంగ్ అభివృద్ధిలో భారతీయ సమాజం పోషిస్తున్న పాత్రను జాన్ లీ కొనియాడారు. వికసిత్ భారత్ దిశగా భారత్ సాధిస్తున్న ఆర్థిక, సాంకేతిక పురోగతిని రాజేష్ నాయక్ ప్రస్తావించారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడుతూ మువ్వన్నెల జెండా పౌరులకు త్యాగం, కర్తవ్యనిష్ట, జ్ఞానాన్ని గుర్తు చేస్తుందన్నారు. 1857 నుంచి 90 ఏళ్ల పాటు మన పూర్వీకులు చేసిన త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యమని, ఆ త్యాగ నిరతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలని పేర్కొన్నారు. జాతీయ జెండాలోని కేసరి రంగు త్యాగం, జ్ఞానం, బాధ్యతాయుతమైన కర్తవ్యానికి ప్రతీక అని వివరించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అగర్తలలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ప్రధానమంత్రి ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారని కొనియాడారు. ఈ వేడుకలు భావితరాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కాసేపటి క్రితమే ప్రారంభమైంది. భారత జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టూర్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టుకు కెప్టెన్ ధనుంజయ డి సిల్వా, వైస్ కెప్టెన్ కమిందు మెండిస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ 5వ స్థానంలో, శ్రీలంక 6వ స్థానంలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో సాగుతున్న క్రమంలో దేశం అనేక సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్టపతి, లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా రోజా చిత్రం కోసం మనో బృందం పాడిన రాజశ్రీ గీతానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాట విందాం.

0: వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: చిత్రసీమలో ఇప్పుడు పరదేశి. ఈ చిత్రం కోసం సుజాత, ఎంఎం కీరవాణి పాడిన వేటూరి గీతానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించిన పాట విందాం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: अचानक पैसों की जरूरत है तो बेफिक्र हो जाइए, क्योंकि ट्रस्ट है.
2: अगर आपके घर में पुराना सोना रखा है तो उसे ले आइए ट्रस्ट के पास और पाइए उसकी सबसे बेहतर कीमत. किसी भी ज्वेलर से खरीदा हुआ सोना हो, ट्रस्ट आपको सिर्फ 10 मिनट में 100% भरोसे और पूरी पारदर्शिता के साथ देगा सोने की सही कीमत.
1: अभी कॉल करें 8592916917 पर. ट्रस्ट है ना.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: చిత్రసీమలో ఇప్పుడు అమెరికా అబ్బాయి. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించిన పాట విందాం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా.

0: ప్లస్.
1: చిత్రసీమలో చివరిగా జై చిత్రం కోసం బాబీ ప్రెట్టి, శ్రీనివాస్, బృందం పడ్న, కులశేఖర్ గీతానికి అనూప్ రూబిన్ సంగీతం అందించిన పాట విందాం.

చిత్రసీమలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతమాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం వింటారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు.

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత మాతకు వందనం ప్రత్యేక దేశభక్తి గీతాల కార్యక్రమం విన్నారు. రచన శ్రీ జి మురళీధర్రావు, సంగీతం శ్రీ టిఎస్ఎస్ అయ్యప్పరాజు, గానం శ్రీమతి శ్రీనిధి తిరుమల, సిహెచ్ సంజన గారు, శ్రీ కె జాఫర్ బాషా, శ్రీ ఎస్టిపి విజయసారథి, సితార్ శ్రీ పాండురంగ్ ముతాలిక్, కీబోర్డ్ శ్రీ డివిఎస్ గురుప్రసాద్, ప్యాడ్స్ శ్రీ ఎస్ శ్రీధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటుతుంది. ఒకవైపు దేశమంతా ఉత్కంఠ, మరోవైపు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం ఫలించబోతుందన్న ఆనందం. అర్ధరాత్రి గడియారం దాటింది, తేదీ మారింది, ఆగస్టు 15 వచ్చింది, భారత చరిత్ర మారింది. అప్పటి వరకు పరాయి పాలనలో ఉన్న ఒక దేశం తన భవిష్యత్తును తానే రాసుకునే స్వతంత్ర దేశంగా అవతరించింది. ఆ స్వేచ్ఛ మనకు ఊరికే రాలేదు. దాని వెనుక జైళ్లలో గడిచిన జీవితాలున్నాయి, లాఠీ దెబ్బకు రెదురుడ్డిన దేహాలున్నాయి, ఉరికంబాలను ముద్దాడిన యువకులున్నారు, కుటుంబాలను వదిలి ఉద్యమ బాట పట్టిన మహిళలున్నారు. పేర్లు చరిత్రలో కనిపించకపోయినా దేశం కోసం సర్వస్వం కోల్పోయిన సామాన్య భారతీయులు వేలల్లో లక్షల్లో ఉన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అల్లూరి సీతారామరాజు, సరోజినీ నాయుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారత స్వాతంత్ర చరిత్రలో ప్రతి పుట ఒక త్యాగగాథే. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం కావచ్చు, ఒక్కొక్కరిది ఒక్కో సిద్ధాంతం కావచ్చు, కానీ అందరి గుండెల్లో వినిపించిన మాట ఒక్కటే, భారతదేశం స్వతంత్రం కావాలి. ఆ పోరాటంలో కోట్లాది భారతీయుల హృదయాలను ఏకం చేసిన ఒక మాట ఉంది. ఆ మాట వినగానే ఆనాడు బ్రిటిష్ పాలకులు కలవరపడ్డారు. యువకుల రక్తం ఉప్పొంగింది. స్వాతంత్ర సమరయోధుల గొంతులు ఒకటయ్యాయి. ఆ రెండు పదాలు వందే మాతరం. 2026 స్వాతంత్ర దినోత్సవానికి ఈ వందే మాతరంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బంకించంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందే మాతరం 150 సంవత్సరాల ప్రస్థానం దేశం స్మరించుకుంటున్న సందర్భమిది. 1875 రూపుదిద్దుకున్న ఈ గీతం ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో ఒక నినాదంగా మారింది. వందే మాతరం అంటే మాతృభూమికి వందరం, మనల్ని పెంచిన నేలకు నమస్కారం, మనకు గుర్తింపునిచ్చిన దేశానికి కృతజ్ఞత. స్వాతంత్ర పోరాట సమయంలో సభల్లో వందే మాతరం వినిపిస్తే అది కేవలం ఒక పాటగా మిగిలేది కాదు, ఒకరి గొంతులో మొదలై వందల గొంతులోకి వెళ్ళి వేలల గొంతులోకి మార్మోగి చివరకు ఒక జాతీయ సంకల్పంగా మారేది. అందుకే 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరానికి ప్రత్యేక స్థానం కల్పించారు. గాంధీ పుట్టిన దేశం ఈ చిత్రం కోసం పి సుశీలా బృందం పాడిన, గోపి రచించిన, ఎస్పి కోదండపాణి గీతం విందాం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
2: ట్రస్టా?
1: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారం అయినా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అత్యవసర సమయమా? చేతిలో డబ్బు లేదా? అయితే ట్రస్ట్ కి రండి.
1: మీ ఇంట్లోని పాత బంగారాన్ని ట్రస్ట్ లో అమ్మి బెస్ట్ వాల్యూని పొందండి. ఏ జ్యువెలర్ దగ్గర కొన్న బంగారం అయినా సరే ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో 10 మినిట్స్ లోనే 100% ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీతో బెస్ట్ ప్రైజ్ ని పొందండి.
2: మరిన్ని వివరాలకు 8592916917 కి కాల్ చేయండి.
0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఇప్పుడు మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన గీతం విన్నాం.

చెంతుకు కట్టాలి రా శిస్సు, నారు కోశావా, నీరు పెట్టావా, కోత కోశావా, కుప్పనూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య వెతుకుడు తిని బతికే నీకు శిస్సందు కట్టాలరా? అని ఫళ ఫళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగా డెప్పడు, బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అని పిలువబడే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నిటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశవృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. హైదరాబాద్లోని గోల్కొండకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. తమ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలో 92% అధికంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర్య వేడుకల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:05:40. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి ఇన్సైట్స్ ఆంగ్ల కార్యక్రమం 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక చర్చ. ఇందులో పాల్గొన్నవారు జయంతి ఉప్పల, అనిరుద్ధ్ జోషి. వినండి ఇన్సైట్స్.
1: హాయ్, గుడ్ ఈవినింగ్. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ 80th ఇండిపెండెన్స్ డే. దిస్ రేజెస్ అ ఫన్ క్వశ్చన్ ఇన్ మై మైండ్. Does 80th Independence Day make us young at 80 or old at 80? To discuss this fun conundrum, we are here with you today. I am Anirudh Joshi and with me is Jayanti Vupala. You are listening to All India Radio for a special program celebrating Independence Day. Hi Jayanti.
2: Hello Anirudh. How are you doing?
1: I am doing quite well.
2: I'm excited what we have today for our discussion. Shall we jump in?
1: Oh yes. Do you know that there is one song that ties all of us to this entire

స్వరము నింగళుడే స్వరగం.

Fin d'India! Fin d'India! Fin d'India!

సుడిగుండాల చిత్రం కోసం వినరా భారత అంటూ బుర్ర కథ వినిపించారు. ఈ కథాగారానికి సంగీతం కెవి మహదేవన్.

0: వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్ ఇంకా నానో కాపర్ వాడండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పలితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: చిత్రసీమలో ఇప్పుడు అమెరికా అబ్బాయి చిత్రం కోసం పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సాలి రాజేశ్వరరావు సంగీతం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం ఉత్సవ్ ఆజాదీ కా ఆజాదీ జో మిలీ నహీ కమాయి గయి హై. సురభి జైన్, జయదీప్, కృష్ణకుమారి గారు సమర్పిస్తున్న ప్రత్యేక రూపకం. 1:20 వంతలోకంలో విషపురుగు కథానికి వింటారు రచన పఠనం శ్రీమతి నండూరి సుందరి నాగమణి. ఆపై వార్తల అనంతరం 2:30 బాలానందంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ బాలలు సమర్పించే కదంబం వింటారు. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం. జుమ్మంది నాదం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మౌనిక ఆలపించిన చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఇఫ్కో వారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: చిత్రసీమలో మరో పాట జ్యోతి చిత్రం కోసం జీవలక్ష్మి బృందం పాడిన గురజాడ అప్పారావు రచన, ఇది పెన్యాల సంగీతం.

0: చిత్రసీమ దేశభక్తి గీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఉత్సవ్ ఆజాదీ కా ఆజాదీ జో మిలీ నహీ కమాయి గయీ హై. ఇది ఈనాటి మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే హిందీ కార్యక్రమంలోని అంశం. మధ్యాహ్నం 1:20 వంతలోకంలో శ్రీమతి నండూరి సుందరి నాగమణి రచించి పఠించిన కథానిక విషపురుగు ప్రసారమవుతుంది. మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నపిల్ల కార్యక్రమంలో హ్యాపీ కిడ్స్ స్కూల్ బాలలు సమర్పించే కదంబం వింటారు. ఈరోజు రాత్రి 9:30 గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తెలుగు అనువాదం వింటారు. ఈరోజు రాత్రి 9:30 ఈరోజు రాత్రి 8:15 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక న్యూస్ రీల్ వినిపిస్తాము.

బ్రిటిష్ మ్యానుఫ్యాక్చరర్స్ లోబీ దేర్ గవర్నమెంట్ టు కంప్లీట్లీ ఎలిమినేట్ ద కాంపిటీషన్ ఫ్రమ్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. కంపెనీ సోల్జర్స్ వేర్ సెంట్ టు స్మాష్ ఇండియన్ లూమ్స్. అకార్డింగ్ టు సెవరల్ అకౌంట్స్, ద ఈవెన్ వెంట అరౌండ్ బ్రేకింగ్ ద థమ్స్ ఆఫ్ వ్యూవర్స్ సో దట్ దే కుడ్ నో లాంగర్ అప్లై దర్ ట్రేడ్. ఇండియా వాస్ రిడ్యూస్డ్ టు బీయింగ్ అ మియర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రా మెటీరియల్స్. The millions who stayed behind could hardly afford to pay taxes. Fathers sold their children to meet the rising rates. Vulnerable peasants were physically tortured to pay up. And when they didn't, when they didn't have the means to pay, the British confiscated their farmland for themselves. During British rule in India, an estimated 35 million preventable deaths were caused by famines. The British were directly responsible for this. They mass exported Indian foodstuffs to Britain and other countries in Europe, even during drought periods. Modern economists have estimated that the total amount of wealth that the British extracted from India is in the ballpark of $43 trillion.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, ఇది భారతీయ వ్యాపారాలు, ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాలలో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. ఈ సప్తధార మొదటి శక్తి తయారీ రంగం, రెండవది వ్యవసాయం ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది బ్లూ గ్రీన్ ఎకానమీ, ఏడవది భారత సాఫ్ట్ పవర్ అని ప్రధానమంత్రి చెప్పారు.
1: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आह्वान करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
0: गत 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు,

0: ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: पिछले 12 वर्षों डिफेंस प्रोडक्शन करीब 4 गुना, खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కింద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల నైపుణ్యాలు, పరిశ్రమల అంచనాల మధ్య అంతరాలను తొలగించేందుకు పీఎంఐఎస్ పథకాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇంటర్న్లతో మాట్లాడుతూ మంత్రి, పరిశ్రమల ప్రముఖులతో పాటు గ్రాడ్యుయేట్లు, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారితో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా యువత తమకు ఆసక్తి ఉన్న రంగాలలో ఇంటర్న్షిప్ అవకాశాలను పొందవచ్చని, మరిన్ని అదనపు నైపుణ్యాలను కూడా నేర్చుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఎంఐఎస్ కింద 18 నుంచి 25 ఏళ్ల వయసు వారు చేరడానికి అర్హులు. ఇంటర్న్లకు ప్రతి నెల 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం పైలట్ దశలోని 3వ విడత కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. తొలిసారి వందే మాత్రం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గాంధీజీ అహింస మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, జవహర్లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సెయింట్ జార్జ్ కోట బురుజులపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2036 నాటికి రాష్ట్రం 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉందని అన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని కాపాడే బాధ్యతతో పనిచేస్తామని చెప్పారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ భువనేశ్వర్లోని మహాత్మాగాంధీ మార్గ్లో ఈ ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒడిషాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయ కృషితో వామపక్ష తీవ్రవాదం అంతమైందని, దీనివల్ల ప్రభావిత ప్రాంతాలలో అభివృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను, 9-10 తరగతుల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అభివృద్ది చెందిన ఉజ్వలమైన పశ్చిమ బెంగాల్ను నిర్మించడానికి అందరూ కృషి చేయాలని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి కారణమైన సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, కుదీరాం బోస్, మాతంగిని హాజ్రా, ప్రీతిలతా వడ్డేదార్, బినోయ్, బాదల్, దినేష్ల త్యాగాలు స్వాతంత్ర్యం ఒక రాజకీయ విజయం మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక బాధ్యత అని మనకు నేర్పుతున్నాయని సువేందు అధికారి చెప్పారు. కశ్మీర్లోని 10 జిల్లాలలోనూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.

0: ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతోందని చెప్పారు. సమాఖ్య విధానం ప్రజాస్వామ్యం, సమృద్ది, అభివృద్దికి అత్యంత బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి తెలిపారు. పంజాబ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు జిల్లా ఫిరోజ్పూర్లో రాష్టస్థాయి వేడుకలను నిర్వహించగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భోజన విరామం సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. జైష్వాల్ 32 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ 32 పరుగులు, పడిక్కల్ 35 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ స్టాండింగ్స్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉండగా శ్రీలంక 6వ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, మణిపూర్, ఒడిశాలలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైతరణి, బుడబలంగ, జల్కా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల బాలాసోర్, భద్రక్ తదితర ఉత్తర జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాన్ని మరింత శక్తివంతం చేసేందుకు సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఈరోజు గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12:40 ప్రకటించిన హిందీ కార్యక్రమం వెంటనే.
2: మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహెర్ట్జ్ పర్ ఆర్ న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పర్ ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై. ఆకాశవాణి హైదరాబాద్ కే ఇస్ విశేష హిందీ కార్యక్రమ మే ఆప్ సభీ కా హార్దిక్ స్వాగత్ హై.
3: उत्सव आजादी का, आजादी जो मिली नहीं कमाई गई थी. 15 अगस्त एक तारीख, कैलेंडर पर दर्ज एक दिन, लेकिन भारत के लिए ये सिर्फ एक तारीख नहीं, ये उन सपनों की मंजिल है जो कभी किसी माँ ने अपने बेटे की आंखों में देखे थे. ये उन कदमों की कहानी है जो जेल की ओर बढ़े, उन हाथों की कहानी जिन्होंने हथकड़ियां पहनी, और उन नौजवानों की कहानी जिन्होंने अपने जीवन से ज्यादा महत्व दिया भारत के जीवन को.
2: लेकिन एक सवाल है, हम कहते हैं भारत ने आजादी हासिल की, लेकिन कैसे, किसने और कितने लोगों ने? क्योंकि कुछ नाम इतिहास में दर्ज है, लेकिन उनके पीछे लाखों आम चेहरे थे. किसी ने तलवार उठाई, किसी ने कलम, किसी ने विदेशी वस्तुओं का बहिष्कार किया, किसी ने जेल स्वीकार की, और किसी ने अपने बेटे को देश के नाम कर दिया.
4: इसलिए भारत की आजादी की कहानी किसी एक व्यक्ति की कहानी नहीं है, उस पूरे भारत की कहानी है जो धीरे धीरे जाग रहा था. डर था, लेकिन उस डर से बड़ा था स्वतंत्र होने का सपना. तो आइए आज इतिहास की किताब खोलते नहीं हैं, आज उस किताब के भीतर चलते हैं, कई दशक

0: चंद्रशेखर आजाद का वह संकल्प, नेताजी का वह आह्वान, दिल्ली चलो, और उन लाखों लोगों को जिनके नाम शायद हम कभी जान ही नहीं पाए।
1: क्योंकि आजादी किसी एक व्यक्ति की देन नहीं थी, यह पीढ़ियों की तपस्या थी। किसी ने अपना बचपन दिया, किसी ने अपनी जवानी, किसी ने अपना घर, किसी ने अपना परिवार और किसी ने अपना पूरा जीवन।
2: इसलिए आजादी को सिर्फ मनाइए मत, समझिए, उसकी कीमत पहचानिए और उस भारत को जिसके लिए इतने लोगों ने बलिदान दिया, हर दिन थोड़ा और बेहतर बनाने की कोशिश कीजिए।
1: 15 अगस्त सिर्फ कैलेंडर की एक तारीख नहीं,
0: यह बलिदान की याद है,
2: ये जिम्मेदारी का एहसास है,
1: यह उस सपने की विरासत है जो कभी किसी गुलाम भारत ने देखा था।
3: उत्सव आजादी का, आजादी जो मिली नहीं कमाई गई थी। ఈ హిందీ కార్యక్రమం సమర్పించిన వారు సురభి జైన్, జయదీప్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. తెలంగాణ లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావన మనల్ని నడిపిస్తుందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన, ఆత్మనిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమన్యాయం, సమానత్వంతో కూడిన నవభారత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాగా హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటము ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
5: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
4: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శక

చకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తాయని, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. సాంకేతికత, విద్య, రక్షణ రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరిస్తూనే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల భారం మోపుతూ హామీలను విస్మరించిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్రమని, సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను $3 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన, జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి, ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పురోగతిని తెలిపారు. అందరికీ సమాన హక్కులు, న్యాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్గొండ పోరాటాల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రోడ్లు, సాగునీరు, విద్య, వైద్య రంగాల్లో నల్లగొండను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుపుతానని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి 26 సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు, సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికీ అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్
ఐడిఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంపు కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని

ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈరోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యాంశాలు. తెలంగాణ లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వికసిత్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 నెలల ప్రజాపాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎన్ రామచంద్రరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో 300 జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు వైవిధ్యం ఉన్న భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి

0: కార్యక్రమం ప్రారంభించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో విషప్ పురుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక వింటారు.
3: విషప్ పురుగు అప్పటికి గంట నుంచి భరిస్తోంది తులసి. ఎడతెగకుండా అవతల నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు పరాత్పరం. తులసికి కాలు కట్ చేసేయాలనుంది, కాని అవతల వ్యక్తి 70 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి. తనకెంతో ఆప్తురాలైన సరోజుగారి భర్త. తనకు వచ్చిన కాలు కూడా సరోజ నెంబర్ నుంచే రావడంతో ఫోన్ కాల్ తీసుకుంది తులసి. గంట నుంచి తన గురించి గొప్పలు చెబుతున్నాడు ఆ వ్యక్తి. తనకున్న ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్, తనకు వచ్చే 100,000 రూపాయల పెన్షను, సంఘంలో తనకున్న పరపతి గురించి చెబుతూ మధ్య మధ్యలో భార్య చనిపోయాక తన బ్రతుకు ఎంత దుర్భరమైందో చెప్పి వాపోతున్నాడు. తులసికి సన్నగా తలనొప్పి ప్రారంభమైంది. అంకుల్, మీరేమీ అనుకోకపోతే నేను ఇక ఉంటానండి, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి అన్నది. ఆగాగమ్మాయి, నేను చెప్పేది విను. మరేం లేదు నా భార్య, అదే మీ ఆంటీ చనిపోయినాక నా జీవితం చాలా దుర్భరమైపోయింది. నీకు భర్త చనిపోయాడు, నువ్వు ఒప్పుకుంటే నేను నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాను, పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటాను, ఏమంటావు అన్నాడు వంకరగా నవ్వుతూ. తులసి నిలువెల్లా వణికింది. ఆమెకు తాను వింటున్నది నిజమో అబద్దమో తెలియలేదు. ఒళ్లంతా కంపరం పుట్టగా తనకు తెలియకుండానే

ఫోన్ కాల్ కట్ చేసి పక్కన పడేసింది. ఆమె కళ్ల నుంచి గంగా యమునలు పొంగి పొరలుతున్నాయి. ఎంత మాట అన్నాడు, నిజానికి తనకు 30 ఏళ్లైనా నిండలేదు. ఆయన మనవరాల వయసు ఉంటుంది తనకు. అసలు ఎలా కనిపిస్తోంది తన అతనికి? ఆమె ఒళ్ళు మనసు రెండూ వణికిపోసాగాయి. మళ్లీ ఫోన్ చేస్తాడేమో అని భయమేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది. చాలా నిస్సహాయంగా అనిపించింది ఆమెకు. ఏం చేయాలో తోచలేదు. టేబుల్ మీద ఫోటోలో నవ్వుతున్న తన సూర్య ముఖం కనిపించింది. ఏమండి, ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయారు? ఆ పాడు కరోనా నన్ను కాక మిమ్మల్ని ఎందుకు కాటు వేసింది? ఆ ఫోటో ఫ్రేమ్ను గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది తులసి. ఆమె రోదన ఒక పెద్ద విలాపంగా మారి హృదయ విదారకంగా ఏడుస్తుంటే సమయం ఎంతయిందో కూడా తెలియలేదు. బయట నుంచి పిల్లలతో వచ్చిన పూర్ణ తులసి నా పరిస్థితుల్లో చూసి విస్తుపోయింది. అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు స్కూల్కి వెళ్లలేదా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో నాకు ఫోన్ చేశారు వీళ్ళు. ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వచ్చాను అంది. వెంటనే పిల్లల్ని ఒడిలో చేర్చుకుని ఏడవసాగింది తులసి. అప్పటికామె ముఖము కళ్ళు బాగా వాచిపోయాయి. అయ్యో, ఏంటక్క ఇది, ఏమైంది? అసలు ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు? నీకు ఒంట్లో బాగాలేదా అని పూర్ణ అడుగుతూ ఉంటే పిల్లలు బిక్కమొహాలు వేసి తల్లి వంకే చూడసాగారు. ఏదో జరిగిందని అర్థమైన పూర్ణ వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి అత్యవసర పరిస్థితి వచ్చిందని, అందువలన తాను ఇంకా మళ్లీ ఆఫీస్కి రాలేనని చెప్పేసింది. అక్కను విశ్రాంతి తీసుకోమని చెప్పి తాను గబగబా పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టింది. 5, 3 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల వాళ్లు. చిన్నది కడుపులో ఉండగానే సూర్యకు కరోనా వల్ల అకాల మరణం దాపురించింది. దాంతో ఒడిలో ఒక పిల్లతో, కడుపులో మరొక పిల్లతో ఒంటరిగా మిగిలిపోయింది తులసి. సరోజ, రాణి, సూర్య అందరూ సోషల్ మీడియా ద్వారా స్నేహితులయ్యారు. వీళ్లందరికీ లీడర్ మాధురి మేడం. ఆమె ఒక ధీర. తనలాంటి మనస్తత్వం ఉన్న తన వయసు వారిని, యువతను కూడగట్టి చేయూత అనే సంస్థను నెలకొల్పింది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 10 మంది యువతీ యువకులు సభ్యులుగా ఉండేవారు. వీరంతా రక్తదాన శిబిరాలు పెట్టి రక్తదానం చేయడం చేయించడమే కాక ఎప్పుడు ఎవరికి అవసరమైతే వారికి ఆయా గ్రూపుల రక్తం ఇచ్చే డోనార్ గ్రూపును మెయింటైన్ చేసేవారు. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండేవారు. ఆ రోజుల్లో చేయూత ఫేస్బుక్ పేజీకి చాలా మంది ఫాలోయర్స్ ఉండేవారు. మాధురి వెనకాల పెద్ద సైన్యం ఉండేది. తలసీమియా పిల్లలకు కూడా నెల నెల కావలసిన రక్తాన్ని, ఆహారాన్ని, గోధుమ గడ్డి పొడిని సరఫరా చేయటం, మందులు కొనివ్వటం చేసేవారు వీరంతా. రాణి ఉద్యోగిని, సరోజ గృహిణి, సూర్య సాఫ్ట్వేర్, దుర్గ టీచర్, ఇలా వివిధ వృత్తుల వారు ఎంతో మంది కలిసి పనిచేసేవారు. సరోజ గృహిణి అయినా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ వీరికి కావలసిన పనులను చేసి పెట్టేది. ఆవిడ భర్తే ఈ పరాత్పరం. నిజానికి పరాత్పరంతో ఎంతో నరకం అనుభవిస్తోంది సరోజ. ఉదయం ఆమె లేచిన దగ్గర నుంచి పని పని పని, ఎంత చేసినా తెమలదు. అటు పుల్లతీసి ఇటు పెట్టాడు పరాత్పరం. సరోజను ఎన్ని మాటలన్నాలో అన్నీ అనేవాడు. కర్కశంగా తిట్టడమే కాదు, తన సేవలలో లోపం వస్తే కొట్టేవాడు కూడా. ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. తల్లిదండ్రులు లేని సరోజ తనకి సరైన చదువు కూడా లేకపోవడంతో వేరే దారి లేక బయటికి వెళ్లి బ్రతకలేక మనసు చంపుకుని అతనితో ఉంటుంది. కూతురు కొనిచ్చిన ల్యాప్టాప్ ద్వారా సోషల్ మీడియాలో చేరి మనశ్శాంతి కోసం వివిధ గ్రూపులలో కవితలు రాసి పోస్ట్ చేసుకునేది. అక్కడే తనకు దగ్గరైన స్నేహితుల వలన ఎంతో సాంత్వన పొందుతూ సమాజ సేవలో ఆనందాన్ని పొందసాగింది. అన్ని విషయాలలోనూ భార్యనెంతో కట్టడి చేసే పరాత్పరం ఆమె స్నేహితులతో కలిసినా, ఫోన్లో మాట్లాడినా మాత్రం ఎలాంటి అడ్డు చెప్పేవాడు కాదు. తనకు కావలసిన సేవలన్నీ చేశాక ఏం చేసినా పర్వాలేదు అనేవాడు. మాధురికి ఉన్న పరపతి, సంఘంలో ఉన్న మంచి పేరు కూడా అతన్ని అడ్డు చెప్పనీయకుండా చేశాయి. ఉదయం బెడ్ కాఫీ నుంచి అతనికి అన్నీ అందించాలి. మధ్యాహ్నం వేడివేడిగా వండి పెట్టాలి. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అతను తాగుడు సమయం. ప్రతిరోజు తాగాల్సిందే. అందులోకి స్నాక్స్ చేసివ్వాలి. కార్యక్రమం అయ్యాక వేడివేడిగా రొట్టెలు చేసి పెట్టాలి. అతను తినేసి పడుకున్నాక అన్నీ సర్ది ఎప్పుడో 11:30 తాను తిన్నాననిపించి పడక మీదకు చేరేది సరోజ. ఆ సమయంలోనే రాణితో, మాధురితో మాట్లాడుతూ ఉండేది. ఇలా 10 ఏళ్ల బట్టి సాగుతోంది. మాధురితో ఎక్కువ చనువు ఉండేది కాదు గాని రాణితో బాగా చనువుగా ఉండేది. పెళ్లైనప్పటి నుంచి తన నరక సదృశ అనుభవాలన్నీ రాణితో చెప్పేది. మొదటి నుంచి భర్తకు పురుషాహంకారం ఎక్కువ అని, దానికి తోడు గవర్నమెంట్ ఆఫీసులో ఆఫీసర్ కావడంతో జుల్లుం చేయడం అలవాటైపోయిందని, పడకగదిల శాడిస్ట్లా బిహేవ్ చేసేవాడని, ఆ బాధలు తట్టుకోలేక నిండు చూలాలుగా పుట్టింటికి వెళ్లి మొరపెట్టుకుంటే వాళ్లు తనకే బుద్ధులు చెప్పి తిరిగి తీసుకువచ్చి అతనికి అప్పచెప్పారని చెప్పుకుని ఏడ్చింది.
ఆ తర్వాత మరో ఆడపిల్లకి తల్లయ్యి

అతన్ని భరిస్తూ ఇంకెక్కడికి వెళ్లలేక ఉండిపోయానని చెప్పింది. ఆ రోజుల్లోనే గనక మీరందరూ నా స్నేహితులై ఉంటే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఉండేదాన్ని. ఏళ్ల తరబడి నరకం అనుభవించకుండాను అంటూ కన్నీరు పెట్టుకునేది. ఆడపిల్లల చదువై ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాక ఆమె జోలికి రావడం మానేశాడు పరాత్పురం. నిజానికి అలా అనుకుందామె, కానీ అసలు కారణం అది కాదు. ఆమె మీద మోజిపోయింది. అదీగాక అసహ్యకరమైన అతని విపరీతమైన కోర్కెలకు ఆమె అంగీకరించకపోవడం కూడా ఒక కారణం. దాంతో అతను బయట ఆడవారి దగ్గరికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. అంతేకాదు, ఇంట్లో పనిచేసే పని మనుషులను ఏదో ఒక రకంగా మచ్చిక చేసుకునేవాడు. చాలామంది గొడవ చేసి అతని కొట్టి మరీ పని మానేసేవారు. ఒకరిద్దరితో వ్యవహారాలు నడిచేవి. అయితే సరోజుకు అతన్ని చీకొట్టిన ఆడవాళ్ల సంగతి మాత్రమే తెలుసు. బయటకు కూడా వెళతాడని చాలా ఆలస్యంగా తెలుసుకుంది. అయినా నిర్లిప్తంగా నిర్వికారంగా తన బ్రతుకు ఇంతేలే అని ఊరుకుంది. కూతుళ్ళిద్దరికీ తమ తండ్రి సంగతి తెలుసు. ఎన్నోసార్లు అతని పద్ధతి మార్చుకోమని, తమ తల్లిని బాగా చూసుకోమని చెప్పారు. కాని కుక్కతోక వంకర కదా. ఆ మనిషి తానేమీ తప్పు చేయటం లేదని, శ్రీరామచంద్రుడికి తన సోదరుడిని అని గొప్పలు చెప్పేవాడు. అతన్ని వదిలేసి తమ దగ్గరికి రమ్మని తల్లిని బ్రతిమిలాడినా సరోజ వినేది కాదు. వాళ్లకి తాను భారమవుతానని భావించేది. చేయూత ట్రస్ట్ కొన్నాళ్లు బాగానే నడిచింది. ఉన్నట్టుండి మాధురికి ఆరోగ్యం పాడవడంతో ట్రస్ట్ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. ప్రపంచం కరోనాతో మూడేళ్లపాటు గడగడా వణికిపోయింది. ఆ సమయంలోనే విజయవాడలో ఉన్న సూర్య భార్య తులసికి కరోనా సోకింది. ఆమెను ఆసుపత్రిలో ఉంచి సేవలు చేసిన సూర్య కరోనా పాల్పడ్డాడు. చిత్రంగా తులసి కోలుకుంటే సూర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. పాతికేళ్లు కూడా లేని తులసి ఒంటరిదైపోయింది. ట్రస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే సూర్య భార్యగా తులసి అందరికీ ఆప్తురాలే. సూర్యను పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడుతూనే ఆమెకు ధైర్యం చెప్పేవారందరూ. సూర్య తల్లిదండ్రులు కొడుకును పోగొట్టుకున్నా గర్భవతి అయిన కోడల్ని, పెద్ద మనవరాల్ని అక్కును చేర్చుకున్నారు. రెండవసారి కూడా ఆడపిల్లే పుట్టింది తులసికి. ఆమెకు చిన్న జాబు రావడంతో అత్తగారి పల్లెకు కొంత దూరంలో ఉన్న టౌన్లో ఇంకా పెళ్లికాని చెల్లెలతో తన పిల్లలతో ఉండసాగింది తులసి. చిన్నపాప కూడా స్కూల్లో చేరే వేళకు ఆమె పనిచేస్తున్న కంపెనీ మూతపడటంతో ఇంట్లోనే చీరల షాపు పెట్టుకుని బిజినెస్ చేస్తూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోంది తులసి. ఆమెకు ఎప్పటికప్పుడు తోడుగా ఉంటున్నారు మాధురి, ఆమె మిత్ర బృందం. కాలం ఎప్పుడూ ఒకేలా నడవదు కదా. ఉన్నట్టుండి సరోజ అనారోగ్యం పాలైంది. ఆమెకు ఊపిరితిత్తులలో సమస్య వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమయ్యేది. మూడు నాలుగు సార్లు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నా మళ్లీ మళ్లీ అదే సమస్య రావడంతో నిత్యం ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఉండాలన్నారు డాక్టర్లు. తన భర్త ఉద్యోగరీత్యా వేరే ఊరికి బదిలీ అవడంతో పెద్ద కూతురు వాసంతి పిల్లలతో తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేస్తూనే పనివారిని పెట్టి తల్లిని చూసుకోసాగింది. చాలా వరకు కోలుకున్న సరోజ ఉన్నట్టుండి మళ్లీ అనారోగ్యం పాలైంది. ఆయాసం బాగా ఎక్కువ అవడంతో ఒకనాటి రాత్రి ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. నాలుగు రాత్రుల పాటు మృత్యువుతో పోరాడి పోరాడి అలిసిపోయి స్వర్గానికి తరలి వెళ్లిపోయింది సరోజ. రాణి పొగిలి పొగిలి ఏడ్చింది. మాధురి మానసికంగా కృంగిపోయింది. తులసి రాణికి ఫోన్ చేసి సరోజను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చేది. సరోజ చనిపోవడంతో పరాత్పరానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇంట్లో పెద్ద కూతురు మనవలు ఉన్నా కూడా ఇష్టమొచ్చినట్టు తిరిగేవాడు. బరితెగించిన తండ్రిని ప్రత్యక్షంగా చూసిన వాసంతి ఇక అక్కడ ఉండలేక వేరే ఇల్లు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉంది. పరాత్పరం సరోజ ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఆడవాళ్ల ఫోన్ నెంబర్లు నోట్ చేసుకుని వాళ్లకు ఫోన్ చేసి ఇలా అసభ్యంగా మాట్లాడటం, తన పైత్యాన్ని వెళ్లగక్కడం చేస్తున్నాడు. తులసికి వచ్చిన ఫోన్ కాల్ అలాంటిదే. అంతకుముందే రాణి నెంబర్కి కూడా ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించడంతో మాధురికి ఒక మాట చెప్పి సరోజ నెంబర్ని, అతని ఫోన్ నెంబర్ని రెండింటినీ బ్లాక్ చేసేసింది రాణి. ఆ సాయంత్రానికి కొద్దిగా కోలుకుంది తులసి. చెల్లెలకి జరిగిందంతా చెప్పింది. అధైర్యపడవద్దని, సరోజ నెంబర్ని బ్లాక్ చేయమని చెప్పింది పూర్ణ. అలాగే చేసి ఊపిరి పీల్చుకుంది తులసి. కాని ఆ నాలుగో రోజు తన ఫోన్ నుంచి మళ్లీ చేసి పిచ్చి పిచ్చిగా వాగాడు పరాత్పరం. ఈసారి ఫలానా రోజున తాను ఆమె ఉండే ఊరికి వస్తానని, తనతో గడపమని, డబ్బు ఇస్తానని ఇష్టం వచ్చినట్టు పేలాడు. తాగి మాట్లాడుతున్నాడో స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు తులసికి. ఈసారి మొదటిసారంత భయం వేయలేదు గాని ఈ త్రాష్టపు మగబుద్ధి మీద అసహ్యం, యావగింపు, చిరాకు పుట్టాయి. రమ్మను, ఇద్దరం కలిసి వాడంతు చూద్దాం, క్రోధంగా చెప్పింది పూర్ణ. కాదు, వాడికి అసలైన బుద్ధి చెప్పాలంటే అది మాధురి గారే. ఉండు, ఇప్పుడే చెబుతాను అంటూ మాధురికి ఫోన్ చేసింది తులసి. తులసి చెబుతున్న విషయాన్ని విస్మయంగా వింది మాధురి. అప్పుడప్పుడు సరోజ నోట అతని గురించి విని

0: ఉన్నా ఇంత ముసలి వయసులో అంత చిన్నపిల్లతో అలాంటి మాటలు మాట్లాడతాడని అస్సలు ఊహించలేకపోయింది మాధురి. వెంటనే రాణికి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది. రాణికి అతని విషయం తెలుసు కాబట్టి మాధురికి తనకు సరోజ చెప్పిన కొన్ని సంఘటనలు చెప్పి బాధగా నిట్టూర్చింది. మాధురి మాత్రం కాటికి కాళ్లు చాచుకున్న విధవ. భార్య చనిపోయిందన్న బాధ ఏ కోశాన లేకపోగా వయసు తారతమ్యం కూడా చూడకుండా తులసి వయసుకు 10 ఏళ్ల పెద్దదైన కూతురు ఇంట్లోనే ఉండగా ఇలా మాట్లాడతాడా? వాడసలు మనిషేనా? తగిన శాస్తి చేయాలి మనం, అంది ఆగ్రహావేశాలతో. నిజమే, వీడిని అలా వదిలేస్తే అలా ఫోన్లు చేసి ఇంకా ఎంతమందిని హింస పెడతాడో ఆ రాక్షసుడు, తాను కోపంగా అంది రాణి. మన పిల్లలతో వెళ్లి అటాక్ చేద్దాం రాణి, ముందు వాళ్ళ అమ్మాయి వాసంతితో మాట్లాడోసారి, చెప్పింది మాధురి. రాణి ఫోన్ చేసి జరిగిందంతా వాసంతికి చెప్పింది. బదులుగా తండ్రి పనులు పద్ధతులు నచ్చక తాను వేరే ఇంటికి ఆ వారంలోనే వెళ్లిపోతున్నాను అని చెప్పింది వాసంతి. ఆ తరువాతి వారంలో ఉదయమే కాలింగ్ బెల్ మోగడంతో తలుపు తెరిచిన పరత్పురం ఎదురుగా తలుపు అవతల నిలబడ్డ వ్యక్తులను చూసి నిలువుగుడ్లు వేశాడు. అక్కడ మాధురి, రాణి, రాణి కొడుకు సుబ్బు, మాధురి కొడుకు రఘు, ఇంకా అతని ఫ్రెండ్స్ నిలబడి ఉన్నారు. మాధురి చేయి పట్టుకుని నిల్చుని ఉంది తులసి. ఎవరు ఎవరు మీరు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కంగారు పడుతూ తలుపు మూసేయబోయాడు పరాత్పరం. నిజానికి అతడు మాధురి రాణిలను గుర్తుపట్టాడు. ఏ మిస్టర్, ఆగు అంటూ తలుపు తోసుకుని లోపలికి వచ్చారు యూనిఫామ్లో ఉన్న 2 పోలీస్ కానిస్టేబుల్స్. చూడు, ఈ అమ్మాయిని గుర్తుపట్టావా అంటూ తులసిని చూపారు. తెలియదన్నట్టు అడ్డంగా ఊపాడు పరాత్పరం. అతని చురుకైన బుర్ర మాత్రం పాదరసంలో ఆలోచిస్తోంది. నువ్వేదో దారి చూపిస్తానని అన్నావుగా, ఈ అమ్మాయే తులసి, వ్యంగ్యంగా అంది మాధురి. నేనా? నాకేం తెలుసు, నాకేం తెలియదు, నేనెవరితోనూ అలా అనలేదు. అవునా? నీ కాల్స్ అన్ని రికార్డ్ చేసిందిలే ఆ అమ్మాయి, వాటిని ఆధారంగా చేసుకుని నీ మీద కేసు కూడా పెట్టింది. పదా పోలీస్ స్టేషన్కి అన్నాడు ఒక కానిస్టేబుల్. నేనెందుకు ఫోన్ చేస్తాను, నాకేం తెలుసు, నాకేం తెలియదు, నిర్లక్ష్యంగా అంటున్న అతని మోకాలి చిప్పుల మీద కానిస్టేబుల్ లాఠీ నాట్యం చేసింది. నన్ను వదిలేయండి, నాకేం తెలియదు, నా దొంగ పెళ్ళం చచ్చి కూడా సాధిస్తోంది, దాని ఫ్రెండ్స్కి ఏవేవో చెప్పి రెచ్చగొట్టి నా మీదకి పంపించింది. ఆల్మోస్ట్ ఏడుస్తూనే ఈ లోకంలోనే లేని సరోజను నానా బూతులు తిట్టసాగాడు. రాణికి ఆవేశం పొంగింది. పక్కనే ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్ని ఎత్తి బలంగా అతని నెత్తి మీదకి విసిరిపోయి చివరి క్షణంలో తమాయించుకుని గోడకేసి కొట్టింది. పద, ఏమైనా చెప్పుకోవాలంటే స్టేషన్లో మా ఎస్ఐ గారికి చెప్పుకో అంటూ తోసుకుని తీసుకుపోయి జీప్ ఎక్కించారు పోలీసులు. అక్క, అతను బయటికి రాకూడదు, ఏం చేస్తావో ఏమో, మాధురిని ఉద్దేశించి ఆవేశంతో గట్టిగా అరిచింది రాణి. మాధురికి ఉన్న రాజకీయ పరపతి రాణికి తెలుసు. అమ్మా అంటూ కన్నీటితో మాధురిని హత్తుకుంది తులసి. భయపడకు తులసి, ఇకపై ఈ కీచకుడి వల్ల ఎవరికీ భయం లేదు, దుష్టులు శిక్షించబడవలసిందే, ధర్మమే జయిస్తుంది అనునయంగా చెబుతున్న మాధురిలో గీతాబోధ చేస్తున్న శ్రీకృష్ణుడు కనిపించాడు. అప్రయత్నంగా చేతులు జోడించింది రాణి. మాధురి మాటలకు భర్తకు జరిగిన శాస్తికి సరోజ పైనుంచి చప్పట్లు కొట్టి నవ్వుతున్నట్టు అనిపించింది రాణికి. సరు, దుష్టశిక్షణ జరిగింది, ఊరడిల్లు నా ప్రీనేస్తం, సరోజను తలుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది రాణి.
1: మీరింతవరకు విషక్ పురుగు శ్రీమతి నండూరి సుందరి నాగమణి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు హిమబిందు గారు పాడిన లలిత గీతాలు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్

0: బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: ఏమోయ్, మా మాస్టర్ చెప్పిన మాట, పాత బంగారాన్ని అమ్మితే ట్రస్ట్ కి మాత్రమే అమ్మాలి అని.
3: ట్రస్టా?
2: అవును, ఏ జ్యువెలర్ దగ్గర కొన్న పాత బంగారమైనా సరే ట్రస్ట్ కి తీసుకొస్తే 10 మినిట్స్ లో మన ముందే సైంటిఫిక్ గా ప్యూరిటీ ట్రాన్స్పరెన్సీతో ఇవాల్యుయేట్ చేసి బెస్ట్ వాల్యూ ఇస్తారు. అంటే ఎలాంటి టెన్షన్ అనుమానం ఉండదు. ట్రస్ట్. మరిన్ని వివరాలకై 8592916917 కి కాల్ చేయండి.
1: ఇఫ్కో వారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇఫ్కో వారి నానో యూరియా ప్లస్, నానో డిఏపి, నానో జింక్, ఇంకా నానో కాపర్ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
0: ఇప్పుడు వినండి బాలానందం.
4: చెల్లెలు, మీకు అందరికి స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి చాలా మంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా, వీరందరూ ఎక్కడి నుండి వచ్చారో
5: తెలుసుకుందాం.
4: ఈ చిన్నారులంతా హ్యాపీ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చారట. మరి ఈ చిన్నారులు చక్కగా పాటలు, పద్యాలు, శ్లోకాలు, మరెన్నో కబుర్లతో కూర్చున్న కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తారట. ఇక ఆలస్యం చేయక విందామా?
6: ముందుగా చెల్లి వైష్ణవి భక్తి శ్లోకాలతో ప్రారంభిస్తుంది, విందామా?
7: శుక్లాంబరం విష్ణు చెట్టి వర్ణం చెట్టు పుణ్యం యాగేశ్వరమే ఇత్యోపశాంతయే సరస్వతి నమ శూన్యం వరది కాముడు పెళ్లి విద్యానమ్మ కురుస్వామి సిద్ధి పౌటు మేషద. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మనేష్టవ గురు సాక్షాద్ భగవన్ నమః, తస్మై శ్రీ గురుమే నమః.

0: శాంతి శాంతి.
1: ఇప్పుడు ఆశీష్, రిత్విక్ వీళ్ళు కూడా కొన్ని శ్లోకాలు చెప్తామంటున్నారు, ఇద్దరు కలిసి చెప్పండి మరి.
2: సుఖ

0: ఉపాయంతో నీరు దక్కించుకుని ఎలా దాహం తీర్చుకుందో కాకి గురించి కథలో చెప్తానంటుంది వేదశ్రీ.
1: కాకి ఒక నీళ్లకు కావు కావు మంచును ఎచ్చట దొరక నన్నున ఎగిరి ఎగిరిపోయను సన్నమూతి కూజ సంత నుండి చూసను గురుకలాలు తెచ్చను ఒకటి ఒకటి వేసను నీళ్లు పైకి వచ్చను కోరినన్ని నీరు గరి గరి గరి తాగను ఎగిరి ఎగిరిపోయను.
0: ఇప్పుడు సాన్వి చిట్టి చిల్కమ్మ చెప్తుంది.
2: చిట్టి చిల్కమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పన్ను తెచ్చావా కూట్ల పెట్టావా గుట్టకు మింగావా.
0: ఎండలు కాసేదెందుకో చెప్తున్నాము.
3: ఎండలు కాసేదెందుకురా?
0: మబ్బులు పట్టేటందుకురా.
3: మబ్బులు పట్టేదెందుకురా?
0: వానలు కులిసేటందుకురా.
3: వానలు కురిసేదెందుకురా?
0: చెరువులు నిండేటందుకురా.
3: చెరువులు నిండేదెందుకురా?
0: పంటలు పండేటందుకురా.
3: పంటలు పండేదెందుకురా?
0: ప్రజలు బతికేటందుకురా.
3: ప్రజలు బతికేదెందుకురా?
0: దేవుని కొలిచేటందుకురా.
3: దేవుని కొలిచేదెందుకురా?
0: మంచిగా బతికేటందుకురా. కొండపల్లి కొయ్య బొమ్మ అంటూ చెప్తున్నాడు శశాంక్ ఇంకా శరణ్య.
4: కొండపల్లి కొయ్య బొమ్మ.
5: నీకో బొమ్మ నాకో బొమ్మ.
4: నక్కలపల్లి లక్క పెడతా.
5: నీకో పెడతా నాకో పెడతా.
4: నర్సీపట్నం బొమ్మల కొలువు.
5: నీకో పలక నాకో పలక.
4: బంగమపల్లి మామిడి పండు.
5: నీకో పండు నాకో పండు.
4: ఇస్తానుండు తెచ్చేదాకా.
5: చూస్తూ ఉండు తెచ్చేదాకా.
0: మనుషులంతా ఎప్పుడు కలిసి కట్టుగా ఐక్యమత్యంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇందుకు ఒకటి ఒకటి ఒకటి మానవులంతా ఒకటి అంటూ చెప్తున్నారు శశాంక్ ఇంకా శరణ్య.
5: ఒకటి ఒకటి ఒకటి
4: మానవులంతా ఒకటి.
5: రెండు రెండు రెండు
4: మంచి చెడు రెండు.
5: మూడు మూడు మూడు
4: జెండా రంగులు మూడు.
5: నాలుగు నాలుగు నాలుగు
4: ఆవుకి కాళ్ళు నాలుగు.
5: ఐదు ఐదు ఐదు
4: మనిషికి వేళ్ళు ఐదు.
5: ఆరు ఆరు ఆరు
4: ఋతువులు మొత్తం ఆరు.
5: ఏడు ఏడు ఏడు
4: వారానికి రోజులు ఏడు.
5: ఎనిమిది ఎనిమిది ఎనిమిది
4: దిక్కులు మొత్తం ఎనిమిది.
5: తొమ్మిది తొమ్మిది తొమ్మిది
4: గ్రహాలు మొత్తం తొమ్మిది.
5: పది పది పది
4: పిల్లలు పాడే పాట ఇది.
0: ఇప్పుడు శశాంక్ కోతి గుండెకాయ కథ చెప్తానంటున్నాడు.
4: ఒకరోజు చెరువు ఒడ్డున ఒక చెట్టు మీద ఒక కోతి కూర్చొని పండ్లు తింటూ ఉండేది. అయితే ఆ చెరువు నీళ్ళలో నుంచి ఒక ముసలి బయటకొచ్చి చెట్టు దగ్గర నుంచొని, ఓ కోతి మిత్రమా, నువ్వు ఏమి తింటున్నావు అన్నది. నేను పండ్లు తింటున్నాను, అవి చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు తింటావా అన్నది. సరే మిత్రమా ఇవ్వు అంటుంది ముసలి. అయితే చెట్టు మీద ఉన్న కోతి కొన్ని పండ్లను కిందకి సుత్తుంది. ముసలి తిని చాలా బాగున్నాయి, నాకు కొన్ని ఇస్తావా అని నేను మా కుటుంబ సభ్యులకి తీసుకెళ్తాను అంటుంది. అయితే చెట్టు పైన ఉన్న కోతి కొన్నిటిని కిందకి సుడుతుంది. అయితే ముసలి చేతిలో పట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంది. అయితే వాళ్ళ భార్య అంటుంది, కోతి ఇచ్చిన పండ్లే ఇంత రుచిగా ఉన్నాయి, కోతి హృదయం ఇంకెంత రుచిగా ఉంటుందో, నాకు ఆ హృదయం కావాలి అంటుంది కోతి వాళ్ళ భార్య. అయితే ముసలి ఆ మర్నాడు రోజు ముసలి కోతి దగ్గరికి వచ్చి, ఓ కోతి మిత్రమా, మా భార్య నిన్ను విందుకు ఆహ్వానించింది, నువ్వు దయచేసి మా ఇంటికి విందుకిరా అంటుంది. అయితే సరే మిత్రమా నేను వస్తాను, కానీ నేను నీళ్ళల్లో నడవలేను కదా అంటుంది కోతి. అయితే నువ్వు నా వీపు మీద కూర్చో, నేను తీసుకెళ్తాను అంటుంది. అయితే వీపు మీదకి దూకుతుంది కోతి. అయితే మధ్యలోకి వెళ్ళిన తర్వాత నిజం చెప్తుంది ముసలి.

0: మా భార్య నిన్ను తిందామనుకుంది, అందుకని నేను తీసుకెళ్తున్నాను, నీ గుండె నీ దగ్గరే ఉంది కదా అంటుంది ముసలి. అయితే నా గుండెని నేను చెట్టు మీద మర్చిపోయాను, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అంటుంది కోతి. అయితే చెట్టు దగ్గరికి వెళ్తారు. చెట్టు మీదకి ఎక్కి నీ పన్నాగం నాకు అర్థమైంది, ఎవరైనా ఇది గుండెని చెట్టు మీద పెడతారా, నువ్వు పన్నిన పన్నాగం నాకు అర్థమైంది, అయితే నేను నీతో రాను, నీ స్నేహం కూడా నాకు అక్కర్లేదు అంటుంది కోతి. అయితే అప్పుడు ముసలికి పళ్ళు దొరకవు, కోతి హృదయం కూడా దొరకదు. నీతి ఎప్పుడు ఎవరు చెప్పింది నమ్మకూడదు.
1: ఇప్పుడు పద్యాలు అనర్గళంగా చెప్పేస్తామంటున్నాడు ఆశిష్.
2: ఉప్పు కప్పు రంబు నొక్క పోలికనుంటూ చూడ చూడ రుచుల చాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదా విరామ వినురవేమ, తల్లి తండ్రి మీద దయలు నీ పుత్రుండు, పుట్టనేమి వాడు కిట్టనేమి, పుట్టలో నచతలు పుట్టదా కిట్టత, విశ్వదా విరామ వినురవేమ, మేడి పండు చూడ మేలి మై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును, పిరికి వాని మతిలోన పింక మీలాగురా, విశ్వదా విరామ వినురవేమ.
1: ఇప్పుడు నేను గురుపాదము అనే పాట పాడబోతున్నాను. ఈ చక్కటి పాటని వినండి.

0: శరణము. ఇప్పుడు శరణ్య చిన్న చిన్న కవితలు చెప్పబోతుంది.
1: బొంగరం బొంగరం గంగరావి బొంగరం, తాడులేని బొంగరం, తాత తెచ్చిన బొంగరం, చిన్నారి బొంగరం, చిటికకు తిరిగే బొంగరం, ముళ్ళు లేని బొంగరం, పిల్లలాడే బొంగరం. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి చీచి పొమ్మంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా చీచి పొమ్మంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రారండి. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రారండి.
0: బాపూజీ గురించి చెల్లాయి సంహిత పాటలో చెప్తాను అని వచ్చేసింది. మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో కృషి చేసిన వాళ్ళల్లో బాపూజీ ఒకరు. బాపూజీ అంటే ఇంకెవరో కాదు, మన గాంధీగారే. ఇప్పుడు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన నాయకుడు మన గాంధీగారు.
1: బలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ. బలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ.

చేశాడు, నడుం బిగించి లేచాడు, అడుగు ముందుకు వేశాడు, కదం తొక్కుతూ పదం పాడుతూ దేశ దేశం కదిలింది, కదం తొక్కుతూ పదం పాడుతూ దేశ దేశం కదిలింది, గజగజలాడ

0: భలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ.
1: ఇప్పుడు రిత్విక్ సమయస్ఫూర్తి అని ఒక కథ చెప్తున్నాడు.
2: సమయస్ఫూర్తి. ఒకరోజు రాత్రి నలుగురు దొంగలు తెనాలి రామకృష్ణ వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్లారు. అప్పుడు తెనాలి రామకృష్ణ పెరట్లో చేతులు కడుక్కుంటున్నాడు. చెట్లలో ఏదో అలిగిడి కావుతుందని అటుగా చూశాడు. దొంగలు వచ్చారని గమనించి వారిని దారి మళ్లించాలనుకున్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడతో, ఏమోయ్ మన దగ్గరున్న నగలు బహుమానాలు ఒక పెట్టెలో పెట్టి తీసుకురమ్మన్నాడు, చిన్నగా బావిలో వేద్దామన్నాడు. అప్పుడు దొంగలకి తెలియకుండా లోపలికి వెళ్ళి ఒక పెట్టె తీసుకొని అందులో బండరాయిలు పెట్టి చిన్నగా బావిలో వేశాడు. కొద్దిసేపటికి దొంగలు బావిలో ఉన్న నీళ్లు తోడడం ప్రారంభించారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ నీళ్లు వృధా కాకుండా పొలానికి వెళ్ళేలాగా చేయాలనుకున్నాడు. కొద్దిసేపటికి రాజభటులు వాళ్ళని రాజు దర్బార్కు తీసుకువెళ్లారు. అప్పుడు రాజు తెనాలి రామకృష్ణని ఏమైందని అడిగాడు. అప్పుడు తెనాలి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రాజు తెనాలి రామలింగడి సమయస్ఫూర్తి మెచ్చి బహుమానాలు ఇచ్చాడు. దొంగలను కఠినంగా శిక్షించారు. నీతి ఎప్పుడు సమయస్ఫూర్తి కలిగి ఉండాలి.
1: ప్లాస్టిక్ వద్దు వద్దు వద్దు అని చెప్తున్నాడు ఆశీష్.
3: ప్లాస్టిక్ సంచులు వత్తు వత్తు వత్తు, నీటిలోన కలువతాయి మట్టిలోన కలువతాయి, బండిలోన ఏతికొన్న మనకి ఊరికనే ఇస్తారు, మంట పెట్టి చూడ జిగేల్ జిగేల్ మంటది, పదరా పదరా పద పద పదరా.
1: ఇప్పుడు అమ్మ గురించి ఒక మంచి గేయం చెప్తానంటున్నాడు ఆశీష్.
3: అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేతురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి పువ్వ తినిపించునురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, జోల పాట పాటి ఉయ్యాలలూపురా, లాలి పాట పాటి నిదురపుచ్చురా.
1: పొడుపు కథలు చెప్పుతాను, విప్పుతావా అనేది సంహిత. నేను రెడీ అన్నాను, చెప్పేస్తే విప్పేస్తా.
0: అమ్మ అంటే దగ్గరికి వస్తాయి, నాన్న అంటే దూరం వెళ్తాయి, ఏంటది?
1: పెదవులు పైనొక పలక కిందొక పలక, పలకల నడుమున మెలికల పాము, ఏంటది?
0: అది నాలుక.
1: అరే మనం నోటికి సంబంధించిందే చెప్పాము, పెదవులు నోటికుంటాయి నాలుక నోట్లో ఉంటుంది.
0: చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గొజ్జితే గొజ్జులు, ఏంటది?
1: అది అర్థమేనా?
0: ఆ బాగా చెప్పావు.
1: అడవిలో అక్కమ్మ ఆసుబోసి దాని మీద నిలబడి నాట్యమాడింది, ప్రాణిని పట్టేస్తుంది, ఏంటది?
0: ప్రాణిని పట్టేస్తుందా? అది సాలెపురుగేనా?
1: ఆ భలే చెప్పావు.
0: ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంత పెరిగేది, ఏంటది?
1: అది విద్య, మనం చదువుకున్నదే కదా. తెల్లరాయికి నాలుగు కాళ్ళంట, ఏంటది?
0: తెల్లరాయికి నాలుగు కాళ్ళ? ఆవు.
1: బా చెప్పావు.
0: చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు, ఏంటది?
1: అస్సలు వరదలు రావంటే అవి కన్నీళ్ళేగా. చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు, ఏంటది?
0: చేత్తో పారేస్తామా? అక్షరాలేనా?
1: ఆ భలే చెప్పావు. గోవిందనామం వింటేనే మైమర్చిపోతారు కదా, గోవిందుడి మీద ఒక మంచి పాట వినిపిస్తాను, మైమర్చిపోయి వింటారు కదా, వినండి.

0: వానరులు అంటే కోతులు. కోతులు మనల్ని అనుకరించే విధానం రంగయ్య టోపీలు అన్న కథ సంహిత చెప్తుంది.
1: ఒక ఊరిలో రంగయ్య టోపీలు కుట్టుకొని పొరుగురులో వాటిని అమ్మి జీవనం గడిపేవాడు. ఒకరోజు ఎండలో తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఒక చెట్టు కిందకు వచ్చి టోపీలు బుట్ట పక్కన పెట్టి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు పైన చాలా కోతులు ఉన్నాయి. ఆ కోతులు నిద్రపోతున్న రంగయ్య తలపై ఉన్న టోపీలని చూసి కిందకు దిగి వచ్చి బుట్టలోని టోపీలన్నీ తీసుకొని తలా ఒక టోపీ తీసుకొని గంతులు వేశాయి. ఇంతలో రంగయ్యకు మెలకువ వచ్చి టోపీల బుట్ట వైపు చూశాడు. బుట్టలోని టోపీలు ఏమయ్యాయా అని తలపైకెత్తి చూశాడు. తన టోపీలు పెట్టుకొని చెట్టు పైన కులుకుచున్న కోతులను చూసి అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు. కొంతసేపు ఆలోచించి తన తలపై ఉన్న టోపీను తీసి నేలపై విసిరాడు. ఇది గమనించిన కోతులు వాటి తలి మీద ఉన్న టోపీలను తీసి నేలపై విసిరాడు. రంగయ్య సంతోషంతో ఆ టోపీలన్నీ ఏరి బుట్టలో వేసుకొని తన దారిన వెళ్ళిపోయాడు. చూసారా, రంగయ్య తెలివిగా తన టోపీలను దక్కించుకున్నాడు. ఈ కథ నీతి ఏ పనైనా తెలివితో సాధించచ్చు.
0: హ్యాపీ కిడ్స్ స్కూల్ మీద ఒక గేయం చెప్తున్నారు.
2: ఇదిగోనండి మా బడి, హ్యాపీ కిడ్స్ మా బడి, మేమంతా హ్యాపీ కిడ్స్. హ్యాపీ అంటే ఆనందం, చక్కగా బుద్ధిగా ఉంటామండి, చక్కన చదువులు చదివేదమండి, తగులు ఎప్పుడు పడమండి, పెద్దల మాటలు బుద్ధిగా వింటామండి, మంచి పనులే చేస్తామండి. హ్యాపీ కిడ్స్ మా బడి, మేమంతా హ్యాపీ కిడ్స్.
0: ఎల్లలెరుగని వాళ్ళము అంటూ సుధామ మామయ్య రాసిన బాలల గేయం నేను వినిపిస్తాను.

0: విన్నారుగా చిన్ని చెల్లెలు తమ్ముళ్ళు చెప్పిన పాటలు పద్యాలు శ్లోకాలు కథలు గేయాలు ఎంత బావున్నాయి కదా. మళ్ళీ మళ్ళీ ఇంకా నేర్చుకుని వస్తాం. ఇందులో పాల్గొన్న బాలబాలికల పేర్లు వైష్ణవి, వేదశ్రీ, సాన్వి, ఆశిష్, సంహిత, శశాంక్, శరణ్య, రిత్విక్, అంశు.
1: హ్యాపీ కిడ్స్ స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులందరూ చక్కగా పాటలు పద్యాలు శ్లోకాలు కథలు మరెన్నో

బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక గ్రోతింజనగా మారిందని కొనియాడారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లోనే విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు, సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీని ప్రారంభించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పారదర్శకతతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విభిన్న భాషలు సంస్కృతులు ఉన్నా భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. కాశ్మీర్లోని 10 జిల్లాల్లోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాంత ప్రజల పూర్వీకులు భారత్లో ఉండాలని తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమవుతుందని చెప్పారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 3:04. ఈ పూట ప్రసారం ఇంతటితో ముగుస్తోంది. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 4.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, వివేక వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి సోమవారము అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి ఉంటుందన్నారు. త్వరలోనే ఆన్లైన్ విధానంలో ప్రజావాణి నిర్వహిస్తామని, ప్రజలు ఎక్కడి నుంచైనా ఫిర్యాదులు దరఖాస్తులు చేయొచ్చన్నారు. దేశం ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. 2047 నాటికి

వికసిత భారత్ నిర్మాణంలో యువ భారతదేశం చేసిన కృషిని గుర్తిస్తూ ఈ ఏడాది వేడుకలు యువశక్తిని కూడా స్మరించుకుంటున్నాయి. ఒకప్పుడు బలహీన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఒక ప్రధాన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రయత్నాల వల్ల 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు దేశ రాజధానిలోని తమ నివాసాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అమృత్సర్లోని అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అటారీ వాఘా జెయింట్ చెక్పోస్టు వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ చందేల్ జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పర్వీన్ కుమార అటారీ సరిహద్దు సమీపంలోని బీఎస్ఎఫ్ అమృత్సర్ బేస్ ఖాసా వద్ద జెండాను ఎగురవేశారు. ప్రపంచ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపాయి. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, నాగరిక వారసత్వాన్ని ప్రాంతీయ ప్రపంచ సహకారంలో విస్తరిస్తున్న పాత్రను ప్రశంసించాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్, అర్జెంటీనా రాయబారి మారియానో క్యాసినో, శ్రీలంక హై కమిషనర్ మహిషిణి కొలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రాన్స్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్, కెనడా హైకమిషన్ కూడా భారతదేశ వారసత్వము, వైవిధ్యము, ఆర్థిక సామర్థ్యము, పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాయి. విశాఖ తీరంలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ ప్రాణాలకు తెగించి రక్షించారు. రాయపూర్కి చెందిన పర్యాటకుడు సముద్రంలోకి దిగిన సమయంలో అలలు అతడిని లోపలికి ఈడ్చుకెళ్లాయి. అది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంల సమయం 5:04 దాటి 19 సెకండ్లు. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా భీష్మ విజయం కథ 3వ భాగాన్ని వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న మరియు బృందం.
1: తల్లుతన్న విజ్ఞాన మస్తు ఎన్ని దూజటి నందన నీకు మృక్యదా ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసదయే కదంతమం బల పలిచే.

0: నా పేరు గజవెల్లి వెంకన్న. గ్రామం చిన్నపిండ్యాల, మండలం చిల్పూరు, జిల్లా జనగామకు చెందినటువంటి చింది యక్షగాన కళాకారుణ్ణి. భీష్మ విజయమను యక్షగానము మూడవ భాగం ప్రారంభము.
1: స్వామి భీష్మ, ఇక మీ దయచేత వెళ్ళుచున్నాను. మళ్ళీ అతనికి నాకు లగ్న పత్రిక పట్టుకుని వస్తానని వద్దకు నేను వెళ్ళిపోతున్నాను స్వామి.
0: చాలా సంతోషం, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. వెళ్ళు.
1: సభాకులు కూటమినందు ఒంటరిగా ముఖమును నేలకేసుకుని కూర్చున్నాడు. ఆయనను వెళ్ళి అతనికి నమస్కరిస్తాను. స్వామి వందనములు.
0: ఎవరు?
1: వందనమయ్య.

0: ఏమేమి
1: అమ్మను మీకు నా 10,000 నమస్కారాలు చేస్తున్నాను. నేను వచ్చాను నన్ను పెళ్లి ఆడు.
0: పెళ్లి
1: పెళ్లి చేసుకోము.
0: నీవెవరు నేనెవరు హఠాత్తుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు? అసలు ఎవరు అర్థం కావడం లేదు.
1: అయ్యో చెప్పుదాం చేస్తున్నావు.

0: ఆశీర్వాదం. నీవు నేను తెలియనట్లు ముఖమలా వేసుకుని మాట్లాడుతున్నావు. నేను అంబను, అలనాడు ఆ రామసీమలో నీకు మాట ఇచ్చాను, నన్ను మన్నించండి, నా తప్పును క్షమించి నన్ను పెళ్లి చేసుకోండి.
1: అసలు ఎవరు నీవు?

0: చూడు
1: స్వామి,
0: అసలు నువ్వు ఎవరు?
1: నేనెవరా?
0: ఎవరు పంపిస్తే నా వద్దకు వచ్చావు? నాకు నిన్ను చూస్తే సందేహం కలుగుచున్నది. ఏంటి వచ్చిన వృత్తాంతము? ఎవరు
1: మాట్లాడుచున్నావేమి? నేను అంబను. స్వయంవరములు నన్ను చూడలేదా?
0: అంబావా,
1: నేను ఎవరా? నా పేరు కూడా తెలియదా? అంబను నేను.
0: చూడు, ఆరామసిమందు మాటిచ్చావు, మాట ఇచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ వీరోచితంగా స్వయంవరములో పోరాడి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ స్వయంవరములు నీ గెలవలే. గెలవకుండా నీవేమన్నావు? గెలిచినా గెలవకున్నా పెళ్లి చేసుకుంటున్నావు. మరి ఆనాడు అట్టి స్వయంవరములోనే గెలవనందుకు ధనుసును లేవనెత్తనప్పుడు నేను సాల్వుని ప్రేమించాను, అతనే నాకు పెళ్లి చేయను, మీ నాన్నగారికి అప్పుడు పెళ్లి చేసిన అతన్ని పెళ్లి చేసేవాడు, అప్పుడు చెప్పలేదే నీవు. ఆ తదుపరి భీష్ముడు ఏమన్నాడు? బలపరాక్రమంతులు ఎవరైనా నన్ను గెలిచి ఈ అమ్మాయిలు తీసుకుని పోవచ్చు అన్నప్పుడు నీపైన ప్రేమ చంపుకోలేక, మనసు చంపుకోలేక, నీపైన ఇష్టము చేత అంతటి మహానుభావుని భీష్ముని ఎదిరించాను, ఎదిరించి ఓడిపోయాను. అతని చేతిలో ఉన్నటువంటి బాణాసనము చేత నా శరీరము జల్లెడ గన్నుగావాయి. కొట్టాడు, తిట్టాడు, చంపడానికి నా కుత్తుక పైన కత్తి పెట్టినా అతని కాళ్ళు పట్టుకున్నా ప్రాణభిక్ష పెట్టి వదిలిపెట్టాడు. వారు అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటే నీచమతురాల. వెళ్ళో, నీవెవరు? నేనెవరు? నీవెక్కడికన్నా
1: వెళ్ళండి. మిడబట్టి బట వర్గముల చేత నన్ను సభాకులు కూటం నన్ను నెట్టాడు. అలా నాడు రామసీమలో మాట ఇచ్చాను, పెళ్లి చేసుకుంటానన్నాడే. భీష్ముడు తీసుకుని వెళ్ళి స్వయంవరములోనా గెలసి తన తమ్మునికి చేస్తానన్నాడు. మార్గ మధ్యలోన ఇతని ప్రేమ పైన వస్తే ఇతను కూడా నన్ను వెడలగొట్టాడు. నా బ్రతుకు అడవి కాసిన వెన్నెలయ్యాది కాబట్టి మళ్ళీ ఇప్పుడే భీష్ముని వద్దకే వెళ్ళుతాను. స్వామి భీష్మ, వందనములు స్వామి, వందనములు.
0: ఓహో అంబా, నీవా?
1: వందనములు.

0: నీవు నన్ను వేడుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే మార్గమధ్యంలో రథమాపినప్పుడే అట్టి సాలును నేను ఓడించాను. వాడు పరాభవం అయిపోయాడు, నిన్ను వాడు పెళ్లి చేసుకోవడం చెప్పినా నా మాటను తృణీకరించి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాను, వాడు ఒకవేళ వాడు కాదంటే నా వద్దకు రావడానికి ఆస్కారం లేదన్నాను. అయినా నీవు నా వద్దకు వచ్చావు, ఇప్పుడు నన్ను వేడుకుంటే నా వద్ద ఏమున్నది? అయినా కలవాను నీవు, నిర్మలమైన హృదయము కాదు నీది, చపల చిత్తురాలవు, క్షణగుణము నీది. నీవు నన్ను వేడుకున్న ప్రయోజనం లేదు, వెళ్ళిపో.
1: అయినను ఇద్దరు మీరు నాతో నీకు పని లేదా? నీకే నీతోనే నాకు పని, నాతోనే నీకు పని.
0: ఏమది?
1: ఎందుకు తెలుసా? నన్ను

0: రాజ్యపరిపాలన చేసి ఇంతమందిని మీరు న్యాయము అన్యాయము ధర్మము అన్ని నడిపించుచున్న తెలిసిన వారు మీకు నాతో సంబంధం లేదంటున్నారు. నేను స్వయంవరం మనకు బ్రహ్మచారుల మిమ్మల్ని రమ్మన్నావు. మీరు అక్షంతలు వేసి పెళ్లి చేసే బాధ్యత నువ్వు గెలిచావు కాబట్టి ధనుసులు లేవనెత్తావు నీవు.
1: అంటే ధనుసులు లేపావు కనుక నన్ను పెళ్లి చేసుకోవాలి.
0: నీచమతురాలు.

0: అమ్మా, నా తండ్రికి పెళ్లి చేయడానికి భీషణమైన ప్రతిజ్ఞ, భీషణమంటే భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాను. నా యవ్వనమంత వ్యర్థం చేసుకున్నాను. వనమాలి అంటే శ్రీమన్నారాయణమూర్తి పాద సాక్షిగా అస్ఖలిత బ్రహ్మచారిక ఆజన్మాంతము నన్ను పెళ్లి చేసుకున్న ప్రమాణం చేశాను. నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను నేను?
1: చూడు స్వామి,
0: వెళ్ళు.
1: మీరు గొప్ప చెప్తున్నారు, మీ నోట మీరే అంటున్నారు మీరు, కానీ నేను ఒక్క మాట్లాడుకుతాను, సమాధానం చెప్తారా?
0: ఏమది
1: ప్రతి నాజే

0: ఒక ఆడదానితో సమాధానం చెప్పించుకునే రీతి తెచ్చుకున్నావు. తెలిసిన వాడి అస్కలిత బ్రహ్మచారిగా నేను పెళ్లి లేకుంటేనే నేను భీషణం అంటే కఠినమైన ప్రతిజ్ఞ చేశానన్నావు. మరి తమరు ఎందుకు వచ్చారు? ఎందరో యోధాన యోధులు సభాకులు కూటమునందు ఓడిపోయి ముఖమును నేలకు వేసిన నా గొంతు కోయడానికి మీరు ఎందుకు వచ్చారు? ఆ ధనుసును ఎందుకు లేపారు? నిన్ను పిలిచిన వారెవరు?
1: అంబా, మీ నాన్నగారికి మాటిచ్చాను. రాజాదిరాజులు ఎవరో లేవనెత్తకున్నా కానీ ధనుసులు లేవనెత్తేవారు లేరా అన్నారు. నే లేచాను. స్వామి, నేను బ్రహ్మచారిని, ఈ ధనుసును లేవనెత్తి నా తమ్ముని పిలిచిస్తానన్నాను. శరణు అన్నాడు. ధనుసును లేపాను. తీసుకుని వస్తుండగా మార్గ మధ్యంలో రథమాపి నేను సాలుని ప్రేమించానని నన్ను పంపించమని నిన్ను పంపించాను. వాడు వలదన్నాడు. నా వద్దకు వచ్చావు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని. నేను బ్రహ్మచారిని అయినా నా తమ్మునికి నిన్ను పెళ్లి చేస్తామనుకుంటే నువ్వు పరావాన్ని ప్రేమించావు. రాచధర్మములోనా సుక్షత్రియ వంశములైనా ఒకడు వరించిన అమ్మాయిని ఇంకోటి పెళ్లి చేసుకోడు. కానీ నీవు ఒక పరావాన్ని వరించావు కనుక నా తమ్ముడు కూడా పెళ్లి చేసుకోడు. నేనా బ్రహ్మచారిని? నిన్ను చూసేవారు లేరు, నిన్నిక్కడ మెచ్చేవారు లేరు, నిన్ను నచ్చేవారు లేరు. చక్కగా వెళ్ళిపో. అమత్య
0: అయ్యయ్యా
1: స్వామి,
0: అమ్మాయి దుర్మార్గుడా, ఎంత పని చేశావు విశ్వ? నా గతి ఏమి? నేను ఎక్కడికి వెళ్ళాలి? నీవే, నీ వద్దకు నేను వచ్చాను కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? చూడు ఓరి దుర్మార్గుడా, పాపాత్ముడా, ఇక వెళ్ళుచున్నాను. నేను మాత్రము నిన్ను ఈ పగను నేను సాధించుకోక ఊరుకోను. నీ పైన నేను ఈ పగ తీర్చుకుంటాను. ఇదే నా శపథం చేస్తున్నాను. నన్ను నా జీవితంతో ఆడుకుని నన్ను మోసగించావు నీవు. భీష్మ, భీష్మ, ఇదే నా ప్రతిజ్ఞ, నిన్ను సాధించుకుంటాను.
1: నీవెంత
0: దైవమ్మ
1: రేపుని బాలకులారా
0: అయ్యయ్యా.

0: అయ్యయ్యా,
1: రేణుక జమదగ్ని గర్భంలో పుట్టినటువంటి వాడును పరశురాముడను,
0: పరశురాముడు
1: పరశురాముడనై 21 మావుళ్ళ శరములు దుంచి ప్రపంచంలో ఉన్న రాజులే లేకుండా చేయాలని కంకణము కట్టుకుని అలాంటి దునుమాడి తపస్సులో కూర్చున్నటువంటి వాడు.
2: ఆ దైవమా, ఎక్కడ వెళ్ళాలి అరణ్యములో వాడి?

0: చేస్తున్నది? పరశురాముని వద్దకు వెళ్ళుదాను. స్వామి నీకుదే వందనములు స్వామి, వందనములు స్వామి. భృగురామ,
1: ఎవరు మీరు? ఇలా వచ్చావు ఒంటరిగా దంట లేకుండగా, ఒకరితో వచ్చావు, ఎవరమ్మా నీ
0: అయ్యా? నా గోడు చెప్పుతాను, నేను కాశీ మహారాజు కుమార్తెలు, మేము ముగ్గురము అంబా అంబిక అంబాలానికి అంబాలిక అనే వారము కాబట్టి నాకు మాట ఇచ్చాడు, నేను మోసపోయాను. సాల్వుడు వలదన్నాడు, భీష్ముడు పెళ్లి చేసుకోనన్నాడు. మీ వద్దకు వచ్చి మీకు నమస్కారం చేస్తున్నాను.

0: ప్రేమించినటువంటి వాడు సాల్వుడు నిన్ను వలదన్నాడు కాబట్టి స్వయముగా నా వద్ద ఉన్నటువంటి ఒక శిష్యుని పంపించి సాల్వును రప్పించి అతనికి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది నా పూచ
1: అయ్యా సాల్వు

0: అతనేంటంటే, భీష్ముడు వలదన్నాడు, సారవుడు వలదన్నాడు, కాబట్టి ఎక్కడ తోచక నేను అక్కడ నుండి ఎటు దిక్కు తోచక అరణ్యములో పడి వస్తుంటే, ఇక మీరు ఏమి చేసిన మీదయే ఇలా భీష్మ వధించు. ఒకవేళ అతను నాకు స్వయంవరంలో గెలిచాడు కాబట్టి నా కోరిక ఒకటే, అదేమిటంటే సాలువుడు వలదన్నాడు, గంగ తనుడు అంటే భీష్ముడు వచ్చి బ్రహ్మచారి అయిన వచ్చి దర్శులు లేవనెత్తి నన్ను విడలగొట్టాడు, కాబట్టి ఆ భీష్ముని తనయునికి కాకుండా అతని చేసుకోమంటే అతని చేసుకున్నాడు కాబట్టి అతని చంపివేయాలి భీష్ముని.
1: భీష్ముని చంపడమా?
0: ఆయన ప్రాణఘాత కావాలి, నేను చూడాలి నాకు.
1: చచ అది అసంభవం. భీష్ముని చంపాలంటే హరిహర బ్రహ్మాదులు ఏకమై వచ్చినా కానీ భీష్ముని చంపలేరు. ఎందుకంటే తన తండ్రికి పెళ్లి చేశాడు కాబట్టి తన తండ్రి స్వచ్ఛంత మరణవంతమైనటువంటిది అతన్ని చెవులో ఉపదేశించాడు. అతని చావు అతని నోట్లో ఉంటుంది. సరాసరి కాలుడు ఎదురు వచ్చినా కానీ ఆ భీష్ముడి ఆయువు తీయలేడు. అయినా నీవు బాధపడకు, నేనే సరాసరి అస్తినకు వెళ్ళి భీష్ముని ఒప్పించి మెప్పించి తన తమ్ముడైన చిత్తవేణునికి నుండి పెళ్లి చేపిస్తాను, నువ్వు బాధపడకు.
0: ఒరే భటుడా,
2: స్వామి
0: ముని బాలకులారా, ఇక వెళ్ళి ఇప్పుడే నా యొక్క శిష్యుడు ఎవరు భీష్ముడు, నేను వస్తున్నానని చెప్పుము.
2: సరే స్వామి. స్వామి భీష్మ.
1: అమత్య, ఏమి ఇలా వచ్చావు?
2: మీ గురువైన పరశురాముడు వస్తున్నాడు.
1: ఓహో, మా గురుదేవుడా? మహదానందము. మహాత్మా, గురుదేవా, ఓం గురుభ్యో నమః.

0: దేవుడు అమ్మను మోసగించి తీసుకవచ్చి స్వయంవరములో గెలచి దర్శనం లేవనెత్తి తీసుకవచ్చి అమ్మాయిని విడల కొట్టావట. అమ్మాయి న్యాయం జరగాలి, అమ్మాయిని పెళ్లి చెయ్యి.
1: ఈ సమస్య తమరిదాకా వచ్చాదా?
0: అవునవును. నేనే వచ్చా.
1: మోసపూరితురాలు, అవకాశవాదురాలు అంబ. ఎందుకంటే సాలును వరించదంటే సాలును వద్దకు పంపించాను, ఆ సాలును వరదంటే నా వద్దకు వచ్చాది. నేను వరదన్నాను, నీ వద్దకు వచ్చాది. స్వామి, అంబతో నాకు పనలేదు, ఆ విషయం నీకెందుకు స్వామి వదిలిపెట్టు?
0: భీష్మ, నీకు నేను చిన్నతనం విద్యాభ్యాసం చేసినటువంటి వాడిని నా మాటకే నీ ఉంటావా? నీవు వెళ్ళి అమ్మాయిని ధనసు లేవనెత్తిన తప్పు, నువ్వు బ్రహ్మచారి కాబట్టి ఇప్పుడే నాతో యుద్ధం చేస్తావా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా?
1: స్వామి.

0: విషమ పరీక్ష
1: స్వామి.
0: అమ్మాయిని పెళ్లి చేసుకుని బ్రహ్మచారిని, నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. నీవు కూడా బ్రహ్మచారివే, నీవు ఏ అమ్మాయిని పెళ్లి
1: చేసుకుంటే నేను నీకుంటున్నాను, నీతో సమానముగా

0: ఇప్పుడు మనం యుద్ధము చేయబట్టి 3-7 రోజులు వచ్చినది, 21 రోజు. కాస్త విశ్రమిద్దాం, పడుకుందాం. సరే గురుదేవా, నీ గుడారము నువ్వు పడుకో, నా గుడారం నేను పడుకో.
1: తెల్లవారు యుద్ధం.
0: సరే అయినా మేము అష్టమశ్వరము. ఆనాడు మా అమ్మ మమ్మల్ని కని గంగపాలు చేశాది. పరశురామునికి భీష్ముని యుద్ధం అవుతున్నది. నా తమ్ముడు గెలవాలంటే ఇప్పుడే సన్మోహనాస్త్ర బాణము తీసుకుని వెళ్ళి నా తమ్మునికి ఇస్తాను. అట్టి బాణము గురువు మీద ప్రయోగిస్తే అతను మూర్చగోతరవుతాడు, భీష్మ విజయము జరుగుతుంది, నా తమ్మునికి విజయము జరుగుతుంది, భీష్ముడు గెలుస్తాడు, పరశురాముడు ఓడిపోతాడు. ఇక ఇప్పుడే తమ్ముడు ఈ సన్మోహనాస్త్రము చేత అట్టి పరశురామ పైన ప్రయోగించము.
1: చూడలేను, ఆపము. ఆ దిగాంబరిగా కనిపిస్తున్నది కాబట్టి నేను చూడలేను. ఇక అస్త్రాన్ని ఉపసంహరించుము, నేనే ఓడిపోయాను, నీవే గెలిచావు.
0: శబాష్. గురుదేవుడు ఓడాడు, శిష్యుడు గెలిచాడు, భీష్మ విజయము జరిగాది. మహాత్మా, అంబతో మనకు పనేమి? అది ఎక్కడబోతా మనకేమి? మన గురు శిష్యుల వైరమా? గురుదేవుడా, నీవు నా గురువని తెలిసి కూడా నీపైకి చేజేతులారి యుద్ధము చేశాను కాబట్టి నా తప్పు మన్నించు గురుదేవ. హోం గురుభ్యో నమః. ఇక నీవు
1: గురువును మించిన శిష్యుడవు. నీవు తండ్రి పెళ్లి చేసి ఘనత దక్కించుకున్న జేజేలు పలిగిన దేవతలలోనే నీవు గొప్పవాడివైనది కాక తుదకు నన్ను కూడా గెలిచి గురువును మించిన వాడి కాబట్టి అమ్మాయితో మాకేముంది, ఎక్కడ వెళ్ళను, ఇక వెళ్ళము.
0: చిత్తమ స్వామి మంగళము కౌశలేంద్రాయ మహా

మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానంలో భాగంగా భీష్మ విజయం కథ 3వ భాగాన్ని శ్రీ గజవెల్లి వెంకన్న బృందం ఆలపించగా విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: చిత్రసీమలో ముందుగా వినండి ఖడ్గం చిత్రం కోసం హనీ మరియు బృందం పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం శక్తి.
1: చికెన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: మన జనరంజని.
1: ఇప్పుడు వినండి, భరత్ అనే నేను చిత్రం కోసం రామజోగేశాస్త్రి రచించిన పాట, సంగీతం దేవిశ్రీప్రసాద్.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనలో పశువులకు పచ్చిమేత తయారు చేసే పద్ధతి, ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు అందించే వివరాలు విందాం. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వ్యాపార సరళిలో లెమన్ గ్రాస్ సాగు, ఈ అంశం గురించి వైద్య సుగంధ మొక్కల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. ఇవాళ రాత్రి 8:15 85వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని. రాత్రి 9:30 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారాల నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై తెలుగు అనువాదం వింటారు. ఇవాళ రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ప్రభాత కార్యక్రమంలో ఉదయం 6:00

ఆ 10 నిమిషాలకు బైబుల్ సూక్తులు వినిపిస్తారు డాక్టర్ పి ప్రమీళ వివేకానంద. 6:15 భక్తి రంజన్లు దశావతార స్థుతి. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పంటల సరళిలో ఎల్నిలో ప్రభావం గురించి సిరిసిల్ల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సాయికుమార్ గారు తెలియజేసిన వివరాలు వింటారు. రేపు ఉదయం 7:00 జిల్లా సమాచార లేఖలో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర సమాచార నివేదికను అందిస్తారు శ్రీ కె ప్రతాప్. ఉదయం 6:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాలలో క్రీస్తు భక్తి గీతాలు వింటారు. రేపు ఉదయం 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో ప్రకాశ్ కిరణ్ ఆధ్యాత్మికత అంశం గురించి శ్రీ శక్తి ద్వివేది గారి ప్రసంగం.

విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమంలో ప్రకాష్ కిరణ్ ఆధ్యాత్మికత అంశం గురించి శ్రీ శక్తి ద్వివేది గారి ప్రసంగం, అనంతరం కామకాజీ మహిళాయే ఔర్ ఉన్కి భర్తీ జిమ్మేదారియా ఈ అంశం గురించి చర్చ. పాల్గొనవారు సునీత లూలా, డాక్టర్ ఆశా మిశ్రా, అనుసంధానం కృష్ణకుమారి. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లోకంలో సమాజానికి తిరిగి ఇవ్వడం ఈ అంశం గురించి వైదేహీ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు సీతాకుమార్ గారితో పరిచయం. రేపు మధ్యాహ్నం 2:30 బాల వినోదం కార్యక్రమంలో బండ్లగూడలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం బాలు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు మధ్యాహ్నం 3:00 నాటకం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంటా రజిత బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాయోజిత కార్యక్రమం. రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ శిక్షణలో వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు రాత్రి 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల దానా నిల్వల్లో శిలీంధ్రాల నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ వీరన్న బొక్యా గారి సంభాషణ విందారు. రేపు రాత్రి 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 జాతీయ ప్రసంగ కార్యక్రమం. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎటుహోమ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డు స్మార్ట్ కార్డే కాకుండా పేదవాళ్ల ఆత్మగౌరవమని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటి వారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. రైతు భరోసాతో సాగు ప్రోత్సాహకంగా 70,000 కోట్ల రూపాయలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిది అని చెప్పారు. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు.
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఒక కార్డు కాదు, ఇది ఒక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం

0: అంతకుముందు సంగారెడ్డి పట్టణంలో మాజీ ప్రధానులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమకుమారెడ్డి, వివేక వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ 1.6 కోట్ల రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామాల్లో మెరుగైన వైద్యము, మహిళా సంఘాలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నామని చెప్పారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ ఎట్ హోం కార్యక్రమంలో తెలంగాణ ప్రాచీన చేరియాల నకాషీ చిత్రకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నకాషీ మాస్కులు, చిత్రాలను గవర్నర్ శివప్రతాప్ శుక్ల, గవర్నర్ సతీమణి జానకి శుక్ల పరిశీలించి ప్రశంసించారు. వీటిని రూపొందించిన కళాకారుడు ధనాలకోట రాకేష్ను అభినందించి నకాషీ కళా విశేషాలు, తయారీ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల భరోసా లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం ఐడిఓసీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ డిజిటల్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమారెడ్డి తెలిపారు. ముఖ్యంగా దేవాదుల ఫేజ్ 6ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకువస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు రేషన్ సరుకులను మరింత పారదర్శకంగా, సులభంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: భవిష్యత్తులో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు కానీ అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు వారికి పూర్తి వివరాలు ఉండే విధంగా ఈ రోజు పీవీసీ స్మార్ట్ కార్డును పొందుపరిచి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా కరీంనగర్ లో మేము మా శాసనసభ్యులందరం, జిల్లా కలెక్టర్ గారు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖ ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేరినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే రావూరి ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: 400 కోట్స్ వాల్యూ చేసే వర్క్ లు, ఓపెనింగ్ లు, శంకుస్థాపనలు రేపు చేయడం జరుగుతుంది. అదే విధంగా పరకాల నియోజకవర్గంలో మొదట విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా మరొక 2 విడతలు ఇవ్వాలని ఏర్పాటు చేసుకున్నాం.
0: తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు తెలిపారు. మంచిర్యాల కలెక్టరేట్లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
3: స్మార్ట్ రేషన్ కార్డ్ లాంచ్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నా చేతుల మీదుగా పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరితో పాటు నేను కూడా భాగం పంచుకోవడం మీ అందరితో పాటు నాకు గర్వకారణంగా ఉంది.
0: ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. అన్లోడింగ్ ప్రాంతాన్ని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామగుండం, మణుగూరు రైల్వే లైన్ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించామని చెప్పారు. అర్హులైన

0: కుటుంబానికి రేషన్ కార్డుతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. ఈరోజు పెద్దపల్లి కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్లో చైర్పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరదీపం వేదికగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక్పూర్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని ప్రధాన కార్యాలయంతో పాటు వట్టినాగులపల్లిలోని రాష్ట శిక్షణ అకాడమీలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జీవి నారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసీ గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని, సంస్కరణలను ఎప్పుడు అడ్డుకుంటూ దేశానికి అడ్డంకిగా మారిందని విమర్శించారు. రేషన్ కార్డులు పేదవాళ్ల ఆత్మగౌరవమని సంగారెడ్డిలో జరిగిన స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేతృత్వంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. कृत्स्ने हि देशे 80तमस्य स्वतंत्रता दिवसस्य महोल्लासेन आचरणम्. रक्तदुर्गे तावत् प्रधानमन्त्रिणा विहितं राष्ट्रध्वजारोहणम्. रक्तदुर्गे प्रथमतया जातं वन्दे मातरमिति राष्ट्रिय गीतस्य सस्वर गानम्. प्रधानमन्त्रिणा निर्धन मध्यमवर्गीय कुटुम्बानां कृते निःशुल्क प्रातिभासिक प्रशिक्षणस्य अथ च आगामिवर्षे कोट्यधिक युवभ्यः एआई कौशल प्रदानस्य कृता उद्घोषणा. भारतं बहुभिः देशैः सह सन्धिं विधाय महत्वपूर्ण खनिजक्षेत्रे विश्वासयुक्त वैश्विक सहयोगित्वेन समुदेतीति प्रधानमन्त्रिणा प्रतिपादितम्. संसाधनानां अस्त्रीकरणे प्रधानमन्त्रिणा प्रकटिता चिन्ता. समाह्वानानां निवारणे भारतस्य आत्मनिर्भरतायाः सामर्थ्यम् अमुना प्रशंसितम्. अपि च इण्डोनेशिया देशे अद्य फ्लोर्स् इति तटस्य समीपे 17.7 तीव्रतायां भूकम्पेन मृतानां संख्या 38 यावत् वर्धिता. अथ वार्ताः विशदीकृत्य. देशः अद्य स्वकीयम् 80तमं स्वतंत्रता दिवसं समाचरति. प्रधानमन्त्री नरेन्द्र मोदी दिल्ल्याः ऐतिहासिकस्थलात् लालकिला इति रक्तदुर्गात् स्वतंत्रता दिवस समारोहस्य नेतृत्वम् अकरोत्. तस्य आगमनावसरे प्रथमवारं लालकिला इत्यत्र वन्दे मातरमिति राष्ट्रिय

0: గీతం ప్రస్తుతం. రాష్ట్రధ్వజారోహణావసరే ఏకవింశతిః ఆగ్నేయాస్త్రధ్వనిభిః అభినందనం అభవత్ భారతీయ వాయుసేనాయాః ద్వాభ్యాం MI-17 ఉదగ్రయానాభ్యాం పుష్పవృష్టిశ్చ సంజాతా. అస్య వర్షస్య ఏషః సమారోహః యువశక్త్యై సమర్పితః. యచ్చ సప్తచత్వారింశదధికద్విసహస్రతమం వర్షం యావత్ వికసితభారతస్య నిర్మాణే తరుణభారతస్య యోగదానం ఆమానయతి. రక్తదుర్గస్య ప్రాచీరాత్ రాష్ట్రం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ రక్తదుర్గే వందే మాతరమిత్యస్య గానం ఐతిహాసికః క్షణః ఇత్యవర్ణయత్. సహ అవదత్ యత్ రాష్ట్రం మహతా ఉత్సాహేన నవసంకల్పైః చ అగ్రే సరతి.
1: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग वंदे मातरम के 150 वर्ष मना रहे हैं तो इससे बड़ा उत्तम अवसर क्या हो सकता है. पिछले दिनों देश के कुछ हिस्सों में बाढ़ का प्रकोप रहा, भूस्खलन का प्रकोप रहा, अनेक परिवार प्रभावित हुए. उनके दुख दर्द को हम भली भांति अनुभव करते हैं. पीड़ित परिवारों को मैं विश्वास दिलाता हूं कि हम और पूरा देश उनके साथ खड़े हैं.
0: ప్రధానమంత్రి మోదీ న్యగాదీత్ యత్ విగతేషు ద్వాదశ వర్షేషు దేశస్య కోటిశః నాగరికాః స్వకీయేన దృఢసంకల్పేన సమర్పణేన చ రాష్ట్రం ఉన్నతశిఖరే ప్రాపయితుం సర్వవిధ ప్రయాసాన్ కృతవంతః. వివిధేషు క్షేత్రేషు ప్రాప్తాః ఉపలబ్ధయః ప్రకాశయన్ సః అవదత్ యత్ ద్వాదశ వర్షేషు రక్షోత్పాదనె ప్రాయః చతుర్గుణితా, ఖాదీ గ్రామోద్యోగ ఉత్పాదనె పంచగుణితా, ఇలెక్ట్రానిక్ నిర్మాణ క్షేత్రే సప్తగుణితా, ఆధునిక రైల నిర్మాణ క్షేత్రే ఏకవింశతిగుణితా, అథ చ సంచార దూరభాష నిర్మాణ క్షేత్రే త్రయస్త్రింశత్ గుణితా వృద్ధిః సంజాతా. సహ అసూచయత్ యత్ అంతర్జాల ఉపయోక్తృణాం సంఖ్యాయాం చతుర్గుణితా అథ చ అంకీయ విత్తీయ వినిమయేషు చ శతగుణితా వృద్ధిః అభవత్.
1: हर साल औसतन 15 गुना ज्यादा तेजी से हमने नल से जल कनेक्शन दिए. हर साल औसतन 6 गुनी ज्यादा रफ्तार से लोगों को गैस कनेक्शन दिए. हर साल 4 गुनी रफ्तार से गरीबों के लिए टॉयलेट बनाने का काम किया. हर साल 3 गुना ज्यादा तेजी से गरीबों को घर देने का काम किया. देश ने गवर्नेंस में भी बहुत बदलाव लाया. हजारों की संख्या में
0: ప్రధానమంత్రిణా నిర్ధన మధ్యమవర్గీయ కుటుంబానాం కృతే వివిధ సార్వజనిక పరీక్షాభ్యః నిశుల్క ఆన్లైన్ ప్రశిక్షణస్య ఘోషణం అకారి. సహ అవదత్ యత్ శీర్ష అధ్యాపకానాం నిర్దేశనే ఉచ్చగుణవత్తాయుక్త శిక్షాం సర్వసులభాం విధాతుం ఏతదేకం క్రాంతికారి పదక్షేపమస్తి యేన మధ్యమవర్గీయ కుటుంబానాం సహస్రకోటి రూప్యకాణాం రక్షణం భవిష్యతి.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स हैं. उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: ప్రధానమంత్రిణా స్పష్టీకృతం యత్ ఆగామి ఏకస్మిన్ వర్షే ఏకకోటి యువభ్యః కృత్రిమబుద్ధిమత్తా కౌశలే ప్రశిక్షణం ప్రదాస్యతే యేన తే వైశ్విక AI క్షేత్రే నేతృత్వం కర్తుం సమర్థాః భవేయుః. సహ అవదత్ యత్ భారతేన వ్యయః గుణవత్తా కౌశలం చేత్యేతేషు త్రిషు ముఖ్యస్తంభేషు విశేషావధానం ప్రదాతవ్యం.
1: హమ్నే పిచ్లే దినో AI ఇంపాక్ట్ సమిట్ కియా థా. AI కా విస్తార్ బహుత్ తేజీ సే బఢ్ రహా హై. లాల్ కిలే సే मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं. हमने तय किया है कि आने वाले एक वर्ष में 1 करोड़ युवाओं को AI स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे ताकि हमारा देश का नौजवान AI की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य. मेरे साथियों, बायो इकोनॉमी एक नया क्षेत्र है.
0: संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. సమమేవ అయం కార్యక్రమ ఆకాశవాణ్యా అంతర్జాలపటే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ AIR చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహత్వపూర్ణ ఖనిజేషు సర్వకారస్య విశేషావధానం ప్రకాశయన్ అవదత్ యత్ ఆధునిక ప్రౌద్యోగికీ పూర్ణతయా మహత్వపూర్ణ

0: करुणखनिजानामुपरि आश्रिता विद्यते। भारतं च अस्मिन् क्षेत्रे स्वस्थानं सुरक्षितं सक्रियतया कार्यं करोति। प्रधानमन्त्रिणा स्पष्टीकृतं यत् विश्वस्मिन् प्रत्येकं राष्ट्रं स्वकीयहितानां रक्षणाय प्रयतते, किन्तु दौर्भाग्येन अस्मिन् सङ्कटकाले कैश्चिद्भिः देशैः स्वप्रभुत्वप्रदर्शनार्थं संसाधनानाम् अस्त्रीकरणस्य कुत्सितं षड्यन्त्रं कृतम्।
1: दुनिया अपने पास जो कुछ भी है उसको वेपनाइज करने में लगी है। रिसोर्स का वेपनाइज, पेट्रोल, डीजल, फर्टिलाइजर, दवाइयां, टेक्नोलॉजी की चीप, इतना ही नहीं भूभाग को भी वेपनाइज किया जा रहा है। और ऐसे समय अगर हम आत्मनिर्भर के मंत्र को लेकर 10 साल सही दिशा में न चले होते तो हम कल्पना कर सकते हैं कि ऐसी चुनौतियों का मजबूती से मुकाबला कैसे कर। और हमारी तैयारियां निरंतर बढ़ती जा रही है।
0: प्रधानमन्त्री सर्वेभ्यः दलेभ्यः सविनयं निवेदितवान् यत् ते संसदि राज्य विधानसभासु च राजनैतिककलहं परित्यज्य महिला आरक्षणस्य क्रियान्वयनाय सहयोगं कुर्युः।
1: जल्द से जल्द हमारी माताओं बहनों को 33% विधानसभा और लोकसभा में उनको प्रतिनिधित्व मिले, ये भारत की नीति घड़तर के अंदर अपना योगदान दे, समय की मांग है। और मैं सभी राजनीतिक दलों से फिर से आग्रह करता हूं, आइए महिला आरक्षण लागू करके महिला सम्मान में आप भी जुड़िए, लेकिन मेरी माताओं बहनों को हक दीजिए।
0: राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य अशीतितमे स्वातंत्र्य दिने राष्ट्रीय युद्ध स्मारके वीरान श्रद्धांजलिम अददात। राष्ट्रपति स्मारके पुष्पमालां समर्पयित्वा हुतात्म वीरान श्रद्धांजलिम अर्पितवती। रक्षामंत्री राजनाथ सिंहः, रक्षा सचिवः संजय सेठः, रक्षा सचिवः जनरल एनएस राजा सुब्रह्मण्यम, सेना प्रमुखः जनरल धीरज सेठः, नौसेनाध्यक्षः एडमिरल कृष्णा स्वामीनाथन, वायुसेना प्रमुखः एयर चीफ मार्शल अमरप्रीत सिंहः, रक्षा सचिवः राजेश कुमार सिंहः च अस्मिन् अवसरे अत्र उपस्थिताः आसन्। इंडोनेशिया देशे अद्य फ्लोर्स इति तटस्य समीपे 17.7 तीव्रतायां भूकंपेन मृतानां संख्या 38 यावत् वर्धिता। प्रचंड भूकंपस्य अनन्तरं उद्धारदलानि सर्वाधिक प्रभावित क्षेत्रेषु गन्तुं प्रयतन्ते। इति वार्ताः।
2: ఆకాశవాణి, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం. హిస్టరీలో అంశం డెవలప్మెంట్ ఆఫ్ లిటరేచర్ డ్యూరింగ్ సంగం ఏజ్.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: ఇప్పుడు మీరు చరిత్ర నుండి యూజీ మొదటి సంవత్సరం మరియు 2వ సంవత్సరం విద్యార్థుల కోసం మరియు పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం సంగమ యుగం నాటి సాహిత్యాభివృద్ధి అనే పాఠం డాక్టర్ జి దయాకర్ వివరిస్తారు.
5: దక్షిణ భారతదేశంలో అత్యధిక భూభాగాన్ని సమైక్యం చేసి పరిపాలించిన రాజవంశాలైనటువంటి చేరా, చోళ, పాండ్య వంశాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా వెంగడం అనగా తిరుపతి ఉత్తర సరిహద్దుగా కలిగి ఉండి తమిళకం అని పిలువబడిన ప్రస్తుత కేరళ, తమిళనాడు ప్రాంతాన్ని చేర, చోళ, పాండ్య రాజవంశాలు పరిపాలించాయి. ఈ చేర, చోళ, పాండ్య రాజవంశాలను కలిపే సంగమయుగంగా పేర్కొన్నారు. చేరరాజ్యం వంజీ రాజధానిగా చేసుకొని ప్రస్తుత కేరళ ప్రాంతాన్ని పరిపాలించింది. ఈ చేర వంశ తొలి రాజు ఉదయం జేరల్ ఆడాన్. చేరవంశంలో నెడుం జేరల్ ఆడాన్, సెంగుట్టువాన్లు గొప్ప పాలకులు. చేరవంశ చరిత్రకు పుగలూరు శాసనం, పదిరుపట్టు సాహిత్యం ప్రధానమైనటువంటి ఆధారాలు. చోళ రాజవంశం ఉరయూరును రాజధానిగా చేసుకొని ప్రస్తుత తిరుచి నుండి

దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు గల భూభాగాన్ని పరిపాలించారు. వీరు పులిని రాజచిహ్నంగా కలిగి ఉండి విలువైనటువంటి సామ్రాజ్య విస్తరణకు చాలా కృషి చేశారు. చోళ రాజవంశ స్థాపకుడు ఎల్లారా, చోళ రాజవంశంలో గొప్ప పాలకుడు కరికాల చోళుడు. అదేవిధంగా పాండ్య రాజవంశం మధురైని రాజధానిగా చేసుకుని పరిపాలించింది. వీరి రాజ చిహ్నం చేప. పాండ్యులు దక్షిణ తమిళనాడు ప్రాంతాన్ని సమైక్యం చేసి పరిపాలించారు. పాండ్య రాజులలో నెడుంజేలియన్ గొప్పవాడు. ఈ మూడు రాజవంశాలు అనగా చేర, చోళ, పాండ్య రాజవంశాలు సాహిత్యాభివృద్ధికి విశేషమైన సేవలు అందించారు. చేర, చోళ, పాండ్య రాజవంశాలు ప్రసిద్ధిగాంచిన అనేక మంది కవి పండితులను పోషించారు. సాహిత్యాభివృద్ధికి విశేషమైన కృషి సంగమయుగంలో జరిగింది. బ్రాహ్మీ లిపిలోని ప్రాకృత పదాలతో కలిసిన తొలి తమిళ పదాలు గల దాదాపు 75 చిన్న శాసనాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటివి మధురై ప్రాంతంలో గుహలలో లభించాయి. సంగం అనగా కవి పండితుల సమావేశం. పాండ్య రాజ్యంలో 3 కవి పండితుల సమావేశాలు నిర్వహించబడ్డాయి. అందులో మొదటి సమావేశం, దాన్నే తలై సంగం అంటారు, అది మధురైలో నిర్వహించబడింది. ఇక 2వ సమావేశం ఇడై సంగమం అంటారు, ఇది కాపాడపురం నందు నిర్వహించారు. చివరి 3వ కవి పండిత సమావేశం కడై సంగం అని అంటారు, దీన్ని తిరిగి మధురై నందు నిర్వహించారు. తొల్కాపియ్యం అను రచన తొల్కాపియ్యర్ రాశాడు. తొల్కాపియ్యం తమిళ సాహిత్యంలో మొదటి రచన. తమిళ వ్యాకరణ గ్రంథమే ఈ తొల్కాపియ్యం. అగస్త్యుని 12 మంది శిష్యులలో ఒకడైన తొల్కాపియ్యర్ అద్భుత రచన ఈ తొల్కాపియ్యం అనేటువంటి రచన. సంగమయుగం నాటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితులను, నాటి విశేషాలను తొల్కాపియ్యం రచన విశ్లేషిస్తుంది. సంగమయుగంలో మొత్తం 8598 మంది కవి పండితులు ఉన్నట్లు నాటి ఆధారాల ద్వారా తెలుస్తుంది. 18 మెల్ కనక్కు అనేటువంటి 18 సంకలనాలు కలిగినటువంటి రచన ఉన్నది. ఇది కథనాత్మకమైన గ్రంథం. 18 మేల్ కనక్కు 2 భాగాలతో కూడినది. అందులో ఒకటి ఎట్టుట్టిగై, 2వది పట్టు పట్టు. ఐంగనూరు, నర్తినాయ్, అహనానూరు, పురనానూరు, కురుంటోగై, కలిట్టోగై, పరిపాదల్, పదరిపట్టు ఈ 8 రచనలు ఎట్టుట్టిగై అనేటువంటి సంకలనానికి సంబంధించినవి. తిరిమరుగా రూడుప్పై, పొరునార రూపుడుప్పై, సిరుపా నారుప్పై, పెరుంపనారుద్దుప్పై, మల్లిప్పట్టు, నెడునల్వాదై, మధురై కంజి, కురుంజిపట్టు, పట్టిన పలై, మలై పదుకం అనటువంటి రచనలు పట్టు పట్టు అనేటువంటి సంకలనానికి చెందినవి. ఎట్టుట్టిగై, పట్టుపట్టు భాగాల్లోని రచనలలో ప్రేమకు సంబంధించిన విశేషాలు, యుద్ధ విశేషాలు అనేక అంశాలు ఇతర అంశాలతో కూడి ఉన్నాయి. ఇక సందేశాత్మకమైన రచనల్లో 18 కిల్ కనక్కు ప్రధానమైంది. ఇది నైతిక విలువల గురించి స్పష్టంగా విశ్లేషిస్తుంది. తిరువల్వార్ రచించిన తిరుకురల్ రచన తమిళుల పవిత్ర గ్రంథం. అనేక విలువైన తాత్విక, జిజ్ఞాస కలిగిన నైతిక అంశాల సంయుక్త రచన తిరుకురల్ అనేటువంటి రచన. సామాజిక వ్యవస్థ ప్రగతికి అవసరమైన, అమూల్యమైన అనేక నైతిక విషయాల రచన ఈ తిరుకురల్ రచన. నాటి ప్రజల ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు, నీతి నియమాలు, సమాజ నిర్మాణం, విలువలు, అసమానతలు వంటి పలు విశేషాలను తిరుకురల్ అనేటువంటి రచన స్పష్టంగా వివరిస్తుంది. చేరరాజైన సెంగుట్టువాన్ తమ్ముడు ఇలింగో అడిగల్ శిలప్పాధికారం అనే రచన చేశాడు. శిలప్పాధికారం సెంగుట్టువాన్ ఉత్తర భారతదేశంపై జరిపిన దండయాత్రల గురించి, దానిలోని విజయం సాధించాడని వివరిస్తుంది. హిమాలయాల నుండి
ఒక ప్రత్యేక శిలను తెప్పించి

కన్నాగి విగ్రహాన్ని తయారు చేయించినట్లు శిల్పాధికారం వివరిస్తుంది. కన్నాగి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీలంక యువరాజైన 2వ గజబాహు ఇతర పాలకులు హాజరైనట్లు శిల్పాధికారం విశ్లేషిస్తుంది. తమిళ సాహిత్యం ప్రకారం కన్నాగి గొప్ప మహిళ, వివేకవంతురాలు, ఆదర్శవంతమైన భార్యగా కొనసాగింది. కన్నాగి ఆరాధన నేటికి తమిళనాడులో ఆచరించబడుతున్నది. సిత్తిలై సత్యనార్ అనేటువంటి కవి మణిమేకలై అనేటువంటి రచన చేశాడు. మణిమేకలై రచన నాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి వివరిస్తుంది. శిల్పాధికారం మణిమేకలై రచనలు సుప్రసిద్ధ ఇతిహాసాలుగా ప్రసిద్ధిగాంచాయి. అవ్వయ్యార్, నచ్చెల్లియార్, కక్కై పడినియార్ వంటి కవయిత్రులు సంగమయుగంలో ప్రసిద్ధిగాంచారు. కపిలార్ అనే కవి మలయ్యామాన్లోని నాటి తమిళ పరిస్థితులను వివరించాడు. తిరుతక్క దేవరా అనేటువంటి కవి రాసిన జీవక చింతామణి జైనమతం నాటి సిద్ధాంతాలు, జైనమత వ్యాప్తి గురించి, ఇతర సమకాలీన అంశాల గురించి వివరిస్తుంది. ఇలింగో అడిగల్ రాసిన శిల్పాధికారం కవి కోబలన్ అనే యువకుడైన ధనిక వర్తకుడు ఏ విధంగా తన పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు గల భార్యను అశ్రద్ధ చేసి ఒకనొక రాజ్యవేష ప్రేమలో పడతాడో, చివరకు ఈ ముగ్గురు జీవితాలు ఏ తీరున విషాదాంతంగా ముగుస్తాయో ఈ శిల్పాధికారం వివరిస్తుంది. శత్తనార్ రాసిన మణిమేకలై కథలోని నాయకురాలు కోవలన్ రాజ్యవేషకు జన్మించిన కుమార్తె కాక గొప్ప బౌద్ధ మతస్థురాలు. శిల్పాధికారం మణిమేకలై రచనలు కావేరి పట్టణం, కాంగనూరు ఆ కాలంలోటి ప్రముఖ రేవులని, రోమ్ సామ్రాజ్యానికి భారతదేశానికి మధ్య ఆ కాలంలో జరిగిన వ్యాపారాన్ని గురించి, కవిత్వం, సంగీత, నాట్యాల పట్ల రాజుల మక్కువ గురించి, మృదంగం, యాలి, విరలి మొదలైన సంగీత వాయిద్యాల గురించి, వేట, జూదం, మల్లయుద్ధం, జలక్రీడలు వంటి వినోదాల గురించి ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. సంగంలో తుడియన్, పనన్, పరయ్యాన్, కడంబన్ అనే 4 వర్ణాలు ఉండేవని, బృహచ్చర నూలు అనే బ్రాహ్మణులు కాలినడకన సుదీర్ఘ ప్రయాణం చేసి దక్షిణ భారతదేశంలో స్థిరపడినట్లు సంగమ సాహిత్యం విశ్లేషిస్తుంది. మహాభారతం, రామాయణం కథలు తమిళ వాంగ్మయంలో కనిపిస్తున్నాయి. సంగమ వాంగ్మయం గ్రామీణుల జీవితాన్ని చక్కగా వర్ణించింది. కావేరి పట్టణం, కంగనూరు ఆ కాలం నాటి ప్రముఖ రేవులు. యవనులు పెద్ద ఓడల్లో ముషిరి రేవుకు బంగారాన్ని తెచ్చేవారు. పాండ్యరాజ్యం గుర్రాలను దిగుమతి చేసుకునేది. నెర అనగా కన్ననూరు, టిండిస్ అనగా పొన్నాని, ముజిరిస్ అనగా ముషిరి, క్రాంగనూరు ప్రాంతాలకు సంబంధించినటువంటిది. నెలిక్కండ అనగా కొట్టాయం సమీపంలోని ప్రాంతం వంటి అనేక ప్రాంతాలు పశ్చిమ తీరపు ముఖ్య రేవుల గురించి ఈ సంగమ వాంగ్మయం వివరిస్తుంది. కొమరి అంటే కన్యాకుమారి, కమర కావేరి పట్టణం, పొదుక పుదుచ్చేరి తూర్పు తీరంలోని ప్రధాన రేవు పట్టణాలని, తమిళ వాంగ్మయంతో పాటు పెరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే రచన వివరిస్తుంది. సంగమ వాంగ్మయం నాటి తమిళ, కేరళ ప్రాంతాల ప్రగతి గురించి, వాటి పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితుల గురించి వివరిస్తుంది. చోళ్ళ రాజుల్లో గొప్పవాడైనటువంటి కరికాల చోళుడు కావేరి నదికి ఆనకట్టను కట్టించడమే కాకుండా కావేరి పట్టణాన్ని నిర్మించి దానితో వివిధ ప్రాంతాలకు వర్తక వాణిజ్య సంబంధాలను నెలకొల్పి వివిధ ప్రాంతాలతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను చోళరాజ్యం కొనసాగించేటట్లు తీర్చిదిద్దినటువంటి ఘనత కరికాల చోళుంది. నాడు ఉత్తర భారతదేశంతో పాటు భారతదేశానికి సమీప ప్రాంతాలైనటువంటి శ్రీలంక, బర్మా, జావా, సుమత్రా, దాంతోపాటుగా పశ్చిమ తీరంలో ఉండేటువంటి

0: వివిధ ప్రాంతాలతో వర్తక వాణిజ్య సంబంధాలను కొనసాగించినట్లు నాటి ప్రముఖ గ్రంథాలైనటువంటి పెరిప్లెస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, అదేవిధంగా టాలమీ భూగోళము ఇతర గ్రంథాలు మనకు వివరిస్తున్నాయి. అంతేకాకుండా సంగమ యుగంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఈ మూడు రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే చేర, చోళ పాండ్య రాజవంశాలు కవి పండితులను ఆదరించడమే కాకుండా వారి ప్రగతికి, వారి యొక్క పురోభివృద్ధికి, కవి పండితుల సమావేశాల అభివృద్ధి కోసం విశేషమైనటువంటి ఆర్థిక ధన సహాయాన్ని అందించడంతో పాటుగా వారు రచించినటువంటి రచనలను ముద్రించడమే కాకుండా అనేక ప్రాంతాలకు వాటిని అందించడం జరిగింది. నాటి దక్షిణ భారతదేశంలోని సామాజిక వ్యవస్థలోని పలు అంశాల గురించి సంగమ వాంగ్మయం విశిష్టంగా పేర్కొంటుంది. అంతేకాకుండా కరికాల చోళుడు కానీ సెంగుట్టువాన్ కానీ ఇతర పాలకులు ఎవరైతే ఉన్నారో దక్షిణ భారతదేశాన్ని సమైక్యం చేసి విలువైనటువంటి సాహిత్యాన్ని అందించడానికి వారు విశేషమైనటువంటి కృషిని చేశారు.
1: ఇప్పటి వరకు మీరు సంగమ యుగం నాటి సాహిత్యాభివృద్ధి అనే పాఠం చరిత్ర నుండి యూజీ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం, పీజీ రెండవ సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ జి దయాకర్ వివరించారు.

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

0: జ్ఞానార్జనలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. జీవితాంతం మానవులందరూ విద్యార్థులే.
1: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి యువరాజు చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రమణ గోగులా.

ఆకాశవాణి సమయం 6:50. ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విందాం.

నమస్కారము రైతు సోదరులకు. నేను నా పేరు డాక్టర్ ఏ సుధీర్ బాబు. నేను పశు వైద్య కళాశాల హైదరాబాద్లో పశు పోషణ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము పశువులకి ఈ సంబంధించిన పచ్చి మేతని ఏ విధంగా సమకూర్చుకోవాలి, తర్వాత పచ్చి మేతలో వాటి యొక్క పోషణ విలువలు కానీ లేకపోతే రకాలు కానీ ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాము. ముందుగా మనము పశుగ్రాసాలని, పశుగ్రాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లాసిఫై చేసుకుందాము, ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకుందాము. దాంట్లో ముఖ్యంగా రెండు రకాల పశుగ్రాసాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మొదటి రకం వచ్చి ధాన్యపు జాతి రకాలు, తర్వాత రెండో విభాగం వచ్చి కాయజాతి రకము. ఇందులో ధాన్యపు జాతి రకాలలో, తర్వాత కాయజాతి రకాలలో కూడా ఏకవార్షికాలు ఉన్నాయి, తర్వాత బహువార్షికాలు ఉన్నాయి. అంటే ఏకవార్షికం అంటే ఒక ఒక సీజన్లో మాత్రమే ఉంటుంది, లేదా 3 నెలలు 6 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మనము ఆ భూమిని మొత్తం దున్నుకుని మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. కానీ బహువార్షిక దాంట్లో ఒక్కసారి వేసుకుంటే మనము నీటి వసతి కల్పిస్తూ పోతూ ఉంటే మనకి ఒకే సంవత్సరంలో 3 నుంచి 5 కోతలు వస్తుంది. అట్లాగే మనకి 5 సంవత్సరాల వరకు కూడా మనకి ఈ పశుగ్రాసాలు అందుబాటులో ఉంటాయి. ఈ ధాన్యపు జాతి రకాలలో మనకి ఏకవార్షికలో అవైలబుల్ ఉన్న పశుగ్రాసాలు వివరాలు చెప్తాను. దాంట్లో ముఖ్యంగా మనకి ఎంబీ చారి జొన్న రకము, తర్వాత ఎస్ఎస్జి అంటారు, SSG 59 స్వీట్ సూడాన్ గ్రెడ్డి, తర్వాత ఆఫ్రికన్ టాల్, తర్వాత మొక్కజొన్న రకము, తర్వాత స్థానికంగా ఏదైనా మొక్కజొన్న రకము కానీ లేకపోతే సజ్జలు కానీ ఇవన్నీ కూడా మనకి ఏకవార్షికలో వస్తాయి. సో దీని ధాన్యపు జాతులు ఏంటంటే ఇవి ఎనర్జీ అంటే మనకేంటంటే శక్తినిచ్చేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండో విభాగం వచ్చి ధాన్యపు జాతులు వచ్చేసి బహువార్షికాలు, అంటే ఒక్కసారి వేసుకుంటే మనకి

యుద్ధం తెలిపినట్టు మనకి మల్టీ కట్స్ అంటే ఒకే ఇయర్లో ఒక 3 నుంచి 5 కోతలు వస్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాల వరకు కూడా మనకి కోతలు తీసుకుంటూనే ఉండొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి రకం వచ్చేసి నేపియర్ గెడ్డి, తర్వాత కో 1, కో 4, కో 2, ప్యారాగెడ్డి, తర్వాత గీని గెడ్డి, ఇవన్నీ కూడా మనకి బహువార్షికాలు. అది కూడా ధాన్యపు జాతి రకంగా మనము తెలుసుకోవచ్చు. రెండవది వచ్చేసి కాయజాతి రకాలు. దీంట్లో ఏంటంటే పప్పు జాతి రకాలు అంటారు. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీంట్లో ఏకవార్షికాలు వచ్చేసి అలసంద, లూసర్న్, బర్సీమ్, జనుమ, గోరుచిక్కుడు, తర్వాత ఉలవలు, పిల్లి పెసర, ఇవన్నీ కూడా కాయజాతి రకంలో ఏకవార్షికాలు. అంటే ఒకటే కోతలో మనం తీసేస్తాము, తర్వాత మళ్ళీ దున్నుకుని మళ్ళీ ఫ్రెష్గా మనము మళ్ళీ విత్తనాలు వేసుకొని చేసుకోవాలి. అదే ఈ కాయజాతి రకాల్లో బహువార్షికాలు వచ్చేసి వెల్వెట్ బీన్ అంటే బీన్ రకము, తర్వాత స్టైలో, దాంట్లో స్టైలో హెమాటా ఉంటుంది, స్టైలో స్క్రబ్రా ఉంటుంది, తర్వాత అవిసా, తర్వాత హెడ్జ్లూసన్, తర్వాత సుబాబుల్, ఇవన్నీ కూడా మనకి పశుగ్రాసాల్లో అందుబాటులో ఉన్న రకాలు మరియు తర్వాత వాటి యొక్క ఉపయోగాలు. ఇది ఎందుకు మనం ఈ పశుగ్రాసాల మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వాలి, లేదా మనం ఎందుకు మనం చేసుకోవాలంటే, రైతులకు చాలామంది తెలుసు ఈ విషయము. ఏంటంటే మనకి ఏదైతే పశువుల యొక్క ప్రొడక్షన్ ఉంటుందో, అంటే మనకి ఒక లీటర్ పాలు మనము ఒక లీటర్ పాలుకి మనము ఒక ఎంత మనము సంపాదించుకుంటాము, లేదా ఒక లీటర్ పాలకి అయ్యే ఖర్చులో మనకి 70% వరకు అంటే 70 రూపాయలు, ఒకవేళ 100 రూపాయలు మనకి ఖర్చు అయిందంటే ఒక లీటర్ పాలకి, దాంట్లో 70 రూపాయల వరకు వచ్చేసి మనకి ఈ మేత వల్లనే జరుగుతుంది, ఖర్చు జరుగుతుంది. సో ఈ మేతలో మనము ఎంతైతే అంతవరకు పచ్చి మేతని మనమే పెంచుకుని, తర్వాత ఆ పచ్చి మేతని మనము పశువు కనుక అందుబాటులో పెట్టగలిగితే మనము ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ పచ్చిగడ్డి పుష్కలంగా అవైలబుల్ ఉన్నప్పుడు మనము ఈ ఖర్చు తగ్గించుకుని పశువుకి కావాల్సిన పోషకాలన్నీ అందజేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పిన ఈ పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి కానీ కాయజాతి కానీ ఇవన్నీ కూడా మనము లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటనరీ ఆఫీసర్ కానీ మనం కనుక్కొని మన యొక్క భూమి యొక్క సారం బట్టి, తర్వాత నీటి వసతిని బట్టి మనము ఏ రకము వేసుకోవాలి, ఎంత వేసుకోవాలని మనము ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏది ఏమైనా సరే మంచి పశుగ్రాస లక్షణాలు ఏ విధంగా ఉండాలని నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. మంచి పశుగ్రాసాల లక్షణాలు ఏ విధంగా ఉండాలంటే, ఒకటేమో అంటే రుచికరంగా ఉండాలి, తర్వాత వాటిలో ఎక్కువ ప్రోటీన్ అంటే మాంసకృతులు కలిగి ఉండాలి, తర్వాత ఏ పశుగ్రాసమైనా తక్కువ కాలంలోనే కోతకు వచ్చే విధంగా ఉండాలి, తర్వాత ఎక్కువ అంటే మనకి నీటి వసతి లేకపోయినా లేకపోతే నీటి ఎద్దడి కలిగినా సరే అది తట్టుకుని అవి ఉండాలి, తర్వాత పంట ఏ దశలో కోసినా సరే అంటే కొంచెం పూత దశ కానీ పాల దశ కానీ లేదంటే పువ్వులు వచ్చే దశ కానీ లేకపోతే సీడ్ వచ్చిన దశ కానీ ఏ దశలో కోసినా సరే అది రుచికరంగా ఉండాలి. తర్వాత కొన్ని ఇప్పుడు జొన్న రకం కానీ కొన్ని రకాలు ఉంటాయి, వాటిలో ఏంటంటే కొంచెం ఎర్లీగా కోసినప్పుడు, పువ్వు దశలో కోసినప్పుడు దాంట్లో కొన్ని విష పదార్థాలు ఉంటాయి, కాబట్టి ఎటువంటి విష పదార్థాలు కలిగి ఉండకూడదు. తర్వాత అన్ని కాలాల్లో కూడా మంచి దిగుబడిని ఇవ్వాలి, తర్వాత ఎంత వీలైతే అంత తక్కువ ఒక నీటితో మనము సాగు చేసుకునేది ఉండాలి. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు పశు వైద్య అధికారి కానీ లేకపోతే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ మీరు కలిసినప్పుడు ఈ ఏదైతే పశుగ్రాసం మన నేలకు అవసరం ఉంటుందో మనం పెంచుకోవచ్చో అడిగి తెలుసుకోవచ్చు. కానీ ఏ విధంగా అయినా సరే పశుగ్రాసాలు అన్ని రకాల నేలల్లో సాగుకు వీలుగా ఉంటే మంచిది. తర్వాత ఈ తెగుళ్ళు అనేవి తట్టుకునే శక్తి కలిగి ఉంటే చాలా మంచిది. తర్వాత ఈ కోసిన తర్వాత కూడా ఈ పశుగ్రాసాలు మనము పెంచుకునే విధంగా మనము కలిగి ఉండాలి. సో ఒకటి ఈ రకంగా మనం ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవాలి ఒకటి అది. తో ఈ ఇందుముందు చెప్పినట్టు పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి ఉంటుంది, తర్వాత కాయజాతి ఉంటుంది, దాంట్లో మనకి ఏకవార్షికాలు ఉంటాయి, బహువార్షికాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ పప్పు జాతి లేదా కాయజాతిలో వచ్చేసి మనకి మాంసకృతులు 16 నుంచి 20% వరకు ఉంటాయి. అదే మనకి ఈ ధాన్యపు జాతి అయితేనే మనకి దాంట్లో వచ్చేసి 10 నుంచి లేదా 10 వరకు మాంసకృతులు ఉంటాయి. ఈ పీచు పదార్థం ఏదైతే ఉన్నదో అదే కాయజాతిలోనేమో మనకి 18% వరకే ఉంటుంది. అదే

పీచు పదార్థము ఈ కాజాతులు అయిన మాత్రము అవి 38% నుంచి 40% వరకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ పిండి పదార్థాలు మాత్రం చాలా వేరియేషన్ వస్తుంది. ఆ పిండి పదార్థాలు మాత్రం మనకి 40% కాజాతులు, తర్వాత 30% ధాన్య జాతిలో ఉంటుంది. సో మనం ఏంటంటే మన లోకల్గా ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ వెటనరీ ఆఫీసర్ కానీ మనం కలిసి మన నేల బట్టి, మన నీటి వసతి బట్టి, మన పశు గ్రాసాలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా పెంచుకోవాలి, తర్వాత మన పశువుకి ఏ విధంగా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ మేత ఈ సంవత్సరం పొడుగునా అందజేస్తామో చూసుకోవాలండి. ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఒకే ఒకటి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలిన సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానమంత్రి ఎర్రకోటకు చేరుకున్న అనంతరం తొలిసారిగా అక్కడ జాతీయ గీతం వందే మాతరం ఆలపించారు. జాతీయ పతాకావిష్కరణతో పాటు 21 తుపాకులతో వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా భారత వాయుసేనకు చెందిన 2 MI-17 హెలికాప్టర్లు పుష్పవర్షం కురిపించాయి. ఆ తర్వాత ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ సంకల్పం, అంకితభావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ ప్రజల సమిష్టి కృషి ఫలితంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు.
2: आज लाल किले की प्राचीर से मैं देश के सामने शक्ति की सप्त धारा का आह्वान करता हूँ. आने वाले 5-7 साल में जो पिछले 5-7 दशक में नहीं हुआ, वो सप्त धारा के सामर्थ्य से, शक्ति से हम देश को नई ऊंचाई, नई गति देंगे और नए लक्ष्यों को पार करने वाला सामर्थ्य देंगे.
1: मेरे विन्न प्रसंग भागमलो प्रधानमंत्री మాట్లాడుతూ ఎర్రకోట నుంచి దేశ ప్రజల ముందుకు శక్తికి సంబంధించిన సప్త ధారలను మీ ముందు ఉంచుతున్నాను. రానున్న 5-7 సంవత్సరాల్లో గతంలో 5-7 దశాబ్దాల్లో జరగని పనులు కూడా సామర్థ్యం, శక్తి ద్వారా దేశాన్ని ఉన్నత శిఖరాలకు మరింత వేగవంతంగా, కొత్త లక్ష్యం దిశగా తీసుకువెళ్తామని చెప్పారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రిటికల్ ఖనిజాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా కీలక ఖనిజాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు చురుగ్గా చర్యలు చేపడుతోందని అన్నారు. రైల్వే విద్యుదీకరణ ప్రక్రియ గత దశాబ్ద కాలంలో గణనీయంగా వేగం పుంజుకుందని ప్రధానమంత్రి చెప్పారు. 1925 నుంచి 2015 వరకు 90 ఏళ్ల కాలంలో దేశంలోని రైల్వే నెట్వర్క్లో కేవలం 30% మాత్రమే విద్యుదీకరణ జరిగిందని పేర్కొన్నారు. కాగా కేవలం 10 ఏళ్లలోనే మిగిలిన 70% రైల్వే నెట్వర్క్ను విద్యుదీకరించి దేశవ్యాప్తంగా 100% రైల్వే విద్యుదీకరణను సాధించామని చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చకుండా ముందుకు సాగాలని కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం వీలైనంత త్వరగా కల్పించేలా అన్ని పార్టీలు ముందుకు రావాలని అన్నారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకు 33% విధానసభా ఔర్ లోక్సభా మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయియే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనోకు హక్ దీజియే.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మా తల్లులు సోదరిమణులకు 33% విధానసభ లోక్సభలో వారికి ప్రాతినిధ్యం లభించాలి, భారత్ రాజనీతికి సహకారాలు అందించాలి, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఇప్పుడు నేను అన్ని రాజకీయ పార్టీలకు మరోసారి విజ్ఞాపన చేస్తున్నాను, మహిళా రిజర్వేషన్ అమలు చేసి మహిళల గౌరవానికి మీరు కూడా చేయి కలపండి, నా తల్లులకు సోదరిమణులకు హక్కులు కల్పించండి అని అన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్న క్రమంలో దేశం ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వనరుల కొరత కారణంగా దేశం ఆగిపోదని, ఆలోచన విధానంలోని పరిమితులే దేశ ప్రగతికి అడ్డంకిగా మారుతాయని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం భారత్ ముడి చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది కూడా ఆలోచన విధానంలోని పరిమితుల ఫలితమేనని పేర్కొన్నారు. రానున్న ఏడాది కాలంలో 1 కోటి మంది యువతకు కృత్రిమ మేధస్సు, ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో భారత యువ నాయకత్వం వహించేలా అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశం ప్రధానంగా 3 అంశాలైన వ్యయం, నాణ్యత, నైపుణ్యముపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं, हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य.
0: మీరు విన్న ప్రసంగ భాగంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితము ఏఐ సమ్మిట్ నిర్వహించాము, ఏఐ తీవ్రంగా విస్తరిస్తోంది, ఎర్రకోట నుంచి దేశ నవ యువకుల కొరకు ప్రకటన చేస్తున్నాను, రానున్న 1 సంవత్సర కాలంలో 1 కోటి మందికి ఏఐ స్కిల్కు సంబంధించి శిక్షణ ఇవ్వడానికి పనిచేయడానికి నిర్ణయించామని, ఏఐ రంగంలో మన యువత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రతిభా అన్వేషణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశానికి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రపంచ నాయకులు, విదేశీ కార్యాలయాలు శుభాకాంక్షలు తెలిపాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్ అమెరికాల మధ్య బలపడుతున్న సంబంధాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్, అర్జెంటీన్ రాయబారి మారియానో కౌసినో, శ్రీలంక హైకమిషనర్ మహాషిని కోలాన్నే, నేపాల్ రాయబార కార్యాలయము, ఫ్రెంచ్ రాయబార కార్యాలయము, ఆస్ట్రేలియా డిప్యూటీ కమిషనర్, కెనడా హైకమిషన్ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది.

0: ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్ మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజ్తో సహా ప్రపంచ నాయకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాకు శుభాకాంక్షలకు స్పందిస్తూ ఇరు దేశాల ప్రజల పరస్పర సమృద్ది సంక్షేమం కోసం భారత నేపాళ్ల మధ్య దశాబ్దాల కాలం నాటి నాగరికత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు తమ నివాసాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారిలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఉన్నారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఉన్నారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భూకంపం కారణంగా భవనాలు కూలిపోవడం, కొండచిరలు విరిగిపోవడంతో పాటు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6 గాయపడగా 2 గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ IMD ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, తూర్పు రాజస్థాన్, గంగా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో పగటిపూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే ప్రధానమైన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున సంభవించిన తీవ్ర భూకంపంలో 20 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సుగంధ పంటల సాగు మరియు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఈ అంశం గురించి స్టూడియోస్లో వైద్య సుగంధ మొక్కల పరిశోధన స్థానం శాస్త్రవేత్త వి కృష్ణవేణి గారు ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: సుగంధ పంటలంటే ఏమిటి?
7: సుగంధ వాసన కలిగిన ఆకులు, గడ్డి, పువ్వులు, కాండం లేదా వేర్ల నుండి ఆవిరి స్వేదన పద్ధతి అంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సుగంధ నూనెలు అనగా ఎసెన్షియల్ ఆయిల్స్ పొందే పంటలను సుగంధ పంటలు అంటారు.
6: మరి ముఖ్యంగా తెలంగాణలో సాగు చేయదగిన సుగంధ పంటలు ఏవి?
7: ఉదాహరణకు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి, మింట్, జిరానియం మొదలైనవి.
6: సుగంధ పంటల సాగు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి?
7: వీటి నూనెలు ఔషధాలు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, కాస్మెటిక్స్ మరియు ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు.
6: లెమన్ గ్రాస్ కు అనుకూలమైన నేల మరియు వాతావరణం ఎలా ఉండాలి?
7: సుగంధ పంటలు అవేనండి, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి రకాలు, పుదీనా రకాలు, వెట్టివేరు, జెరానియం, పచౌలి, రోజ్మేరీ మొదలైనవి. ఎకరాకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి అనేక కోతలు తీసుకోవచ్చు. పశువులు సాధారణంగా మేయవు, ఎండలను కొంతవరకు తట్టుకుంటాయి. నూనె రూపంలో నిల్వ ఉంచడం వలన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. విలువ ఆధారిత పద్ధతుల ద్వారా అదనపు లాభం పొందవచ్చు. మంచినీరు వసతి కలిగిన ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనుకూలం.

0: నీరు అనేది నిల్వ ఉండకూడదు. 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 700 నుంచి 1200 మిల్లీమీటర్ వర్షపాతం అనేది అనుకూలము.
1: లెమన్ గ్రాస్ నాటే సమయం మరియు దూరం ఎంత ఉంటే బాగుంటుంది?
0: సమయం అనేది వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్ జులై ఆగస్ట్ మాసాలు ఉత్తమమైన సమయం. సాధారణంగా 40x45 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుతారు. ఎకరాకు సుమారు 12,000 నుంచి 15,000 నాట్లు అంటే పిలకలు అవసరం అవుతాయి.
1: లెమన్ గ్రాస్ లో ఎరువుల నిర్వహణ ఎలా చేస్తే బాగుంటుందంటారు?
0: భూమి సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సిఫార్సు చేసిన ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ కు సంబంధించి.
1: లెమన్ గ్రాస్ లో నీటి యాజమాన్యం ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి?
0: నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. మొక్కలు బాగా పాతుకుపోయే వరకు వారానికి ఒకసారి నీరు అవసరమవుతాయి. తరువాత వాతావరణం బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీరు ఇచ్చుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.
1: లెమన్ గ్రాస్ కు మొదటి కోత ఎప్పుడు తీసుకోవాలి?
0: పంట కోత అనేది నాటిన 4 నుండి 5 నెలల తరువాత మొదటి కోత వస్తుంది. తరువాత ప్రతి 60 నుండి 75 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సరైన నిర్వహణలో సంవత్సరానికి 4 నుండి 6 కోతలు సాధ్యమవుతాయి.
1: లెమన్ గ్రాస్ లో నూనె దిగుబడి ఎంత వస్తుంది?
0: సాగు నిర్వహణ బట్టి ఎకరాకు సంవత్సరానికి సుమారు 10 నుండి 12 టన్నుల పచ్చిగడ్డి మరియు 50 నుండి 60 కిలోల సుగంధ తైలం లభిస్తుంది.
1: సిట్రోనెల్లా సాగు ప్రత్యేకత ఏమిటి?
0: సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెల్లాల్, జిరానియాల్ వంటి సంయోగాలు అధికంగా ఉంటాయి. దోమ నివారణ ఉత్పత్తులు, అగరబత్తులు, సబ్బులు, గది సుగంధ ద్రవ్యాలు అంటే రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
1: పాల్మారోసా నూనెకు మార్కెట్లో ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉంది, దాని యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది?
0: పామరోజా నూనెలో జెరానియాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల సువాసన కలిగి ఉండడంతో పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
1: తులసి సాగు ద్వారా రైతులకు ఎలాంటి ఆదాయం లభిస్తుంది?
0: తులసి ఆకులు, పొడి ఆకులు, తులసి టీ, తులసి యొక్క నూనె రూపాల్లో అమ్ముకోవచ్చు. ఔషధ మరియు ఆయుర్వేద పరిశ్రమలో మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న రైతులకు కూడా అనుకూలమైన పంట. కోసిన గడ్డి లేదా ఆకులను చిన్న ముక్కలుగా చేసి డిస్టిలేషన్ యూనిట్ లో ఉంచుతారు. ఆవిరి పంపి నూనెను విడుదల చేస్తారు. ఆవిరి చల్లబడిన తరువాత నీరు మరియు నూనె వేరుపరచాలి. పైభాగంలో తేలే నూనెను సేకరించుకోవాలి. పచ్చిగడ్డి త్వరగా నాణ్యత కోల్పోతుంది. క్షేత్రానికి సమీపంలో డిస్టిలేషన్ యూనిట్ ఉంటే రవాణా ఖర్చు తగ్గుతుంది, నూనె నాణ్యత మెరుగుపడుతుంది మరియు రైతులు నేరుగా నూనె విక్రయించి ఎక్కువ ధర పొందగలరు.

0: మేడం. సుగంధ నూనెను ఎలా తయారు చేస్తే బాగుంటుంది మేడం?
1: నాణ్యతకు సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సరైన కోత దశ, డిస్టిలేషన్ కు తీసుకునే సమయం మరియు డిస్టిలేషన్ వ్యవధి ఎంతసేపు చేస్తున్నామనేది మరియు నీటి నాణ్యత చూసుకోవాలి. తైలమును నిల్వ చేసుకునే పాత్రలు మరియు తేమ శాతం చూసుకున్నట్లయితే నాణ్యత అనేది చాలా బాగుంటుంది.
0: సుగంధ నూనె నిల్వ ఎలా చేసుకుంటే బాగుంటుంది?
1: నూనె నిల్వ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు.
0: సుగంధ పంటలలో ప్రధాన కలుపు నిర్వహణ ఎలా చేయాలి?
1: నాటిన మొదటి 60 రోజులు 2 సార్లు కలుపు తీసుకోవాలి. తరువాత మొక్కలు విస్తరించి నేలను

0: కప్పివేస్తాయి. మల్చింగ్ చేయడం వల్ల కూడా కలుపు తగ్గి తేమ నిల్వ ఉంటుంది.
1: సుగంధ పంటలలో సాధారణంగా వచ్చే తెగుళ్లు?
0: సాధారణంగా తెగులు తక్కువగా ఉంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, వేరుకుళ్ళు, దోమల నుండి సమస్యలు రావచ్చు. నీరు నిల్వ కాకుండా చూడాలి. ఆరోగ్యమైన నాట్లు ఉపయోగించాలి మరియు అవసరమైతే బయోఫర్టిలైజర్స్ పద్ధతులు పాటించాలి.
2: చెట్టు మొలిసిందో చెను మా

0: సుగంధ పంటల కోత తర్వాత చేయాల్సిన పనులు ఏమిటి?
1: కోత తరువాత కోసిన పదార్థాన్ని నీడలో ఉంచడం. కలుపు అనేది వెంట వెంటనే తీసుకోవాలి, వెంటనే డిస్టిలేషన్ యూనిట్ కు పంపించుకోవాలి. నూనె వేరు చేసి చక్కగా వడగట్టుకోవాలి. నాణ్యత పరీక్ష చేసి నిల్వ చేసుకోవాలి.
0: సుగంధ పంటల మార్కెటింగ్ లో రైతులు ఎదుర్కొనే సమస్యలు ఏవేవి, అవి ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు?
1: రైతులు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలంటే ధరల మార్పులు. మార్కెట్లో ధరలు అనేది మారుతుంటాయి. కొనుగోలుదారుల సమాచారం లేకపోవడం మరియు చిన్న పరిమాణంలో ఉత్పత్తి చేసుకోవడం. దీనితో పాటు డిస్టిలేషన్ సదుపాయం దూరంగా ఉండటం, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అనేది ఖర్చు ఎక్కువగా అవుతుంది. నాణ్యత ప్రమాణాలు తెలియకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, ఇవన్నీ జరుగుతుంటాయి.
0: రైతులు మంచి ధర పొందడానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలి?
1: మంచి ధర రావడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఎఫ్పిఓ అందులో చేరాలి. సమూహంగా డిస్టిలేషన్ చేపట్టాలి. డిస్టిలేషన్ యూనిట్ అనేది ఒక సొసైటీకి ఒకటి పెట్టుకుని డిస్టిలేషన్ చేయించుకోవాలి.
0: సుగంధ నూనెలను ఎక్కడ విక్రయించవచ్చు?
1: నేరుగా పరిశ్రమలను విక్రయించాలి మరియు నాణ్యత పరీక్ష అనేది చేయించుకోవాలి. నిల్వ సదుపాయం కల్పించుకోవాలి. మార్కెట్ సమాచారం అనేది ముందుగానే సేకరించుకోవాలి. ఆయుర్వేద కంపెనీలు, పరిమళ ద్రవ్య తయారీ సంస్థలు, కాస్మెటిక్ పరిశ్రమలు, అగరబత్తి తయారీలు, ఔషధ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ వేదికలు, ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ సంస్థలు.
0: సుగంధ పంటల విలువ ఆధారిత ఉత్పత్తులు ఏమిటి, అవి ఏ విధంగా ఉంటాయి?
1: విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే ఉదాహరణకు హెర్బల్ టీ, పొడి ఆకులు, ఎరోమా ఆయిల్, రూమ్ ఫ్రెషనర్స్, హెర్బల్ సబ్బులు, హెయిర్ ఆయిల్స్, దోమ నివారణ స్ప్రేస్ మరియు అగరబత్తులు, సువాసన కలిగిన కొవ్వొత్తులు, సుగంధ వాసన కలిగిన ఆకులు, గడ్డి, పువ్వులు, కాండం లేదా వేర్ల నుండి ఆవిరి స్వేదన పద్ధతి అంటే స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా సుగంధ నూనెలు అనగా ఎసెన్షియల్ ఆయిల్స్ పొందే పంటలను సుగంధ పంటలు అంటారు. ఉదాహరణకు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి, మింట్, జిరానియం మొదలైనవి. వీటి నూనెలు ఔషధాలు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు, కాస్మెటిక్స్ మరియు ఆహార పరిశ్రమలో ఉపయోగిస్తారు. సుగంధ పంటలు లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, తులసి రకాలు, పుదీనా రకాలు, వెట్టివేరు, జెరానియం, పచౌలి, రోజ్మేరీ మొదలైనవి ఎకరాకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి అనేక కోతలు తీసుకోవచ్చు. పశువులు సాధారణంగా మేయవు. ఎండలను కొంతవరకు తట్టుకుంటాయి. నూనె రూపంలో నిల్వ ఉంచడం వలన ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. విలువ ఆధారిత పద్ధతుల ద్వారా అదనపు లాభం పొందవచ్చు. మంచినీరు వసతి కలిగిన ఎర్ర నేలలు, ఇసుక నేలలు అనుకూలం. నీరు అనేది నిల్వ ఉండకూడదు. 20 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 700 నుంచి 1200 మిల్లీమీటర్ వర్షపాతం అనేది అనుకూలము. వర్షాకాల ప్రారంభంలో అంటే జూన్, జులై, ఆగస్టు మాసాలు ఉత్తమమైన సమయం. సాధారణంగా 45x45 సెంటీమీటర్లు లేదా 60x45 సెంటీమీటర్ల దూరంలో నాటుతారు. ఎకరాకు సుమారు 12,000 నుంచి 15,000 నాట్లు అంటే పిలకలు అవసరం అవుతాయి. భూమి సిద్ధం చేసుకునే సమయంలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. సిఫార్సు చేసిన ఆఖరి దుక్కిలో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల యూరియా అని 2 దఫాలుగా వేసుకోవాలి. ఇది లెమన్ గ్రాస్ కు సంబంధించి. నాటిన వెంటనే నీరు పెట్టుకోవాలి. మొక్కలు బాగా పాతుకుపోయే వరకు వారానికి ఒకసారి నీరు అవసరమవుతాయి. తరువాత వాతావరణం బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో నీరు ఇచ్చుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. పంట కోత అనేది నాటిన 4 నుండి 5 నెలల తరువాత మొదటి

0: కోత వస్తుంది. తరువాత ప్రతి 60 నుండి 75 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. సరైన నిర్వహణలో సంవత్సరానికి 4 నుండి 6 కోతలు సాధ్యమవుతాయి. సాగు నిర్వహణ బట్టి ఎకరాకు సంవత్సరానికి సుమారు 10 నుండి 12 టన్నుల పచ్చిగడ్డి మరియు 50 నుండి 60 కిలోల సుగంధ తైలం లభిస్తుంది. సిట్రోనెల్లా నూనెలో సిట్రోనెల్లాల్, జిరానియాల్ వంటి సంయోగాలు అధికంగా ఉంటాయి. దోమ నివారణ ఉత్పత్తులు, అగరబత్తులు, సబ్బులు, గది సుగంధ ద్రవ్యాలు అంటే రూమ్ ఫ్రెషనర్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. పామరోజా నూనెలో జెరానియాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక నాణ్యత గల సువాసన కలిగి ఉండడంతో పరిమళ ద్రవ్యాలు, కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. తులసి ఆకులు, పొడి ఆకులు, తులసి టీ, తులసి యొక్క నూనె రూపాల్లో అమ్ముకోవచ్చు. ఔషధ మరియు ఆయుర్వేద పరిశ్రమలో మంచి డిమాండ్ ఉండటం వల్ల చిన్న రైతులకు కూడా అనుకూలమైన పంట. కోసిన గడ్డి లేదా ఆకులను చిన్న ముక్కలుగా చేసి డిస్టిలేషన్ యూనిట్ లో ఉంచుతారు. ఆవిరి పంపి నూనెను విడుదల చేస్తారు. ఆవిరి చల్లబడిన తరువాత నీరు మరియు నూనె వేరుపరచాలి. పైభాగంలో తేలే నూనెను సేకరించుకోవాలి. పచ్చిగడ్డి త్వరగా నాణ్యత కోల్పోతుంది. క్షేత్రానికి సమీపంలో డిస్టిలేషన్ యూనిట్ ఉంటే రవాణా ఖర్చు తగ్గుతుంది, నూనె నాణ్యత మెరుగుపడుతుంది మరియు రైతులు నేరుగా నూనె విక్రయించి ఎక్కువ ధర పొందగలరు. నాణ్యతకు సంబంధించిన అంశాలను చూసుకున్నట్లయితే సరైన కోత దశ, డిస్టిలేషన్ కు తీసుకునే సమయం మరియు డిస్టిలేషన్ వ్యవధి ఎంతసేపు చేస్తున్నామనేది మరియు నీటి నాణ్యత చూసుకోవాలి, తైలమును నిల్వ చేసుకునే పాత్రలు మరియు తేమ శాతం చూసుకున్నట్లయితే నాణ్యత అనేది చాలా బాగుంటుంది. నూనె నిల్వ అనేది స్టెయిన్లెస్ స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో నింపి గాలి చొరబడకుండా మూత పెట్టుకోవాలి. చల్లని, పొడి మరియు చీకటి ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఎక్కువ రోజులు నిల్వ చేయడం మంచిది కాదు. నాటిన మొదటి 60 రోజులు 2 సార్లు కలుపు తీసుకోవాలి. తరువాత మొక్కలు విస్తరించి నేలను కప్పివేస్తాయి. మల్చింగ్ చేయడం వల్ల కూడా కలుపు తగ్గి తేమ నిల్వ ఉంటుంది. సాధారణంగా తెగులు తక్కువగా ఉంటాయి. ఆకుమచ్చ తెగుళ్లు, వేరుకుళ్ళు, దోమల నుండి సమస్యలు రావచ్చు. నీరు నిల్వ కాకుండా చూడాలి. ఆరోగ్యమైన నాట్లు ఉపయోగించాలి మరియు అవసరమైతే బయోఫర్టిలైజర్స్ పద్ధతులు పాటించాలి. ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతుంది. కోవిడ్ అనంతరం ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్స్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం అనేది వేగంగా పెరుగుతుంది. నీటి కొరత పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డిస్టిలేషన్, విలువ ఆధారిత ఉత్పత్తులు తెలంగాణలో సుగంధ పంటల సాగుకు మంచి భవిష్యత్తు.
1: ఏమేమి

0: ఎఫ్పిఓ ద్వారా సుగంధ పంటల మార్కెటింగ్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి?
1: ఈ ఎఫ్పిఓస్ వల్ల పెద్ద పరిమాణంలో ఉత్పత్తి సేకరిస్తారు. డిస్టిలేషన్ యూనిట్ అనేది సామూహికంగా వినియోగిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చు తగ్గుతుంది. పరిశ్రమలో నేరుగా ఒప్పందాలు కుదురుతాయి. బ్యాంకు రుణాలు మరియు ప్రభుత్వ పథకాల సౌలభ్యం అనేది ఉంటుంది.
0: తెలంగాణలో సుగంధ పంటల భవిష్యత్తు ఎలా ఉంది?
1: కోవిడ్ అనంతరం ఔషధ, ఆయుర్వేద, కాస్మెటిక్స్ మరియు సహజ ఉత్పత్తుల వినియోగం అనేది వేగంగా పెరుగుతుంది. నీటి కొరత పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలపై ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి డిస్టిలేషన్ విలువ ఆధారిత ఉత్పత్తులు తెలంగాణలో సుగంధ పంటల సాగుకు మంచి భవిష్యత్తు ఉంది.
0: సుగంధ పంటల సాగు మరియు మార్కెటింగ్ ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలు.
2: మిట్టి సెహత్ బిగడనే లగి జబ్ మాటీ కమజోర్ పడ జాయేగీ తో ఉపజ కైసే సెహత్మంద హోగి. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ. అరే పహలీ వాలీ బాత్ కహాన్,
3: పర్ హమ్ తో సబ్ యహీ డాల్ లే.
2: సబ్ నహీ, ఆజ్ భీ లాఖో జాగరూక్ కిసాన్ పరంపరాగత విధి సే ఫసల్ ఉగా రహే, పర్చా కమ్ ఔర్ ఉపజ్ కీ కీమత్ భీ బెహతర్ పా రహే.
3: సచ్ హై?
2: రే బేటే, ఎక్స్పీరియన్స్ సే బతా రహే హై, ధూప్ మే బాల్ సఫేద్ నహీ కియే హై.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: మీరు ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఆర్య చిత్రం కోసం టిప్పు పాడిన పాట విందాం. గీతరచన సురేంద్రకృష్ణ, సంగీతం దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు ఇవ్వండి. చక్రం చిత్రం కోసం శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట, సంగీతం చక్రి, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ ఎజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేషనల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించారు. కాశ్మీర్లోని 10 జిల్లాల్లోనూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బక్షి స్టేడియంలో జాతీయ ఎజెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. భారత రాయబార కార్యాలయాలు, కన్సులేట్లు ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక సమావేశాలతో జరుపుకున్నాయి. సింగపూర్, చైనా, హాంకాంగ్లో జరిగిన వేడుకల్లో వేలాది మంది భారత జాతీయులు పాల్గొన్నారు. ప్రపంచ నాయకులు, విదేశీ రాయబార కార్యాలయాలు ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాయి. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని, నాగరిక వారసత్వాన్ని ప్రాంతీయ ప్రపంచ సహకారంలో విస్తరిస్తున్న పాత్రను ప్రశంసించాయి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పలువురు మంత్రులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పరకాల నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈరోజు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సాగునీటి ప్రయోజనం చేకూర్చే దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 5,000 రూపాయల నగదు గ్రాంటును అందిస్తున్నారని, వినియోగదారుల బ్యాంకు ఖాతా వివరాలను అందించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వాదన నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. ఈరోజు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

చిత్రసీమలో ఇప్పుడు వినండి రాఘవేంద్ర చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర సుజాత పాడిన పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

0: పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి బేబీ చిత్రం కోసం అనుదీప్ దేవ్ పాడిన పాట. సంగీతం విజయబుల్ గాని, సాహిత్యం సురేష్ బానిశెట్టి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విందాం.
1: ఆకాశవాణి ఎనభైవ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని.

0: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నేతృత్వం వహించారు. మొదటిసారిగా ఎర్రకోట వద్ద వందేమాతర గీతాన్ని ఆలపించారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా ఎర్రకోట నుంచి వందేమాతర గీతం మారుమోగుతోందని అన్నారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసింది. ఇది భారతీయ వ్యాపారాలు ఎగుమతిదారులకు అపారమైన అవకాశాలను సృష్టించిందని అన్నారు. సప్తధార అనే 7 శక్తి ప్రవాహాలను అందిపుచ్చుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. గత 5 నుంచి 7 దశాబ్దాల్లో సాధించలేని వాటన్నింటినీ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో దేశం సాధిస్తుందని చెప్పారు. సప్తధార దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని, కొత్త లక్ష్యాలను అధిగమించడానికి మరింత శక్తివంతం చేస్తుందని అన్నారు. సప్తధార మొదటిది శక్తి తయారీ రంగము, రెండవది వ్యవసాయము, ఆహార ఉత్పత్తి, మూడవది సాంకేతికత ఆవిష్కరణ, నాలుగవది గతిశక్తి, ఐదవది రక్షణ సామర్థ్యాలు, ఆరవది హరిత నీలి ఆర్థిక వ్యవస్థ. సప్తధారలోని 7వ ప్రవాహం భారత సాఫ్ట్ పవర్ అని ఆయన చెప్పారు.
1: ఆజ్ లాల్ కిలే కి ప్రాచీర్ సే మై దేశ్ కే సామ్నే శక్తి కి సప్త ధారా కా ఆవాహన్ కర్తా హూ. ఆనే వాలే 5-7 సాల్ మే జో పిచ్లే 5-7 దశక్ మే నహీ హువా వో సప్త ధారా కే సామర్థ్య సే శక్తి సే హమ్ దేశ్ కో నయీ ఊంచాయి నయీ గతి దేంగే ఔర్ నయే లక్ష్యో కో పార్ కర్నే వాలా సామర్థ్య దేంగే.
0: గత 12 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తి దాదాపు 5 రెట్లు, ఎలక్ట్రానిక్ తయారీ దాదాపు 7 రెట్లు, ఆధునిక రైల్వే కోచ్ల తయారీ 21 రెట్లు, మొబైల్ ఫోన్ల తయారీ 33 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. సామాన్యుల సంక్షేమం, వారికి సౌకర్యాల కల్పన విషయంలో తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు.
1: करीब 7 गुना बढ़ा, आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा, मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया.
0: పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం వివిధ పబ్లిక్ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను అందించనున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక విప్లవాత్మక మార్పు అని అన్నారు. కోచింగ్ తరగతుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఖర్చు చేసే 1000 కోట్ల రూపాయలను ఇది ఆదా చేస్తుందని మోదీ తెలిపారు.
1: విభిన్న పరీక్షలకు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ హమ్నే కర్నే కా నిర్ణయ కియా హై. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై, హమారే పాస్ ఉత్తమ్ టాలెంట్ హై, టీచర్స్ హై, ఉన్ సంసాధనో కో జోడ్ కర్కే హమ్ దేశ్ కే నౌజవానో కో ఫ్రీ కోచింగ్ దేనే కా ఏక్ పూరా నెట్వర్క్ హమ్ ఖడా కర్నే వాలే హై.
0: ఎనభైవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా వికసిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

0: ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్దిలో తెలంగాణ కీలక గ్రోత్ ఇంజన్గా మారిందని కొనియాడారు. టీబీ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజా ఉద్యమం అవసరమని పేర్కొంటూ ఆరోగ్యకరమైన ఆత్మ నిర్భరమైన తెలంగాణ సాధనకు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
1: हमारा देश विकसित भारत के महान संकल्प को सिद्ध करने के दिशा में अत्यंत आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. इस राष्ट्रीय विकास यात्रा में हमारा तेलंगाना एक महत्वपूर्ण ग्रोथ इंजन बनकर के उभरा है. हमारी राजधानी हैदराबाद आज भारत के एक प्रमुख ग्रोथ सेंटर, प्रावीण ग्रोथ सेंटर के रूप में मजबूती से स्थापित हो चुका है.
0: తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణకు ముందు ఆయన ప్రత్యేక పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లాయర్లు కోర్టు ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో రాజ్యాంగ విలువలను, న్యాయ వ్యవస్థ సాధించిన పురోగతిని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గడిచిన ఏడాదిలో తెలంగాణ హైకోర్టులో దాదాపు 88.5% పైగా కేసులను పరిష్కరించి రికార్డు సాధించామన్నారు.
2: As an organ of the state, we can say that the members of state judiciary have been working sincerely towards rendering quality justice and reduction of tendency of cases despite several constraints. During last year, the institution of cases were 90,357, while 80,020 were disposed of in the High Court, that is approximately 88.56% of disposal. The collective effort of the bench and the bar can only ensure qualitative and speedy disposal of cases.
0: ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో సైనిక స్మారక స్థూపం వద్ద యుద్ద వీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలిసారి వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గాంధీజీ అహింసా మార్గంలో సాధించిన మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకమైనదని, నెహ్రూ దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు.
3: ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం.
0: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 32 నెలల్లో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తూ దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామని తెలిపారు. మానవీయ కోణంలో సంక్షేమాన్ని అందిస్తుండడం వల్లే రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే 91% అధికంగా ఉందన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
3: రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం.
0: దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. అంతకుముందు స్పీకర్తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు, మండలి సభ్యులు, కౌన్సిల్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీభవన్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ యువత దేశ చరిత్రను అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యమని, సోషల్ మీడియా దుష్ప్రచారం నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచిస్తూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. రాష్ట్రాభివృద్దికి కేంద్రం ఇస్తున్న నిధులను, చేపట్టిన ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ దేశభక్తి, జాతీయ భావనలతో

0: యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 26 మంది సిబ్బందిని సత్కరించి 5 లక్షల రూపాయల విలువగల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. విభిన్న భాషలు సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయులమనే భావనే మనల్ని నడిపిస్తుందన్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో 8 దశాబ్దాలైనా సమరయోధులు ఆశించిన అభివృద్ది జరగలేదని, నేటికి అనేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడటం బాధాకరమని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు కెకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారత్ను $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఎఫ్టీసీసీఐ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వ విధాన రూపకర్తల మధ్య తమ సంస్థ వారధిలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామాన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు, సీతారామ ఎత్తిపోతల, విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ది పురోగతిని వివరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై మా ఖమ్మం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఫణికుమార్ మరికొన్ని వివరాలు అందిస్తారు.
1: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఖమ్మంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అలాగే జిల్లాలో చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పతాకాన్ని ఆవిష్కరించారు.
2: ఇకపై గురుకులాల్లో ఆహార నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థుల కోసం పౌష్టిక అల్పాహార బ్రేక్ఫాస్ట్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ఆకలితో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకం వారి ఆరోగ్యం, ఏకాగ్రత, విద్యా ప్రతిభను మరింత మెరుగుపరుస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తుంది. రైతులకు ఏర్పడే విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినూత్నంగా మన ప్రభుత్వం పొలంబాట కార్యక్రమం చేపట్టింది. విద్యుత్ సిబ్బంది రైతుల వద్దకు వెళ్లి విద్యుత్ సరఫరా ఏ విధంగా జరుగుతుందో పరిశీలించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. పిఎం కుసుమ్ కింద 1795 మెగావాట్ల సామర్థ్యానికి ఒప్పందాలు పూర్తయ్యాయి. అలాగే 379 ప్రభుత్వ పాఠశాలల్లో 1768 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ స్వచ్ఛమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.
0: ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పోరాటల వారసత్వాన్ని కొనియాడారు. జిల్లా సమగ్ర అభివృద్ది ధ్యేయంగా రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రసంగించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు పేదలకు అందినప్పుడే స్వాతంత్ర్యం సార్థకమవుతుందని అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పోలీసు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్ చింతకొండ విజయరమణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది అర్హులకు కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో 30,909 కొత్త రేషన్ కార్డులు, 1,53,582 మంది రైతులకు 161.38 కోట్ల రూపాయల రైతు

0: భరోసా కింద ఇచ్చామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ఎస్సీ ఎస్టీ వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా కరీంనగర్ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు.
1: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను, వారి సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ,
2: మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9, 2023 ప్రారంభించినటువంటి మహిళా ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జిల్లాలో మహిళలు, బాలికలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,03,00,000 ప్రయాణాలు చేసి తద్వారా 365,31,00,000 రూపాయలు లబ్ధి పొందారు. పౌర సరఫరా శాఖ ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు 1,58,000 లబ్ధిదారులకు 9,23,755 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి సరఫరా చేయడం జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం పంటకు దాని 1,92,628 మంది రైతులకు సుమారు 2,06,22,00,000 రూపాయలను జమ చేయడం జరిగింది. సన్నరకం ధాన్యాన్ని విక్రయించినటువంటి 25,659 మంది రైతులకు 71,17,00,000 రూపాయలు బోనస్ జమ చేయడం జరిగింది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే లూప్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ప్రజాప్రభుత్వంలో వికారాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిద్దిపేటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తోందని, సిద్దిపేటను మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐడీఓసీ కార్యాలయము, కలెక్టర్ క్యాంపు కార్యాలయము, జిల్లా పరిషత్ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయా ప్రాంగణాల్లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ములుగు జిల్లా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో ఉన్న పామునూరు ఆదివాసి గ్రామంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అనంతరం కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో గ్రామస్తులు తొలిసారిగా సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై మా ములుగు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ప్రతాప్ మరిన్ని వివరాలు అందిస్తారు.
3: ములుగు జిల్లా కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో మొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తర్వాత కర్రెగుట్ట ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడంతో ఆదివాసీ గ్రామ ప్రజలు మొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారికి కర్రెగుట్ట ప్రాంతంలోని పామునూరులో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ అధికారులు వారికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
0: ఎందరో త్యాగమూర్తుల పోరాటంతో స్వాతంత్ర్యం సాధించుకుని 80 ఏళ్లుగా స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. ఈ రోజు జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, స్టేషన్ గణపూరి శాసనసభ్యులు కడియం శ్రీహరితో కలిసి ముఖ్య అతిథిగా బీర్ల ఐలయ్య పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. తదనంతరం జిల్లా

0: ప్రగతిపై సందేశాన్ని అందించారు. వనపర్తిలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ ఆదర్శ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్న ఈ వేడుకలో జిల్లా ప్రగతి నివేదికను వినిపించి 138 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల స్ఫూర్తితో సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట ప్రజలు అభివృద్ది సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సంగారెడ్డిలో రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సంక్షేమ ఆర్థిక ప్రగతిని వివరించారు. రైతు భరోసా పథకంలో 3,60,464 మంది రైతులకు 418 కోట్ల రూపాయల సాగు ప్రోత్సాహం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రదీప్ జైన్, ఎస్పీ పరతోషి పంకజ్, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హన్మకొండ వరంగల్ జిల్లాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వాడవాడల మొవ్వెన్నెల జెండాలు రెపరెపలాడాయి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వరంగల్ నగరం అంతా జెండా పండుగల ప్రతి ఇంటిపైన మొవ్వెన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చారిత్రక వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఏ విధంగా జరిగాయో మా ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్నారు.
1: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హన్మకొండ, వరంగల్ జిల్లాలలో అత్యంత ఘనంగా జరిగాయి. వరంగల్ జిల్లా వేడుకలలో ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. చారిత్రక ఖిల్లా వరంగల్లోని ఖుష్మహల్ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న కొండ సురేఖ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చారిత్రక నగరమైన వరంగల్ ను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు హన్మకొండ జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
2: 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ సగటు తలసరి ఆదాయం 2,19,575 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరుకుంది. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం అధికంగా ఉండటం రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి నిదర్శనంగా నిలిచింది.

0: ఇంతవరకు మీరు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రత్యేక వార్తావాహిని విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి జై చిత్రం కోసం బేబీ ప్రీతి శ్రీనివాస్ పాడిన పాట, గీతరచన కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఈరోజు మనమందరం
1: ఎనభై భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం వింటారు.
0: నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు మనమందరం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు వందే మాతరం నినాదంతో మారుమోగుతోంది. ఈరోజు ప్రతి ఇల్లు త్రివర్ణ శోభితమైంది, ప్రతి మనసు త్రివర్ణమయమైంది. దేశం ఉత్సాహం మరియు ఉల్లాసంతో కొత్త సంకల్పాలను తీసుకుంటూ నేడు ముందుకు సాగుతోంది. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం ఈరోజు దేశ స్వాతంత్రం కోసం త్యాగం మరియు బలిదానాల పరాకాష్ఠను ప్రదర్శించిన ఆ మహనీయులైన పుత్రులను నేడు స్మరించుకుంటున్నాం. తమ తపస్సు, త్యాగం మరియు బలిదానాలతో స్వాతంత్రమే ఏకైక లక్ష్యంగా తమ పూర్తి జీవితాన్ని ధారపోశారు. పూజ్య బాపూజీతో సహా స్వాతంత్ర్య సమరయోధులందరికీ మరియు బలిదానాల గొప్ప పరంపరను మేల్కొల్పిన మహోన్నత విప్లవకారులందరికీ ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మొదటిసారిగా వందే మాతరం మారుమోగుతోంది. ఈరోజు మన దేశ ప్రజలమంతా వందే మాతరం యొక్క 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నప్పుడు దీనికంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది? నా ప్రియమైన దేశ ప్రజలారా, గత కొన్ని రోజులుగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి మరియు దీనివల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వారి కష్టాలను మరియు ఆవేదనను మేము అర్థం చేసుకుంటున్నాం. బాధిత కుటుంబాలందరికీ నేను హామీ ఇస్తున్నాను, కష్ట సమయంలో మేము ఇంకా ఈ దేశం మొత్తం మీకు అండగా నిలుస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏ దేశమైనా సరే అది గొప్పగా మారినప్పుడు

తన లక్ష్యాలను చేరుకున్నప్పుడు సంకల్ప బలం సామర్థ్యంతోనే తన కలల ప్రయాణంలో ముందుకు సాగుతుంది. నా దేశ ప్రజలారా, ఇకపై చిన్న చిన్న కలలతో మన పనులు సాగవు. మనం పెద్ద కలలు కనాలి, ఎందుకంటే ఆ పెద్ద కలలే మన ఆలోచనలకు విస్తృతిని ఇస్తాయి, మన ఆలోచన పరిధిని మరింత విశాలం చేస్తాయి. అలాంటి గొప్ప లక్ష్యాలే మన సంకల్పాలు కావాలి. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు కష్టాల నుంచి మరియు ఆపదల మధ్య నుంచి కూడా కొత్త దారులను వెతుక్కునే సామర్థ్యం దానంతటా అదే మనలో ఉద్భవిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన సంకల్పాలు కూడా అత్యున్నతంగా ఉండాలి, ఎందుకంటే కలలు ఎంత గొప్పగా ఉంటే మన లక్ష్యాలు మరియు సంకల్పాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. అప్పుడే మన సామర్థ్యం యొక్క శిఖరాలు పెరుగుతాయి, మన ప్రయత్నాల స్థాయి కూడా పెరుగుతుంది, అప్పుడే మనం మన కలలను సాకారం చేసుకోగలుగుతాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం కూడా ఒక గొప్ప కలను కన్నది, ఆ కలను ఎంతో దృఢ సంకల్పంతో కన్నది, కొత్త శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ఆ కలను కన్నది. ఆ కల ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 కల్లా మనం తప్పకుండా వికసిత భారతాన్ని నిర్మించి తీరుతాము. 140 కోట్ల దేశ ప్రజల పౌరుషం మరియు కఠోర పరిశ్రమతో ఈ లక్ష్యాన్ని మనం సాధించాలి. మరియు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక దేశం, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని సంకల్పం తీసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిలో కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది మన ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రపంచం మనల్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవడానికి ఇది ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఈ మాటలను ఊరికే అనడం లేదు. గత 12 ఏళ్లలో దేశంలోని కోట్లాది మంది పౌరులు, వారు దళితులు కావచ్చు, పీడితులు, వంచితులు లేదా ఆదివాసీలు కావచ్చు, గ్రామాల్లో నివసించే వారు కావచ్చు లేదా నగరాల్లో నివసించే వారు కావచ్చు, పేదలు, మధ్యతరగతి వారు, యువకులు, వృద్ధులు, మహిళలు లేదా పురుషులు కావచ్చు, అందరూ కలిసికట్టుగా కృషి చేశారు. అది ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, తూర్పు కావచ్చు లేదా పడమర కావచ్చు, ప్రతి ఒక్కరూ గత 12 ఏళ్లలో ఒక గొప్ప సంకల్పంతో, పూర్తి అంకిత భావంతో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కృషి చేశారు. దేశ ప్రజలు చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నాలను నేను ఎంతో గౌరవపూర్వకంగా అంగీకరిస్తున్నాను. మరియు ఆ కృషి ఫలితంగానే ఇంత తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికాన్ని జయించి దాని నుండి బయటపడగలిగారు. మన దేశ ప్రజలు చేసిన ఇటువంటి నిరంతర కృషి ఫలితంగానే ఒకప్పుడు మనం ఫ్రైజైల్ 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండే పరిస్థితి నుండి కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఒక మేజర్ ఎకానమీగా అవతరించాం. మిత్రులారా, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, ఎన్నో కలలతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది, కానీ ఆశించిన స్థాయిలో మనం పురోగతిని సాధించలేకపోయాము, ఆ వేగాన్ని అందుకోలేకపోయాము. ఏదో సాగుతోంది కదా అన్నట్లుగా పనులు జరుగుతూ వచ్చాయి. అన్నీ అయిపోతాయిలే, చూద్దాంలే అనుకుంటూ ప్రజలు అదే ఆలోచనలో ఉండిపోయారు. 2014 నాటికి మొత్తం ప్రపంచమే

మనల్ని బలహీనమైన ఫ్రైజైల్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల జాబితాలోకి నెట్టేసింది. అటువంటి పరిస్థితుల్లో గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం ఒక కొత్త వేగాన్ని పుంజుకుంది. ఇప్పుడు మనం అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాము, మరియు ఇది మన దేశ ప్రజలందరి దృఢ సంకల్పం. మీరు 140 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని, వారి సామర్థ్యాన్ని అడ్డుకోవడం అసాధ్యం. నా దేశ ప్రజలారా, గత 12 ఏళ్లలో డిఫెన్స్ ప్రొడక్షన్ దాదాపు 4 రెట్లు పెరిగింది. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల ఉత్పత్తి సుమారు 5 రెట్లు పెరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 7 రెట్లు వృద్ధి చెందింది. మరియు ఆధునిక రైల్వే కోచ్ల తయారీ ఏకంగా 21 రెట్లు పెరిగింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగింది. అంతేకాకుండా ఆధునిక యుగానికి అనుగుణంగా డిజిటల్ మరియు ఇన్నోవేషన్ రంగాల్లో కూడా మనం మన జెండాను ఎగురవేశాము. ఇంటర్నెట్ వినియోగదారులు, ఇంటర్నెట్ కన్జ్యూమర్లు దాదాపు 4 రెట్లు పెరిగారు. పేటెంట్ గ్రాంట్ అయ్యే సంఖ్య కూడా 4 రెట్లు పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఏకంగా 100 రెట్లు వృద్ధి చెందాయి. సాధారణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించే దిశగా కూడా మేమంతే గంభీరంగా చిత్తశుద్దితో పనిచేశాము. ప్రతి ఏటా సగటున 15 రెట్లు ఎక్కువ వేగంతో మేము ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చాము. సగటున ప్రతి ఏటా 6 రెట్లు ఎక్కువ వేగంతో ప్రజలకు గ్యాస్ కనెక్షన్లు అందించాము. ప్రతి ఏటా 4 రెట్లు ఎక్కువ వేగంతో పేద ప్రజల కోసం మరుగుదొడ్లు నిర్మించే పని చేశాము. ప్రతి ఏటా 3 రెట్లు ఎక్కువ వేగంతో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పని చేశాము. వీటితో పాటు దేశం తన పాలనా విధానంలో కూడా ఎన్నో గొప్ప మార్పులను తీసుకువచ్చింది. మేము వేల సంఖ్యలో ఉన్న అనవసరమైన కంప్లైన్సెస్ ను తొలగించాము. 100ల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశాము. ఎందుకంటే గత శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ప్రగతి ప్రయాణం సాధ్యం కాదు. మేము ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మెట్రో నెట్వర్క్ ను విస్తరించాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రంగానికి మరింత బలాన్ని చేకూర్చాము. ఏ వేగంతో అయితే పనులు జరిగాయో, ఏ స్థాయిలో అయితే మేము పని చేశామో, ఈ వేగం, ఈ విస్తరణ, ఈ విజయాలు అన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా సాధ్యమయ్యాయి. గత దశాబ్ద కాలంలో మనం మొదటిసారి ఇలాంటి మార్పును చూస్తున్నాం. మన ముందు ఇన్ని విజయాలు ఉన్నప్పుడు, అభివృద్ధిలో ఇంతటి వేగం కనిపిస్తున్నప్పుడు, దేశ ప్రజల సామర్థ్యం ప్రతిక్షణం స్పష్టంగా వ్యక్తమవుతున్నప్పుడు, 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే సంకల్పం ఎప్పటికీ అసంపూర్ణంగా మిగిలిపోదు. ఈ గణాంకాలన్నీ కూడా మనం నిరంతరం ముందుకు సాగుతున్నామనడానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఆత్మవిశ్వాసం అవసరం, ఆత్మగౌరవం అవసరం, మరియు వీటితో పాటు ఆత్మనిర్భర్ భారత్ కావడం కూడా చాలా ముఖ్యం. అందువల్లనే గత కొన్నేళ్లుగా భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడి జీవించకూడదనేది మా దృఢమైన నమ్మకం, మా నిశ్చయం. మనం తప్పనిసరిగా ఆత్మనిర్భర్ భారత్ గా ఎదగాలి. ప్రపంచంలో ప్రతిదీ దొరుకుతుంది, చౌకగా దొరుకుతుంది, మరియు త్వరగా కూడా లభించవచ్చు. కానీ దానివల్ల మన సొంత సామర్థ్యం మాత్రం వృద్ధి చెందదు. అంతేకాకుండా మన సామర్థ్యానికి ఎటువంటి పరీక్ష కూడా ఎదురు కాదు. అందుకే మనం కూడా మన స్వయం సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మన ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యతను మనమే స్వయంగా స్వీకరించాలి. అందువల్లనే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అత్యంత దృఢమైన నిశ్చయంతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ వంటి అంశాలతో నేడు ప్రతి భారతీయుడు మమేకమవుతున్నాడు. నా ప్రియమైన దేశ ప్రజలారా, దీనికి సంబంధించి నేను మీకు సెమీకండక్టర్ రంగాన్ని ఒక ఉదాహరణగా చెబుతాను.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత

తర్వాత అప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల గురించి చర్చ మొదలైపోయింది. గతంలో మన దగ్గర కూడా చర్చలు జరిగేవి, కానీ సెమీకండక్టర్ రంగానికి సంబంధించి ఎటువంటి పెద్ద ప్రణాళికను మనం ముందుకు తీసుకెళ్లలేకపోయాము. మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నేటి డిజిటల్ ప్రపంచంలో, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో టిప్స్ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటున్నాము. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా, మన మెడికల్ ఎక్విప్మెంట్ అయినా, లేదా మన రవాణా మార్గాలైనా సరే, నేడు ప్రతి ఒక్క దానిలో చిప్స్ వాడకం అనివార్యంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిప్ లేకుండా ప్రపంచమే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతదేశం ఆత్మ నిర్భరత దిశగా అడుగులు వేస్తూ మన సొంత సెమీకండక్టర్ ప్లాంట్లను, అతి పెద్ద సెమీకండక్టర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 3 సెమీకండక్టర్ ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. అక్కడ జరుగుతున్న ఉత్పత్తి ఇప్పటికే ఎగుమతి అవ్వడం కూడా మొదలైందని నాకు సమాచారం అందింది. మరియు నేను నా దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే 7-8 ఏళ్లలో మరో 5, 7 లేదా 8 సెమీకండక్టర్ ప్లాంట్లు చాలా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ అనేది మనల్ని వికసిత భారత్ దిశగా నడిపించే ఒక మహామార్గం వంటిది. నా ప్రియమైన దేశ ప్రజలారా, అదే విధంగా ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. నేటి మొత్తం టెక్నాలజీ ఈ క్రిటికల్ మినరల్స్ పైన ఆధారపడి ఉంది. అందుకే భారతదేశం ఈ విషయంలో కూడా తనను తాను సురక్షితం చేసుకోవడంలో నిమగ్నమై ఉంది. మనం ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క లక్ష్యాన్ని అందరితో పంచుకోవాలి. మనం నేషనల్ క్రిటికల్ మినరల్స్ పథకాన్ని ప్రారంభించాము, మరియు వేదిక్ సదస్సులో క్రిటికల్ మినరల్స్ కారిడార్ గురించి కూడా ప్రకటించాము. దీనికి సంబంధించి పలు దేశాలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ క్రిటికల్ మైనింగ్ విషయంలో భారతదేశంపై నమ్మకం ఉంచుతున్నాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, సెమీకండక్టర్లు మరియు క్రిటికల్ మినరల్స్ మాదిరిగానే నేడు మనం, మరియు ఈ ప్రపంచం ఏ సాంకేతికత దిశగానైతే పయనిస్తున్నామో అందులో మనం స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యం. అందులో శక్తి లేదా ఎనర్జీ యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎనర్జీ లేకుండా ఈ నవ ప్రపంచాన్ని నడపడం చాలా కష్టం. అందువల్ల అది చిప్స్ అయినా, ఏఐ అయినా, లేదా డేటా సెంటర్లు అయినా సరే, మనకు చాలా భారీ మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ అనేది మన ప్రస్తుత కాలపు అవసరం. అందుకే మనం ఇప్పటికే ఆ దిశలో ఒకదాని తర్వాత ఒకటిగా ఎంతో బలమైన అడుగులు వేశాము. శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి అణుశక్తి ఒక ప్రధాన మాధ్యమంగా ఉంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలం. మనం పార్లమెంట్లో ఈ రంగానికి సంబంధించి శాంతియుత ప్రయోజనాల చట్టాన్ని ఆమోదించి ఒక కొత్త దిశలో ముందుకు సాగే మార్గాన్ని సుగమం చేసుకున్నాము. 2047 నాటికి మనం 100 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. ఈ ఒక్క దశాబ్దంలోనే మనం 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను నిర్మించబోతున్నాము. ప్రారంభించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నాము. ఈ ఏడాది భారతదేశం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ టెక్నాలజీలో విశేషమైన నైపుణ్యాన్ని సాధించి ఒక కీలకమైన మైలురాయిని దాటింది. దీని కారణంగా అణు ఇంధన రంగంలో మన స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఎంతో గొప్ప విజయం వైపు అడుగు వేశాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు వనరుల కొరత కారణంగా దేశం ఎక్కడా ఆగిపోదు. అయితే ఏదైనా పని ఆగిపోవడానికి అసలైన కారణం మన ఆలోచన పరిమితులే అవుతాయి. ఎప్పుడైతే మన ఆలోచనలు సంకుచితమై ఆ పరిమితుల్లోనే కొట్టుమిటాడుతుంటాయో, అప్పుడు మనం మన స్వంత సామర్థ్యాన్ని కూడా గుర్తించలేకపోతాము. మన దేశం ముడి చమురు అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది కేవలం మన గతంలోని తప్పుడు ఆలోచన విధానం వల్లే జరిగింది.

మీరు ఇది వింటే ఆశ్చర్యపోతారు. అటువంటి ఆలోచన ధోరణి కారణంగానే మనం మన సముద్ర తీరంలో దాదాపు 99% భాగాన్ని నోగో ఏరియాగా ప్రకటించి ఉంచాం. మనమే సముద్రం లోపలికి వెళ్లి ఎక్స్ప్లోరేషన్ చేయకూడదని నిర్ణయించుకున్నాము. ఇది నిజంగా ఒక రకమైన ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 90

ఆలోచన దారిద్ర్యమే. అందుకే ఇలా ఇక ఏమాత్రం సాగడానికి వీల్లేదని మేము నిర్ణయించుకున్నాము. గతంలో దాదాపు 99% మేర ఏవైతే నో గో ఏరియాలుగా ఉండేవో వాటన్నింటినీ మేము ఇప్పుడు గో అహెడ్ ఏరియాలుగా మార్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు మనం సముద్ర గర్భంలో కూడా ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇంధనానికి సంబంధించిన కొత్త నిల్వలను కనుగొనే దిశగా ఎంతో చురుకుగా అడుగులు వేస్తున్నాము, తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. మనం గత ఏడాది అదే దిశలో ఒక కీలకమైన అడుగు వేస్తూ ప్రతిష్టాత్మకమైన సముద్ర మంథన్ పథకాన్ని ప్రకటించాము. గత కొన్ని రోజులుగా మేము ఈ పని కోసం దాదాపు 85,000 కోట్ల రూపాయలను కేటాయించి ఈ పనుల వేగాన్ని మరింత పెంచాలని నిర్ణయించాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, శక్తి భద్రత లేదా ఎనర్జీ సెక్యూరిటీ గురించి నేను చెప్పినట్లుగా మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు కూడా మన పూర్తి శక్తిని కేంద్రీకరించడం చాలా అవసరం. అందువల్ల ఇంధనం లేదా శక్తి యొక్క సరైన వినియోగాన్ని పెంపొందిస్తూ భారతదేశం నేడు ఇదే దిశలో ఎంతో వేగంగా అడుగులు వేస్తోంది. 2014 కంటే ముందు అంటే నేటి నుండి సరిగ్గా 12 ఏళ్ల క్రితం మన దేశంలో కేవలం 70 నగరాల్లో మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే వ్యవస్థ ఉండేది, పైపుల ద్వారా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ జరిగేది. ఆ తర్వాత గడిచిన ఈ 12 ఏళ్లలో మేము ఆ 70 నగరాల సంఖ్యను ఏకంగా 700 నగరాలకు చేర్చాము. వేగం అంటే ఇలా ఉండాలి, విస్తరణ అంటే ఇలా ఉండాలి. 2014 కంటే ముందు దేశంలో కేవలం 20 నుండి 22 లక్షల ఇళ్లకు మాత్రమే పైపుల ద్వారా గ్యాస్ సరఫరా అయ్యేది, కానీ నేడు దాదాపు 1,75,00,000 ఇళ్లకు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం మన దేశంలో సోలార్ ఎనర్జీ సామర్థ్యం కేవలం 2 గిగావాట్లు మాత్రమే ఉండేది. అవును, కేవలం 2 గిగావాట్లు మాత్రమే. ఈ రోజు మనం 160 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీకు మరొక సమాచారాన్ని అందిస్తున్నాను. ఈ పథకాల ప్రయోజనం దేశంలోని మధ్యతరగతి మరియు సామాన్య కుటుంబాలకు కూడా అందేలా మేము అంతే సమానంగా దృష్టి సారించాము. అందుకే మేము పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ యోజనను ప్రారంభించాము. ఇంత తక్కువ సమయంలోనే 50 లక్షల గృహాలు ఇందులో నమోదు కావడం నేడు నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోంది. సౌర విద్యుత్ రంగంలో మనం నిర్ణీత గణాంకాలను దాటి ముందడుగు వేస్తున్నాము, మరియు ఈ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. దీనివల్ల వేలాది ఇళ్లలో కరెంటు బిల్లు ఇప్పుడు 0 అయిపోయింది. వేలాది కుటుంబాలు తమ సొంత అవసరాలకు విద్యుత్తును వాడుకోవడమే కాకుండా మిగిలిన అదనపు విద్యుత్తును అమ్మి నేడు ఆదాయాన్ని కూడా గడిస్తున్నాయి. ఈ పని కోసం ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి దాదాపు 80,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నాము. ఆ విధంగానే మనం ఈ బృహత్తర కార్యాన్ని పూర్తి చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మన రైల్వే నెట్వర్క్ ఏదైతే ఉందో దాని విద్యుదీకరణ లేదా ఎలక్ట్రిఫికేషన్ పనులు మన దేశంలో 1925లోనే ప్రారంభమయ్యాయి. కానీ 90 ఏళ్ల కాలంలో అంటే 1925 నుండి గడచిన 90 ఏళ్లలో కేవలం 30% రైల్వే మార్గాల విద్యుదీకరణ మాత్రమే జరిగింది. అంటే 90 ఏళ్లలో కేవలం 30% మాత్రమే జరిగిన మన పనుల వేగాన్ని ఒకసారి గమనించండి. అలాగే లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వేగాన్ని చూడండి. మేము కేవలం ఈ 1 దశాబ్ద కాలంలోనే 100 శాతం ఈ పనులను పూర్తి చేశాం. 90 ఏళ్లలో కేవలం 30% పని జరిగితే గత 10 ఏళ్లలోనే మేము 70% పనిని పూర్తి చేశాము. పని చేయడం అంటే ఇలా ఉండాలి. దీనివల్ల మనం బయటి దేశాల నుండి దిగుమతి చేసుకునే డీజిల్ వినియోగం తగ్గి ఎంతో ఆదా అయ్యింది. మన రైళ్లు విద్యుత్ ద్వారా నడవడం మొదలైంది. ఫలితంగా పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా,
మేము ఇంతటితోనే ఆగిపోలేదు.

లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వెనుకబడి ఉండాలని మేము ఏమాత్రం కోరుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా మీరు ఒక వార్త వినే ఉంటారు, భారతదేశం ఇప్పుడు ఇంధన రంగంలో కూడా కొత్త శిఖరాలను తాకింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించడం జరిగింది. దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన మరియు అత్యంత శక్తివంతమైన రైలు. ఈ హైడ్రోజన్ రైలు తయారీ రంగంలో కూడా భారతదేశం తన సత్తా చాటి గర్వంగా జెండా పాతేసింది. దేశ ప్రజలందరికీ నా విన్నపం ఏమిటంటే, గత 10-12 ఏళ్లుగా మనం నిరంతరం 1947 నాటి ఆ ఆశయాలను సాధించే దిశగా మనం వేగంగా ముందుకు సాగుతున్నాం, మరియు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని మైలురాళ్లను అధిగమిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదు. గత 10 నుండి 12 ఏళ్ల కాలంలో మనం ఎన్ని సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం కరోనా సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతుండగా యుద్ధ భీభత్సానికి సంబంధించిన వార్తలు రావడం మొదలయ్యాయి. ఒకవైపు ఉక్రెయిన్, మరోవైపు పశ్చిమ ఆసియా, ఇలా ప్రతి చోట ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. మరోపక్క భవిష్యత్తును ఊహించేవారు ఏవేవో ప్రకటనలు చేస్తూ వచ్చారు, వాటి గురించి మనకు తెలియనిది కాదు. దేశాన్ని భయపెట్టడం, ప్రజలలో అభద్రతా భావాన్ని నింపడం, దేశాన్ని నిరంతరం ఆందోళనకు గురి చేయడం లాంటి పనుల్లోనే కొంతమందికి అమితమైన ఆనందం కలుగుతుంది. మనకు వ్యాక్సిన్ దొరకదని, కోవిడ్ బారి నుండి ప్రజలు ప్రాణాలతో బయటపడలేరని వారు ప్రచారం చేశారు. పశ్చిమ ఆసియాలో సంక్షోభం వచ్చిందని, ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదని, గ్యాస్ దొరకదని, డీజిల్ లభించదని, ఎరువులు కూడా రావని రకరకాల వదంతులను వ్యాప్తి చేస్తూ భారత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వారిని ఆందోళనలో ముంచివేయడానికి కొంతమంది వ్యక్తులు ఎంతో ప్రయత్నించారు. కానీ గత 10-12 ఏళ్లుగా మేము అమలు చేస్తున్న పక్కా ప్రణాళికలు నేడు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ దేశం స్వయంగా చూసింది. మనం ఇంతటి భారీ సంక్షోభంలో ఉన్నప్పటికీ నాగరిక్ దేవో భవ అనే మంత్రాన్ని స్వీకరించి జీవిస్తూ భారతదేశం చేపట్టిన సన్నాహాల వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ముందస్తు చర్యలు తీసుకోగలిగాము. అసలు ఇలాంటి సంక్షోభం వస్తుందని మనం ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ కష్టకాలంలో మనం చేసిన ఈ ఏర్పాట్లన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ఫలితంగా ఈరోజు దేశంలో గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ ఉంది, మరియు రైతులకు అవసరమైన యూరియా కూడా అందుబాటులో ఉంది. మనం ఇప్పుడు మన స్వశక్తి మీద నిలబడుతున్నాము, మరియు విజయ పథంలో ముందుకు సాగుతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఈ సంక్షోభాల ప్రభావం ప్రతి ఒక్కరిపైన పడింది. దీని నుండి మనం కూడా మినహాయింపు ఏమీ కాదు. ప్రపంచ మార్కెట్లో యూరియా ధరలు ఎంతగా పెరిగాయంటే, ఒక్కో బస్తా ధర ఏకంగా 3,000 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ నేటికీ మేము నా దేశ రైతులపై ఆ భారాన్ని మోపడం లేదు, ప్రభుత్వం ఆ భారాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రపంచ మార్కెట్లో మనకు 3,000 రూపాయలకు లభించే యూరియా బస్తాను మన రైతులకు మాత్రం మేము కేవలం 300 రూపాయలకే అందిస్తున్నాము. అంతేకాదు, నేడు ప్రపంచ మార్కెట్లో డీఏపీ ధర బస్తాకు 5,000 రూపాయలకు చేరుకుంది. కానీ నా దేశ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పటికీ మేము వారికి కేవలం 1,350 రూపాయలకే డీఏపీని అందిస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒకానొక సమయంలో నేను ఆత్మనిర్భరత గురించి మాట్లాడుతున్నప్పుడు ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని ఆలోచించే కొందరు వ్యక్తులు ఇక గ్లోబలైజేషన్ పరిస్థితి ఏమవుతుందని మమ్మల్ని ప్రశ్నించేవారు. అయితే ప్రపంచం గమనిస్తోంది, గత దశాబ్ద కాలంలో లోకం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడటమే మానేసినట్లు అనిపిస్తోంది. ఎక్కడి నుండి అయితే గ్లోబలైజేషన్ నినాదాలు వినిపించేవో, ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ప్రపంచంలోని ప్రతి దేశం తన స్వంత అవసరాలు మరియు పరిస్థితుల వైపు మొగ్గు చూపింది. కానీ దురదృష్టవశాత్తు ఈ సంక్షోభ సమయంలో కొంతమంది వ్యక్తులు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వనరులను ఆయుధాలుగా మార్చుకునేలా కుట్రపూరిత క్రీడ ఆడారు. ప్రపంచ దేశాలు తమ దగ్గర ఉన్న ప్రతి వనరును ఆయుధంగా మార్చుకోవడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇలా వనరులను వెపనైజ్ చేయడం అంటే రిసోర్సెస్ ని

ఆయుధాలుగా మార్చుకోవడం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్, మందులు, టెక్నాలజీకి సంబంధించిన చిప్స్ ఇంతే కాకుండా భూభాగాలను కూడా నేడు ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఒకవేళ మనం 10 ఏళ్ల క్రితమే ఆత్మ నిర్భరత అనే మంత్రాన్ని స్వీకరించి సరైన దిశలో పయనించి ఉండకపోతే ఇలాంటి సవాళ్లను మనం ఇంత ధీటుగా ఎలా ఎదుర్కొనే వాళ్ళమో ఒకసారి ఊహించుకోండి. మరియు ఈ దిశగా మా సన్నద్ధత నిరంతరం పెరుగుతూనే ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోవైపు నేడు భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేగంగా పెరుగుతోంది. ఈనాడు భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక ఆమోదయోగ్యమైన మరియు గౌరవనీయమైన దేశంగా ఎదుగుతోంది. భారతదేశం వద్ద స్థిరమైన పొలిటికల్ మ్యాండేట్ ఉంది, ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉంది, భారతదేశం ఒక వైబ్రెంట్ ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది, మరియు ఇక్కడ పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉంది. మనందరికీ దిశానిర్దేశం చేసేది భారత రాజ్యాంగం. ఇప్పుడు ప్రపంచం మన సామర్థ్యాలను గుర్తించడం ప్రారంభించింది. అందుకే 2014 తర్వాత ప్రపంచంలోని దాదాపు 40 దేశాలతో మన FTA ఒప్పందం కుదురుతోంది. ఇప్పుడు చూడండి ఎంతటి గొప్ప అవకాశం వచ్చిందో. నిజానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రత్యేకంగా నేను మన MSMEలకు చెప్పదలుచుకున్నాను, మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, మనం ప్రపంచానికి చేరుకోవాలి. భారతదేశ ఉత్పత్తికి చెందిన ప్రతి వస్తువు ప్రపంచ మార్కెట్కు చేరాలి. అది మన టెక్స్టైల్ కావచ్చు, మన మెషినరీ కావచ్చు, లేదా మందులు కావచ్చు. మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్లను మనం దాటాల్సి ఉంటుంది. ప్రపంచం నుండి మనకు లభించే వాటి కంటే మెరుగైనవి మనం అందించాలి. ప్రపంచంలో లభించే వస్తువుల కంటే తక్కువ ధరకే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పంజాబ్లోని లూధియానా నుండి మొదలుకొని తమిళనాడులోని తిరుప్పూర్ వరకు మన టెక్స్టైల్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలదు. ఇంతేకాకుండా కేరళ నుండి గుజరాత్ వరకు మరియు తమిళనాడు నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మన సముద్ర తీరం, అక్కడ నివసించే మన మత్స్యకార సోదర సోదరీమణులు, నేడు ఈ FTA ఒప్పందాల కారణంగా మన శ్రీంప్ అంటే రొయ్యల ఎగుమతులకు ఎంతో గొప్ప అవకాశం ఏర్పడింది. మన సీ ఫుడ్ కు కూడా ప్రపంచ మార్కెట్లలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే అద్భుతమైన అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నేను కోరుకునేది ఏమిటంటే మనం ఈ సానుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ మనం ముందుకు సాగుతూ ఈ లక్ష్యాలను సాధించడానికి మరియు సవాళ్లను అధిగమించడానికి నిరంతరం కృషి చేయాలి. ప్రియమైన దేశ ప్రజలారా, నేను మీ ముందుంచిన ఈ ప్రణాళిక వెనుక ఉన్న 2047 లక్ష్యం ఈ పటిష్టమైన పునాదులపైనే నిలబడి ఉంది. 2047 నాటికి వికసిత భారతాన్ని నిర్మించాలనే ఈ లక్ష్యం గడిచిన 10-12 ఏళ్లలో నా దేశ ప్రజలు చాటిన అపారమైన సామర్థ్యంలో ఒక భాగం మాత్రమే అని నేను భావిస్తున్నాను. అందుకే నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ శతాబ్దంలో పావు వంతు సమయం గడిచిపోయింది, మరియు రాబోయే పావు వంతు కాలం మనకు అత్యంత కీలకమైనది. ఇప్పుడు మనం ఆగిపోకూడదు, మన వేగం తగ్గకూడదు. మన దిశ ఇప్పటికే ఖరారైంది, మనం అనుకున్నది సాధించి తీరాలి. అందుకోసం మనం మన వర్క్ కల్చర్ని మార్చుకోవాలి. మన వర్క్ కల్చర్ని మారుస్తూనే మన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మన పని వేగంలో కూడా మార్పు తీసుకురావాలి. గడిచిన 5-6 దశాబ్దాలలో జరగని పనులను మనం రాబోయే 5-6 ఏళ్లలోనే పూర్తి చేయాల్సి ఉంది. నా దేశ యువశక్తిపై, నా దేశ నవ యువకులపై, నా దేశ తల్లులు మరియు సోదరీమణులపై, నా దేశ రైతులపై, నా దేశ కార్మికులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. మనందరం కలిసి ఈ కలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకే మనం సంస్కరణల వేగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. నేను రిఫార్మ్ అంటే సంస్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మనకు కేవలం ఒక బలవంతపు చర్య కాదు, అలాగే రిఫార్మ్ అనేది మనకు ఏదో ఒక ఆకర్షణీయమైన పదం మాత్రమే కాదు, మనకు సంస్కరణలు అంటే ఒక బలమైన నిబద్ధత. ఆ దృఢ నిశ్చయంతోనే మనం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్రారంభించాము. రాబోయే రోజుల్లో కూడా మనం తదుపరి

స్థాయి సంస్కరణల వైపు దూసుకెళ్లబోతున్నాం. అందుకే ప్రభుత్వం, సమాజం, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇలా ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయ పద్ధతుల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉంటుంది. మన ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి, మన లక్ష్యాలను పునర్నిర్మించుకోవాలి. మరియు అందుకే నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగవలసి ఉంది. భారతదేశ సామర్థ్యాన్ని సప్త సింధువుల రూపంలో మనం గుర్తించిన, అర్థం చేసుకున్న మరియు విన్న ఆ పురాతన యుగాన్ని నేను నేడు గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వికసిత భారతాన్ని నిర్మించడానికి మనకు ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త ప్రవాహం అవసరం. నేడు ఎర్రకోట బురుజుల నుండి నేను దేశం ముందు శక్తి యొక్క సప్తధారను ఆవాహన చేస్తున్నాను. రాబోయే 5-7 ఏళ్ల కాలంలో, గడిచిన 5-7 దశాబ్దాల్లో జరగని పనులను సప్తధార యొక్క సామర్థ్యంతో, శక్తితో మనం దేశానికి కొత్త ఎత్తులను, సరికొత్త వేగాన్ని అందిస్తాము మరియు కొత్త లక్ష్యాలను చేరుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తాము. దీనితో పాటుగా దేశ యువశక్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని రాష్ట్ర నిర్మాణంలో సంపూర్ణంగా వినియోగించుకోవడం జరుగుతుంది. వారి శక్తిని దేశాభివృద్ధికి జోడించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నేను ఈ సప్తధార గురించి మాట్లాడేటప్పుడు అందులో సప్తధార యొక్క మొట్టమొదటి శక్తి మాన్యుఫ్యాక్చరింగ్ పవర్. నా ప్రియమైన దేశ ప్రజలారా, మనం మాన్యుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. కేవలం ఉత్పత్తిని పెంచడమే కాకుండా మనం చిన్న చిన్న విడిభాగాలను తయారు చేయాలి. అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్పత్తులను కూడా తయారు చేయాలి. పూర్తి వాల్యూ చైన్ మనదే అయి ఉండాలి. అందుకోసం మనకు కాంపోనెంట్స్ తయారీ కావాలి, అలాగే కంప్లీట్ మాన్యుఫ్యాక్చరింగ్ కూడా కావాలి. మనకు సంపూర్ణమైన ఉత్పత్తులు కూడా కావాలి. డిజైన్ స్థాయి నుండి మాన్యుఫ్యాక్చరింగ్ వరకు భారతదేశం గ్లోబల్ సప్లై చైన్ కు ఒక నమ్మకమైన కేంద్రంగా మారాలి. ఇందుకోసం నేను 3 విషయాలపై ప్రత్యేకంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న నా సోదర సోదరీమణులారా, ఇది సమయం అందించిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని జారిపోనివ్వకండి. మరియు దీనికోసం మనం కాస్ట్, క్వాలిటీ మరియు స్కేల్ వంటి విషయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. మన ఫ్యాక్టరీలు పోటీతత్వాన్ని కలిగి ఉండాలి. మన ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలి. మన ప్యాకేజింగ్ ప్రపంచ ప్రజలను మెప్పించేలా, ఆకర్షించేలా ఉండాలి. మన జీరో డిఫెక్ట్ ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది మన గుర్తింపుగా మారాలి. ప్రతి మాన్యుఫ్యాక్చరర్ కు, ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కు, ప్రతి ఎంఎస్సి మరియు ఎంఈలకు నేను చెప్పాలనుకుంటున్నాను, గ్లోబల్ మార్కెట్ లో మన గుర్తింపు విశ్వసనీయత మరియు నాణ్యత ఆధారంగా ఉండాలి. నాణ్యత విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు. అందుకే ఇకపై మన మంత్రం క్వాలిటీ, క్వాలిటీ మరియు క్వాలిటీ మాత్రమే అయి ఉండాలి. ఇదే మన గ్లోబల్ బ్రాండ్ వాల్యూగా మారుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సప్తధారలోని రెండవ శక్తి వ్యవసాయం, ఫుడ్ ప్రొడక్షన్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్. ఈ దిశలో మనం మరింత వేగంగా ముందుకు సాగాలి. నేడు మన రైతుల కోసం ప్రపంచ మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. ఎఫ్పిఓల కారణంగా మనకు ఒక భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. మనం ఆ స్థాయికి చేరుకోవాలి. ఆ ఉన్నత స్థానాన్ని మనం తప్పకుండా అధిరోహించాలి. మనం పొలం నుండి ఎగుమతి మార్కెట్ వైపు సాగాల్సి ఉంటుంది. మన సాంప్రదాయ ఆహార పదార్థాలు కానివ్వండి, మన చిరుధాన్యాలు, మన మసాలాలు, మన పండ్లు మరియు పూలు, ఇలా ఏవైనా కావచ్చు, అసలు మన దగ్గర లేదంటూ ఏముంది? ఇవన్నీ గ్లోబల్ బ్రాండ్లుగా ఎదగాలి. మన రైతులు రసాయన రహిత సాగుకు ప్రాధాన్యతనిస్తారు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ మరింత పెరగబోతోంది. గ్లోబల్ పారామీటర్స్ ప్రకారం అన్ని రకాలుగా నాణ్యమైనవిగా నిరూపితమయ్యే మన అగ్రో ప్రొడక్ట్స్ ఉంటే మనం ప్రపంచ మార్కెట్లలోకి ఎంతో సులభంగా ప్రవేశించగలుగుతాం. నా సప్తధారలోని 3వ శక్తి టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేటి కాలం ఏఐది, క్వాంటంది, స్పేస్ది, రోబోటిక్స్ది మరియు డేటా సెంటర్లది. పూర్తిగా ఒక కొత్త రంగం ఇక్కడ ఆవిష్కృతమైంది మరియు ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది ప్రతి క్షణం మనకు సవాళ్లను విసురుతోంది. అందువల్ల మన దేశాన్ని ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్గా మార్చకూడదు, మనం ఇన్నోవేషన్ హబ్గా ఎదగాలి. యూపీఐ మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో మన సత్తా ఏంటో నిరూపించి మన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పాం. ఇప్పుడు భారతదేశం తన డిజిటల్ పబ్లిక్ టెక్నాలజీని ప్రపంచంలోని నలుమూలలకు చేరవేయాలి. నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో

భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహించాలి. మేడ్ ఇన్ ఇండియా 6G దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలి. ఇదే మన లక్ష్యం కావాలి, మరియు మనం దీనిపై మరింత వేగంగా పనిచేయాలి. ఇందుకోసం మన ప్రయత్నాల్లో ఏమాత్రం లోటు ఉండకూడదు. సప్తధారలోని నాలుగవ శక్తి గతిశక్తి. ఈ గతిశక్తి ద్వారా దేశంలో సీమ్లెస్ ఫాస్ట్ కనెక్టివిటీని పెంపొందించడంపై మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. మనం నగరాలను హైస్పీడ్ రైళ్లతో అనుసంధానించాలి. మనకు ఆధునిక హైవేలు కావాలి, ఇన్లాండ్ వాటర్ వేస్ కావాలి, ఎయిర్పోర్ట్స్ కావాలి, మరియు మల్టీ మోడల్ లాజిస్టిక్ వ్యవస్థలు అవసరం. రేవులంటే కేవలం వస్తువులను ఎగుమతి మరియు దిగుమతి చేసే ప్రదేశాలు మాత్రమే కాదు. ప్రపంచంలోని ఓడ్లు వచ్చి అక్కడ లంగరు వేసే స్థాయికి పరిమితం కాకూడదు. మన రేవులను పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ గ్రోత్ దిశగా మనం మరింత ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈ సప్తధారలోని మన ఐదవ శక్తి రక్షాశక్తి. అసలు రక్షణ శక్తి యొక్క ప్రాముఖ్యత అనేది అన్ని రకాలుగాను ఎంతో కీలకమైనది. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిఫెన్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో ఇప్పుడు భారతదేశం గ్రహించింది. ప్రపంచం కూడా ఆ విషయాన్ని గుర్తించింది. దీనికి మరే ఇతర ప్రత్యామ్నాయం లేదు. భారతదేశం ఇక ఎంత మాత్రం ప్రపంచానికి కేవలం ఒక మార్కెట్లా మిగిలిపోకూడదు. మనం డిఫెన్స్ రంగంలో ఖచ్చితంగా ఆత్మనిర్భరత సాధించాలి. వచ్చే తరానికి సరిపడా డిఫెన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు రక్షణ పరికరాలను సరఫరా చేసే గ్లోబల్ సప్లయర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో మనం ముందుకు సాగాలి. మనం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి, మరియు హైపర్సోనిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ విషయంలో మనం ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టాలి. అదేవిధంగా నేడు ప్రతి ఇంటికి సమస్యగా మారుతున్న సైబర్ భద్రత కూడా ఒక రక్షణ రంగమే. ఇందులో మన యువతకున్న సామర్థ్యాన్ని దేశం కోసం మరియు ప్రపంచం కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇక మన సప్తధారలోని ఆరవ శక్తి గ్రీన్ ఎకానమీ మరియు బ్లూ ఎకానమీ. ఇవి గ్రీన్ జాబ్స్ ను కూడా సృష్టిస్తాయి. మనకు గ్రీన్ హైడ్రోజన్, మనం గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ మరియు గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ స్కేల్ ను సాధించి తీరాలి. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్న తరుణంలో మనం ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాము. మనం సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాము, మరియు భారతదేశం నేడు ఒక బృహత్తరమైన గ్రీన్ మూవ్మెంట్ సామర్థ్యాన్ని తన వెంట తీసుకుని సాగుతోంది. అంతేకాకుండా బ్లూ ఎకానమీ విషయంలో కూడా భారతదేశం ముందు ఎంతో పెద్ద అవకాశం ఉంది. మనకెంతో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. బ్లూ ఎకానమీ విషయంలో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్, కోస్టల్ టూరిజం, టెక్నాలజీ, ఇలా ఎన్నో రంగాల్లో మనం ముందుకు సాగవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఈ సప్తధారల గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఏడవ ధారకు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అదే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్. అది భారతదేశపు సాఫ్ట్ పవర్ యొక్క గొప్ప శక్తి. ఈ శక్తి నేడు ప్రపంచం మొత్తాన్ని భారతదేశంతో అనుసంధానించి ఉంచింది. యోగా అనేది ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతోంది. భారతదేశంపై నమ్మకం పెరగడానికి ఇది ఒక పెద్ద కారణంగా నిలుస్తోంది. ఏ భారతదేశం దగ్గర అయితే విశ్వాసానికి ప్రతీకలైన ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయో, ఏ భారతదేశం దగ్గర అయితే ఆయుర్వేదం ఉందో, ఏ విధంగానైతే భారతదేశం దగ్గర హోలిస్టిక్ హెల్త్ కేర్ వ్యవస్థ ఉందో, అలాగే హీల్ ఇన్ ఇండియా వంటి ఉద్యమాలు ఉన్నాయో, వీటన్నింటి ద్వారా మనం మన సామర్థ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పవచ్చు. మన హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, సంస్కృతి కావచ్చు, మన సినిమాలు, మన క్రియేటివ్ వరల్డ్, VFX, యానిమేషన్, గేమింగ్ మరియు మన డిజిటల్ కంటెంట్ వంటి రంగాల్లో మన ప్రభావాన్ని చూపవచ్చు. క్రియేటివ్ వరల్డ్ లో భారతదేశం తన సత్తాను చాటుకోగలదు. మనం దానిని ఒక ప్రపంచ స్థాయి సామర్థ్యంగా అభివృద్ధి చేయాలి. నేడు భారతదేశం వేవ్ సమిట్ కు ఒక గొప్ప బలాన్ని అందించింది. క్రమక్రమంగా ప్రపంచమంతా భారతదేశం నిర్వహించే ఈ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇది భారతదేశపు సాఫ్ట్ పవర్ను, భారతీయ సృజనాత్మక ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం అపారమైన అటవీ సంపదను కలిగి ఉంది. మన దగ్గర 100కు పైగా నేషనల్ పార్కులు ఉన్నాయి. మనకు సామర్థ్యం పుష్కలంగా ఉంది, కానీ విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో మనం వెనుకబడి ఉన్నాము. మన సాఫ్ట్ పవర్ ద్వారా ప్రపంచ పర్యాటకులను భారతదేశం వైపు ఆకర్షించే అవకాశం మనకుంది. మన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఈ పనిని ఎంతో సులువుగా చేయగలం.
ప్రపంచంలో క్రీడలకు ఉన్న ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది

కూడా భారతదేశం పట్ల ఆకర్షణకు ఒక కేంద్రంగా మారాలి. స్థాయి క్రీడా ఈవెంట్లు భారతదేశంలో ఎందుకు జరగకూడదు? నేడు కంటెంట్ ఎకానమీ ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది దేశంలోని యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని ప్రతి కళాకారుడు ఏదో ఒక సమయంలో భారతదేశ గడ్డపై తమ ప్రదర్శనను ఇవ్వాలని కోరుకుంటారు. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం తగిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మిత్రులారా, సప్తధారలోని ఈ 7 శక్తుల ఉద్దేశ్యం కేవలం ఒకే రంగంలో పురోగతి సాధించడం కాదు. ఒక సమగ్రమైన దృక్పథంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను, మనం ఏర్పరచుకున్న ఆశయాలను అందుకుని ఆ స్థాయిని మించి ముందుకు సాగే దిశగా మనం నిరంతరం కృషి చేయాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొన్ని విషయాల గురించి వివరించాను, కానీ నేను దీనికంటే ఇంకా ఎంతో ఉన్నతమైన ఆలోచనలు చేస్తున్నాను. నేను దేశాన్ని ఒక్కసారి మేల్కొలిపి కుదిపివేయాలని అనుకుంటున్నాను. దేశంలోని శక్తిని కూడా తట్టిలేపాలని నేను కోరుకుంటున్నాను. కేవలం ప్రభుత్వం ఉండటం వల్లే దేశం నడవదు. దేశం అంటే ప్రతి పౌరుడు మమేకం అవ్వడం. మనం ఒక్కసారి దీని గురించి ఆలోచించలేమా? మనం Fortune 500 గురించి తరచుగా వింటూనే ఉంటాము. రాబోయే ఒక దశాబ్ద కాలంలో ఈ Fortune 500 కంపెనీల జాబితాలో, ఆ Fortune 500 కంపెనీలలో కనీసం 50 కంపెనీలు భారతదేశానివి ఎందుకు ఉండకూడదు? ఇది మన లక్ష్యం ఎందుకు కాకూడదు? నేడు మన బ్యాంకింగ్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతోంది. మరి ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకుల జెండా ఎందుకు ఎగరకూడదు? ప్రపంచంలోని అత్యుత్తమ 5 బ్యాంకులలో భారతదేశానికి చెందిన బ్యాంక్ కూడా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఫార్మా రంగంలో మనం ఇప్పటికే ఎంతో కృషి చేశాము, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా ముందుకు సాగడమే నేటి సమయపు అవసరం. ప్రపంచంలోని మొదటి 5 అతిపెద్ద ఫార్మా కంపెనీలలో భారతదేశానికి చెందిన 1-2 ఫార్మా కంపెనీల పేర్లు కూడా మారుమోగాలి. భారతదేశం ఆ జాబితాలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లా ఫార్మ్స్ ఉన్నాయి, రేటింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ మన చేతుల్లోకి రావాలని సమయం కోరుకోవడం లేదంటారా? మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది, తగిన సామర్థ్యం ఉంది, మనకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది, వివిధ భాషల పట్ల మనకు అపారమైన పట్టు ఉంది. మనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలలో మన దేశానికి చెందిన కన్సల్టింగ్ ఫార్మ్స్ కానీ అకౌంట్ ఫార్మ్స్ కానీ ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా మనం గట్టిగా కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలు అగ్రస్థానంలో నిలవడమే మన లక్ష్యం కావాలి. ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా మన బ్రాండ్లు ఉండాలి. ఆ బ్రాండ్లే మన దేశానికి గుర్తింపుగా మారి ప్రపంచానికి ఒక గమ్యస్థానంగా నిలవాలి. ఆ దిశగానే మనం అడుగులు వేయాలి. దీనికోసం నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను, స్థానిక స్వపరిపాలన సంస్థలను కోరుతున్నాను. మన సంస్కరణల వేగాన్ని పెంచడం భారత ప్రభుత్వ బాధ్యత కూడా. 2047 నాటి మన లక్ష్యాలకు అనుగుణంగా మన వ్యవస్థలను మనం మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. గత కాలపు పాత విధానాలతో మనం ఇక ముందుకు సాగలేము. మన భవిష్యత్తు కలలకు అనుగుణంగా మన నియమ నిబంధనలను మనం రూపొందించుకోవాలి. మరియు వీటిని గనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది, నేను మన దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను, ఇదే మార్గంలో మన కష్టంలో ఏమాత్రం లోటు లేకుండా శ్రమిస్తూ మనం అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలని తప్పక సాకారం చేసుకుందాం. మనం అందరం కలిసికట్టుగా ముందుకు నడవాలి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా పరిశ్రమలు కావచ్చు. మనమందరం కలిసి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. మనం సంస్కరణలను నిరంతరం చేస్తూనే ఉండాలి. ఈ సంస్కరణల ప్రక్రియను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను గతంలో కూడా చెప్పినట్లుగా మనం ఈ సంస్కరణలను ఏదో బలవంతం మీద చేయడం లేదు, సంపూర్ణ నిబద్ధతతో చేస్తున్నాము, మరియు మన లక్ష్యాన్ని చేరుకోవడానికే చేస్తున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను వికసిత భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం గురించి చర్చిస్తున్నప్పుడు దీనివల్ల లబ్ధి పొందే అసలైన లబ్ధిదారులు ఎవరు? మరియు ఈ ప్రయత్నాలన్నిటికీ అతిపెద్ద సాధకులు ఎవరు? ఒకవేళ ఈ ప్రయత్నాలకు సాధకులు ఎవరైనా ఉన్నారంటే అది నా దేశ యువతే. నా దేశ యువశక్తే ఈ విజయాలకు ఆధారం. వికసిత భారత్ ప్రయాణంలో యువత పాత్ర చాలా పెద్దది. అంతేకాకుండా వికసిత భారత్ ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేది కూడా నా దేశ యువతే. అందువల్లే మనం వికసిత భారత్ లక్ష్యాన్ని యువతతో అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. యువతే మన ప్రథమ ప్రాధాన్యతగా భావిస్తూ మనం ముందడుగు వేయాలి. మిత్రులారా, గత 10-12 ఏళ్లలో ఆ దిశగా ఎంతో కృషి జరిగింది, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్టప్ ఇండియా అభియాన్ ద్వారా నేడు దేశంలో 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఏర్పాటయ్యాయి. దేశంలోని యువత

స్వయంగా పనులు చేసుకోవడమే కాకుండా మరెంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం దీనికోసం 1,00,000 కోట్ల రూపాయల ఇన్నోవేషన్ ఫండ్ ప్రకటించింది. నేను దేశ యువతకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు మీ కలలతో ముందుకు రండి, మీకు వనరుల కొరత లేకుండా చూస్తాం. మీ ఆలోచనలకు మీ మేధస్సుకు తగిన శక్తిని ఇచ్చేందుకు 1,00,000 కోట్ల రూపాయలతో మేము ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేశాము. పరిశోధన రంగంలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఇండియాలో లభిస్తున్న చౌకైన డేటా మా యువతను మరింత శక్తివంతం చేసింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ఎక్కడైనా ఉందంటే అది కేవలం భారతదేశ గడ్డపైనే ఉంది. ఇది మన దేశ యువతకు ఒక సరికొత్త బలాన్ని చేకూర్చింది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ ఇండియా అనే జాతీయ కార్యక్రమాన్ని మేము రూపొందించాం. స్పేస్ సెక్టార్ను మేము అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. నేషనల్ డ్రోన్ పాలసీని తయారు చేశాం. ఖేలో ఇండియా పాలసీని కూడా తీసుకువచ్చాం. గత 35 ఏళ్లుగా సరైన విద్యా విధానం లేకపోవడంతో మేము ఇప్పుడు సరికొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరిగింది. మిత్రులారా, 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మన దేశంలో 350 కంటే తక్కువ యూనివర్సిటీలు ఉండేవి. కానీ నేడు గత 10-12 ఏళ్ల కాలంలోనే సుమారు 650 కొత్త యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు మనం దాదాపు 1,000 యూనివర్సిటీల సంఖ్యకు చేరుకుంటున్నాము. 2014 కంటే ముందు దేశంలో మెడికల్ సీట్లు కేవలం 400 మాత్రమే ఉండేవి. నేడు మెడికల్ సీట్ల సంఖ్య సుమారు 850కి చేరుతోంది. ఇది మాత్రమే కాకుండా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత గడ్డపై తమ ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశ యువతకు భారత్లోనే ఉండి విదేశీ యూనివర్సిటీ డిగ్రీలు పొందేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మన దేశ యువత ఆలోచనలు చిన్నతనం నుంచే టెక్నాలజీ వైపు ఆకర్షితమయ్యేలా మేము ఆ దిశగా నిరంతరం కృషి చేస్తున్నాము. అందుకే సుమారు 10,000 కంటే ఎక్కువ అటల్ టింకరింగ్ ల్యాబ్లను చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకువచ్చాము. తద్వారా ఆవిష్కరణలు మరియు సాంకేతికత పట్ల వారికి చిన్నప్పటి నుంచే ఆసక్తి కలిగేలా మేము ఈ ఏర్పాటు చేశాము. గత 10-12 ఏళ్ల కాలంలో యువత కోసం మేము అనేక కొత్త మార్గాలను తెరిచాము. మీరు చూసే ఉంటారు, మేము స్టార్ట్అప్ రంగాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకువచ్చాము. సగటున 28 ఏళ్ల వయస్సు ఉన్న మన దేశ చిన్నారులు, నవ యువకులు ప్రైవేట్ స్టార్టప్ల ద్వారా ప్రపంచంలోనే తమ మొదటి ప్రయత్నంలోనే సొంతంగా శాటిలైట్లను ప్రయోగించారు మరియు రాకెట్లను కూడా లాంచ్ చేశారు. మిత్రులారా, వారు చాలా గొప్ప పని చేశారు. ఈరోజు మన దేశంలో సుమారు 2.5 లక్షలకు పైగా రిజిస్టర్డ్ స్టార్టప్లు ఉన్నాయి. అలాగే మేము ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ను కూడా నిర్వహించాం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విస్తరణ చాలా వేగంగా పెరుగుతోంది. అందుకే ఈ ఎర్రకోట సాక్షిగా నేను దేశ యువత కోసం ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. రాబోయే 1 సంవత్సర కాలంలో 1 కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ లో శిక్షణ ఇవ్వాలని మేము నిర్ణయించాము. తద్వారా మన దేశ యువత ఏఐ ప్రపంచంలో కూడా నాయకత్వం వహించే సామర్థ్యాన్ని పొందుతారు. నా మిత్రులారా, బయో ఎకానమీ అనేది ఒక కొత్త రంగం. 2014 కంటే ముందు ఒక కాలం ఉండేది, అప్పుడు బయో ఎకానమీలో కేవలం 60,000 కోట్ల రూపాయల మేర మాత్రమే పనులు జరిగేవి. కానీ నా దేశ నవ యువకులారా, మీరు ఎంతటి అద్భుతాన్ని సాధించారో ఒకసారి చూడండి. విధానాలు సరైనవిగా ఉన్నప్పుడు మరియు లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు నా దేశ యువశక్తి బయో ఎకానమీలో తమ సామర్థ్యాన్ని ఏ విధంగా చాటుకున్నారో అర్థమవుతుంది. 2014 కంటే ముందు 60,000 కోట్లుగా ఉన్న బయో ఎకానమీ వ్యాపారం నేడు ఏ స్థాయికి చేరుకుందంటే, బయో ఎకానమీ నేడు 20,00,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒకసారి మనం 2009-10 కాలాన్ని గుర్తు చేసుకుంటే ఆ సమయంలో మన దేశంలో కేవలం 150,000 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యేవి. 2009-10 మధ్య కాలంలో 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ ఈ 2025-26 నాటికి మన దేశంలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏవియేషన్ రంగం కూడా నా దేశ యువత కోసం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త విమానాశ్రయాలు, కొత్త విమాన మార్గాలు నిరంతరం కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. మెయింటెనెన్స్ మరియు ఓవర్ హాలింగ్ వంటి పనుల వల్ల కూడా దేశంలో పెద్ద ఎత్తున స్కిల్డ్ మ్యాన్ పవర్ కు పనులు లభిస్తున్నాయి.

మేడ్ ఇన్ ఇండియా విమానాలను తయారు చేసే దిశలో కూడా మనం గొప్ప విజయాన్ని సాధించాము. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఇప్పటికే తన గగన విహారాన్ని ప్రారంభించింది, విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. నా మిత్రులారా, దేశ యువత కోసం డ్రోన్ రంగం కూడా చాలా అద్భుతమైన కృషి చేసింది. గ్రామాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా స్వామిత్వ యోజన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దాదాపు 3.25 కోట్ల కుటుంబాలు ఈ స్వామిత్వ యోజన ద్వారా ప్రయోజనం పొందాయి. దీని కారణంగా సుమారు 140 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్లాక్ అయ్యాయి. దీని ద్వారా ప్రజలు బ్యాంకుల నుండి సులభంగా లోన్లు పొందవచ్చు మరియు తమ సొంత వ్యాపారాలను కూడా ప్రారంభించుకోవచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం మన మధ్యతరగతి కుటుంబాల ముందు ఒక పెద్ద భారంగా మారిపోయింది ఏమిటంటే, అది కోచింగ్ క్లాసుల మధ్య నెలకొన్న పోటీ. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపకపోతే తాము ఒక ప్రతిష్టాత్మక కుటుంబం కాదని ప్రతి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గురించి మనం ఆలోచిస్తూ వారి 1000 కోట్ల రూపాయల ఖర్చు ఏదైతే ఉందో దానిని ఆదా చేయాలన్నదే మా లక్ష్యం. దీనివల్ల పిల్లలు కూడా తమ కుటుంబం దగ్గరే ఉండి వారి పర్యవేక్షణలో పెరగలుగుతారు మరియు కుటుంబంపై ఆర్థిక భారం కూడా పడదు. అందుకే మేము యువత కోసం వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత ఆన్లైన్ కోచింగ్ను అందించాలని నిర్ణయించాము. మన దగ్గర బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అద్భుతమైన టాలెంట్ ఉంది మరియు గొప్ప టీచర్స్ ఉన్నారు. ఆ వనరులన్నింటినీ ఏకం చేసి మేము దేశంలోని యువతకు అండగా నిలవబోతున్నాము. ఉచిత కోచింగ్ అందించడం కోసం మనం ఒక పెద్ద నెట్వర్క్ను నిర్మించబోతున్నాము. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు భారతదేశం క్రీడా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోంది. ఇప్పుడు క్రీడల పోడియం మీద భారతదేశపు జాతీయ గీతం వినిపిస్తోంది, మన దేశపు గీతం ప్రతిధ్వనిస్తోంది మరియు మన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతూ అందరికీ కనిపిస్తోంది. మన జాబ్స్ పథకం ఎంతో గొప్ప విజయాన్ని సాధించింది. ఖేలో ఇండియా గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్, బీచ్ గేమ్స్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రీడలకు సంబంధించిన కోచింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ మరియు క్రీడలకు అవసరమైన న్యూట్రిషన్ వంటి ఈ అన్ని విషయాలలో భారతదేశం ఇప్పుడు ప్రావీణ్యం సంపాదించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. మన యువత కోసం ఇది ఒక సరికొత్త రంగం. ఒకవేళ వారు స్వయంగా క్రీడాకారులు కాలేకపోయినా క్రీడలకు సంబంధించిన సపోర్ట్ సిస్టంలో కూడా వారికి ఇప్పుడు ఒక పెద్ద ఉపాధి రంగం అందుబాటులోకి వస్తోంది. మొత్తంగా చూస్తే క్రీడా ప్రపంచంలో భారతదేశం తన ప్రదర్శనను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. మనం 2036 ఒలింపిక్స్ కోసం ఒక బలమైన పోటీదారుగా ఎదిగి ముందుకు సాగుతున్నాం. అలాగే 2030లో కామన్వెల్త్ గేమ్స్ కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. నా మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ లో దాదాపు 40 రకాల క్రీడలు ఉంటాయి మరియు సుమారుగా 350 నుంచి 350 వరకు వివిధ పోటీలు ఈ ఒలింపిక్స్ లో జరుగుతుంటాయి. నా దేశ ప్రజలారా, నా యువ మిత్రులారా, ఇది వింటే మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ నేను మీకు ఒక సవాలు విసురుతున్నాను, మీకు ఒక పిలుపునిస్తున్నాను మరియు ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఒలింపిక్స్ లో జరిగే సుమారు 350 పోటీలలో భారతదేశం దాదాపు 2 వంతుల క్రీడల్లో ఎక్కడా కనిపించదు. ఆయా విభాగాల్లో మన భాగస్వామ్యం అసలు ఉండదు మరియు మనం క్వాలిఫై కూడా కావడం లేదు. అందుకే 2036లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వాలని, అది మన దేశంలోనే జరగాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. అవును, ఖచ్చితంగా 2036లో. నేడు భారతదేశం ఏ క్రీడల్లో అయితే పాల్గొనడం లేదో, భారతదేశం ఏ పోటీలకైతే క్వాలిఫై కావడం లేదో, ఏ పోటీలనైతే భారతదేశం విడిచిపెట్టిందో, అటువంటి క్రీడారంగాలు మన కోసం వేచి చూస్తున్నాయి. భారతదేశం ఇప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. దీనికోసం మేము టాలెంట్ను గుర్తించే ఒక భారీ ప్రచారాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. మనకు ఒకవేళ 2036 ఒలింపిక్స్ కోసం గొప్ప క్రీడాకారులు కావాలంటే ఈరోజు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ల వయస్సులో ఉన్న యువతపై మనం ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. అందుకే పిల్లలలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఈ అన్వేషణ సాగుతుంది. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఒక టాలెంట్ హంట్ ప్రచారాన్ని నిర్వహిస్తాం. వారిలోని ప్రతిభను గుర్తించి

ఆపై వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా దేశం తరపున ఆడే గొప్ప క్రీడాకారులుగా వారిని తీర్చిదిద్దుతాం. నా ప్రియమైన యువతారా, దేశం ముందు, ముఖ్యంగా మన దేశ యువత ముందు నేడు మాదక ద్రవ్యాల వ్యసనం ఒక అతిపెద్ద సంక్షోభంగా మారుతోంది. మత్తు పదార్థాలు లేని భారత్, అంటే నషాముక్త భారత్ సాధించడం మనందరి సామూహిక బాధ్యత కావాలి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన యువతరం శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉండాలి. మన యువత యొక్క సామర్థ్యం మన దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి. అందుకే నషాముక్త భారత్ మనందరి లక్ష్యం కావాలి. గత కొద్ది రోజులుగా మై భారత్ వాలంటీర్లు, దేశంలోని ఎన్జిఓలు, సామాజిక సాంస్కృతిక సంస్థలు మరియు ఆధ్యాత్మిక వేత్తలు అందరూ కలిసి నషాముక్త భారత్ కోసం 100 వారాలు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రచారం 100 వారాల పాటు నిరంతరాయంగా సాగనుంది. ప్రతి కుటుంబం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావాలని, దీంతో మమేకం కావాలని నేను కోరుకుంటున్నాను. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే కలని సాకారం చేసేందుకు మీరు ముందుకొచ్చారు. ఇది చాలా అభినందనీయం. నా ప్రియమైన దేశ ప్రజలారా, 21వ శతాబ్దంలో దేశం ఎదుర్కొంటున్న పాత సవాళ్లను పూర్తిగా రూపుమాపడం అత్యంత ఆవశ్యకం. నక్సలిజం, మావోయిజం లక్షలాది మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయి. ఎంతో మంది తల్లుల నుంచి వారి బిడ్డలను దూరం చేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ప్రతి తల్లిదండ్రుల కలలను ముక్కలు చేశాయి. ఈ నక్సలిజం సుమారు 4 దశాబ్దాల పాటు భారతదేశంలోని ఒక పెద్ద భాగాన్ని, జనాభాలోని ఒక పెద్ద వర్గాన్ని తన పిడికిల్లో నలిపివేసింది. తుపాకీ గొట్టంతో ఆ ప్రాంతాలను తన గుప్పిట్లో ఉంచుకుని మన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కింది మరియు దేశంలోని సామాన్య పౌరుల రక్షణకు ఒక పెద్ద సవాలుగా మారింది. 3,500 మందికి పైగా మన పోలీస్ భద్రతా బలగాల జవాన్లు అమరులయ్యారు. ఒక యుద్ధంలో ఎంతమంది సైనికులు మరణిస్తారో అంతకంటే ఎక్కువగా మన పోలీస్ జవాన్లు దేశంలోని సామాన్య మానవుడికి రక్షణ కల్పించడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నక్సలిజం మన భూమిని రక్తసిక్తం చేసింది. 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడే అదే రోజు మేము దీన్ని అంతం చేస్తామని సంకల్పం తీసుకున్నాము. మనం దేశాన్ని నక్సలిజం నుండి విముక్తం చేస్తామని నాడే నిశ్చయించుకున్నాం. నేడు నక్సలైట్ మావోయిస్టు హింసకు తన చివరి శ్వాస తీసుకునే శక్తి కూడా లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దానిని పూర్తిగా అంతం చేసే దిశగా మనం సాగుతున్నాం. ఎక్కడైతే ఒకప్పుడు నక్సలైట్ల తుపాకీ గుళ్ళు మోగేవో, ఎక్కడైతే ఈ నేల రక్తసిక్తమై ఉండేదో, నేడు అదే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, అవే పరిసరాల్లో నక్సలిజం నుండి విముక్తి లభించడం వల్ల నేడు అభివృద్ధి, విశ్వాసం మరియు ప్రయత్నాల త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సవాలును మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఈ సవాలు పట్ల మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్ల తరబడి దేశ అధికార వ్యవస్థలోని కీలక ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా కూడా చేరారు. ఈ మావోయిస్టు ఆలోచన విధానమే మన విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆయుధాలు పట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలోనూ, ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తం చేయడంలోనూ మనం ఘన విజయం సాధించాము. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు అయితే వెళ్ళిపోయారు, కానీ ఈ మేధో నక్సలైట్లు మాత్రం ఇంకా పొంచి ఉన్నారు. ఈ మేధో నక్సలైట్లు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. వారు హింస మరియు అరాచకత్వానికి దారి తీసే మార్గాలను అన్వేషిస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి మళ్లించడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. అటువంటి ఈ మేధో నక్సలైట్లను మనం గుర్తించాల్సి ఉంది. ఈ మేధో నక్సలైట్లను సమాజం నుండి వేరు చేయాల్సి ఉంది. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రధాన స్రవంతిలోకి దేశ యువతను మనం అనుసంధానించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక సురక్షితమైన భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. సవాలు సరిహద్దుల లోపల ఉన్నా లేదా సరిహద్దుల అవతల ఉన్నా, భారత్ ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. నేడు యుద్ధం యొక్క స్వభావం మారుతోంది. ఇప్పుడు యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరుగుతుందని చెప్పలేము. యుద్ధం దేశ సరిహద్దుల లోపల ఎక్కడో ఉన్న రిఫైనరీలపై దాడి చేయడం ద్వారా లేదా బ్యాంకింగ్ రంగం వంటి వాటిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కూడా జరగవచ్చు. డేటా సెంటర్లను లక్ష్యంగా

గా చేసుకుని సరికొత్త రీతిలో యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తున్నారు మరియు ఫ్యాక్టరీలను ధ్వంసం చేస్తున్నారు. గత ఏళ్లలో మేము మిషన్ సుదర్శన్ చక్రను ప్రకటించాము. నేడు ఆ పనులు ఎంతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం మన రక్షణ ఎగుమతులు దాదాపు 50 రెట్లు పెరిగాయి. సుమారు 100 దేశాలకు మన ఆయుధ సంపద చేరుతోంది. అంతర్జాతీయ యవనికపై భారతదేశ ప్రతిష్ట క్రమక్రమంగా పెరుగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఆయుధాల తయారీ మరియు సాంకేతికత దిశగా మరింతగా శ్రమించాల్సి ఉంది. మనం మన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి, కానీ అదే సమయంలో మన పౌరులను కూడా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. గత శతాబ్దపు యుద్ధాలకు అనుగుణంగా మన దేశంలో అభివృద్ధి చెందిన సివిల్ డిఫెన్స్ వ్యవస్థలు నేడు కాలం చెల్లినవిగా మారాయి. అందుకే నేను నేడు ఎర్రకోట నుండి ఒక ప్రకటన చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం సివిల్ డిఫెన్స్ యొక్క ఒక శక్తివంతమైన నెట్వర్క్ను నిర్మిస్తాం, వారికి ఆధునిక వ్యవస్థలను పరిచయం చేస్తాం మరియు ఆధునిక సంక్షోభాల పట్ల మన పౌరులను అవగాహన కలిగిస్తాం. రక్షణ కల్పించేందుకు ఎటువంటి ఏర్పాట్లు ఉండవచ్చు? ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా సివిల్ డిఫెన్స్ కు సంబంధించి ఒక భారీ వాలంటరీ ఫోర్స్ను మనం నిర్మించబోతున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ నిర్మాణంలో మన సోదరీమణులు మరియు కుమార్తెల సహకారం మనందరికీ ఎంతో గొప్పదిగా ఉంది. వారి కృషి మనందరికీ నిరంతర ప్రేరణ మూలంగా నిలుస్తోంది. ఫైటర్ జెట్ విమానాలు నడపడంలోనైనా లేదా సివిల్ ఏవియేషన్ రంగంలోనైనా మన కుమార్తెలు అందరికంటే ముందు వరుసలో కనిపిస్తున్నారు. అదేవిధంగా క్రీడా మైదానాల్లో సైతం మన కుమార్తెలు తమ ప్రతిభతో ముందంజలో కనిపిస్తున్నారు. స్టేమ్ ఎడ్యుకేషన్లో ప్రవేశ ప్రక్రియలో చూసినట్లయితే మన కుమార్తెలే అత్యధికంగా ముందంజలో కనిపిస్తున్నారు. నేడు సైన్యంలో కూడా ఎన్డీఏ నుండి వచ్చిన యువతులు దేశ సైన్యానికి నాయకత్వం వహించే పూర్తి సామర్థ్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. మన కుమార్తెల శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, నేను ఈ మధ్య కాలంలో సనందులోని ఒక సెమీకండక్టర్ ప్లాంట్ వెళ్లాను. అక్కడ దేశంలోని వివిధ మూలల నుండి వచ్చిన గిరిజన కుమార్తెలు పనిచేస్తున్నారు. వారు కనీసం పాస్పోర్ట్ అంటే ఏమిటో కూడా తెలియని మారుమూల గ్రామాల నుండి వచ్చి అక్కడ తమ ప్రతిభను చాటుతున్నారు. ఆ కుమార్తెలు విదేశాలకు వెళ్లి శిక్షణ పొంది తిరిగి వచ్చి నేడు చిప్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. అక్కడ వారిలో నేను చూసిన ఆత్మవిశ్వాసం నన్ను నిజంగా ఎంతో ఆకట్టుకుంది. నేడు 3 లక్షలు కాదు, ఏకంగా 3 కోట్ల మంది సోదరీమణులను లక్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఆ మైలురాయిని మనం ఇప్పటికే అధిగమించాము. ఇప్పుడు మేము 6 కోట్ల మందిని లక్పతి దీదీలుగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము. 3 కోట్ల మంది కొత్తగా లక్పతి దీదీలుగా మారడం అంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పును తీసుకురావడమే. ఈ మార్పు మాతృశక్తి ద్వారానే రాబోతోంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు పంచాయతీలలో, మున్సిపాలిటీలలో, మహానగర పాలక సంస్థలలో మన మహిళలు అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికై దేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారు సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే మేము పార్లమెంటులో నారీ శక్తి వందన అధినియంను ఆమోదించాము. కానీ ఏదో ఒక కారణం చేత గత 40 ఏళ్లుగా రాజకీయ కుమ్ములాటల వల్ల ఈ కళ ఎప్పుడూ రాజకీయ వేదికలకే పరిమితమై అన్యాయానికి గురవుతూ వచ్చింది. నేను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు ఎర్రకోట బురుజుల నుండి ఈ త్రివర్ణ పతాక నీడిలో నిలబడి ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను, రండి ఆ మహిళల శక్తి సామర్థ్యాలను పూజించే ఆరాధకులుగా మారండి, ఆ మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ముందుకు రండి, తద్వారా సాధ్యమైనంత త్వరగా మన తల్లులకు మరియు సోదరీమణులకు అసెంబ్లీలలోనూ మరియు లోక్సభలోనూ 33% ప్రాతినిధ్యం లభించేలా చేద్దాం. వారు భారతదేశ విధాన నిర్ణయాల్లో తమ వంతు సహకారాన్ని అందించాలి. ఇది ప్రస్తుత కాలపు అవసరం. నేను అన్ని రాజకీయ పార్టీలను మళ్లీ కోరుతున్నాను, రండి, మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా మహిళల గౌరవానికి మీరు కూడా తొడవండి, మీరు కూడా దీని కీర్తిని పొందండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. కానీ నా తల్లులకు మరియు సోదరీమణులకు వారి హక్కును మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, అభివృద్ధి అనేది సమాజంలోని చిట్ట చివరి వ్యక్తికి చేరుకున్నప్పుడే వికసిత భారత్ సంకల్పం నెరవేరుతుంది. గడిచిన 2014 సంవత్సరానికి ముందు కేవలం 25 కోట్ల మందికి మాత్రమే సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ కవరేజీ అందుబాటులో ఉండేది. కేవలం 25 కోట్ల మందికి మాత్రమే ఆ భద్రత ఉండేది. మిత్రులారా, గత 5-6 దశాబ్దాల్లో కేవలం 25 కోట్ల మందికే అది లభించగా
మేము కేవలం ఒకే దశాబ్ద కాలంలో 100 కోట్ల మంది

దేశ ప్రజలకు సోషల్ సెక్యూరిటీ కవచాన్ని అందించాం. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 70 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధులకు కూడా నేడు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నాము. దీనివల్ల దేశంలోని కోట్ల కొద్ది కుటుంబాలకు ఎంతో పెద్ద ఊరట మరియు సౌకర్యం లభించాయి. మరియు ఈ ఆయుష్మాన్ కార్డు కారణంగా మందులు మరియు ఆపరేషన్ల కోసం ఖర్చు కావాల్సిన సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఆ డబ్బు మిగిలిన వారు కుటుంబ సభ్యులైన పిల్లలే. వారు పేద కుటుంబాలకు చెందిన వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు, వారికి ఇంతటి గొప్ప మేలు చేకూరింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఒక ముఖ్యమైన పని కోసం నాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరినీ ఒక సహాయం కోరుతున్నాను. దేశంలోని యువత అంతా దీనికి నాయకత్వం వహించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కేటాయించే 1 లేదా 2 గంటల సమయం ఈ దేశానికి ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతోంది. 1-2 గంటల్లో నేను దేశానికి ఎలాంటి శక్తిని ఇవ్వగలనని మీకు అనిపించవచ్చు, దాని గురించి నేనే చెబుతాను. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతున్నారు. అందుకే ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వాతావరణం ఏర్పడాలి. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా జనాభా గణన పనులు జరుగుతున్నాయి. సెన్సస్ ప్రక్రియ కొనసాగుతోంది, లెక్కింపు సాగుతోంది. అయితే ఈ లెక్కింపు అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఆ గణాంకాల్లోని సూక్ష్మ అంశాల ఆధారంగానే దేశాభివృద్ధికి అవసరమైన విధానాలు రూపొందుతాయి, ప్రణాళికలు సిద్ధమవుతాయి, దేశం అభివృద్ధికి సంబంధించిన తన రూపురేఖలను సిద్ధం చేసుకుంటుంది. అందుకే దీనికోసం ఖచ్చితమైన సమాచారం ఉండటం చాలా అవసరం. కొన్నిసార్లు ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతినిధులు ఎంతటి తొందరలో ఉంటారంటే వారు స్పెల్లింగులను తప్పుగానో లేదా ఒక్కోసారి ఒక్కో రకంగానో రాస్తుంటారు. మరియు దీని కారణం వల్ల అంతిమ ఫలితాలు సరిగ్గా రావడంలో మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈసారి మీరు స్వయంగా జనాభా గణనలో మీ వివరాలను మీ మొబైల్ ఫోన్ ద్వారా నింపి సమర్పించవచ్చని నిర్ణయించాము. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులు లేదా ప్రతినిధులు వచ్చి మీతో చర్చించి వివరాలు సేకరిస్తారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని మీ వివరాలను స్వయంగా నమోదు చేయవచ్చు. ఒకవేళ మీరు డిజిటల్ పద్ధతిలో మీరే స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా మరియు ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా చూసుకోవచ్చు. మీరు ఎంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తే దేశం ముందుకు సాగడానికి అది అంత గొప్పగా సహాయపడుతుంది. అందుకే నేను దేశ యువతకు పిలుపునిస్తున్నాను, మీరు మీ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకుని ఈ ఫామ్ మొత్తాన్ని అర్థం చేసుకోండి. ముందుగా ఒక కాగితం మీద ఈ ఫామ్ ను పూర్తి చేయండి. ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి, ఆపై సమర్పించండి. టెక్నాలజీని ఉపయోగించి వాటిని డిజిటల్ పద్ధతిలో అప్లోడ్ చేయండి. మీరు చూడండి, దీనివల్ల దేశం ఎంత పెద్ద పనిని పూర్తి చేయగలుగుతుందో, దీనివల్ల దేశం యొక్క సమయం మరియు శక్తి ఆదా అయ్యి సరైన పనుల కోసం ఉపయోగపడతాయి. అందుకే జనాభా గణన పనులలో చురుకుగా పాలు పంచుకోవాలని నా దేశ యువతను నేను కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను ఎర్రకోట నుండి పంచ ప్రాణాల గురించి ప్రసంగించాను. ఈ పంచ ప్రాణాలు దేశాన్ని తమ ఆత్మగౌరవం వైపు మరింత ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. ఇది మనకు ఒక గొప్ప శక్తిని అందించింది. మనం బానిసత్వ మనస్తత్వాన్ని ప్రతి క్షణం రూపుమాపుతూనే ఉండాలి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు పండిట్ నెహ్రూ ఏ భారతదేశం గురించి అయితే కలలు కన్నారో, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్గురు వంటి వారు ఏదైతే ఆకాంక్షించారో, అలాగే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా మరియు జ్యోతిబా ఫూలే కన్న కలలను సాకారం చేయడానికి వారిందరి నుండి స్ఫూర్తి పొందుతూ మనం ముందుకు సాగాలి. రండి, ఈ సంకల్పాన్ని మనం మరోసారి పునరుద్ఘాటిద్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలే మిన్నగా ఉండాలి. స్వయం ప్రయోజనాల కంటే దేశ హితమే పరమావధిగా ఉండాలి. మరియు కర్తవ్య నిర్వహణే మన గుర్తింపు కావాలి. నేను నా దేశ ప్రజలందరికీ ఒకటే చెబుతున్నాను, ఈ సమయం మనది. నేను నా దేశ ప్రజలందరికీ చెబుతున్నాను, ఈ సమయం మనది, ఈ అవకాశం మనది, ఈ సంకల్పం కూడా మనదే. రండి, మన కలలను సంకల్పాలుగా మలుచుకుందాం, ఆ సంకల్పాలను సామర్థ్యాలుగా మార్చుకుందాం, మరియు ఆ సామర్థ్యాన్ని విజయంగా మార్చి తీరుదాం. రండి, మనం వేసే ప్రతి అడుగును దేశ వికాసం వైపు వేసే అడుగుగా మలుచుకుందాం. అందరం అడుగులో అడుగు వేద్దాం, మనసులను కలుపుదాం, లక్ష్యంతో ముడిపడి ఉందాం. ఒక దీపం నుండి వేలాది దీపాలను వెలిగిద్దాం. రండి, అందరం కలిసి ఒక వికసిత భారతాన్ని నిర్మిద్దాం. ఇదే భావనతో ఈ మంగళకరమైన పర్వదినం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలిసి పలకండి భారత.

0: మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే. బహుత్ బహుత్ ధన్యవాద్.
1: మరింతవరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజులపై నుండి గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా రూపొందించబడిన తెలుగు అనువాదం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే అపర్ణా సింగ్. राष्ट्र आज 80वां स्वतंत्रता दिवस मना रहा है. इस अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किले के प्राचीर पर ध्वजारोहण कर महत्वपूर्ण घोषणाएं की. इस अवसर पर पहली बार राष्ट्रगीत वंदे मातरम का गायन हुआ.
2: आजादी के बाद 15 अगस्त लाल किले पर पहली बार वंदे मातरम गूंज रहा है. आज जब हम देश के लोग

హిందీ కార్యక్రమం 1 గంట 20 నిమిషాలకు వనితాలోకంలో సమాజానికి తిరిగి ఇవ్వడం అంశం గురించి వైదేహీ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యురాలు సీతాకుమార్ గారితో పరిచయం. రేపు 2:30 బాల వినోదం కార్యక్రమంలో బండ్లగూడలోని శ్రీ విద్యారన్న ఆవాస విద్యాలయం బాలలు సమర్పించు కదంబం. రేపు 3:00 నాటకం. రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కుంటా రజిత బృందం పాడిన జానపద గేయాలు వింటారు. రేపు 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వానాకాలంలో కంది పంట సాగు ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం. రేపు 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో పశువుల దానా నిల్వలో శిలీంధ్రాల నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఏ సుధీర్ బాబు గారితో కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ వీరన్న బొక్యా గారి సంభాషణ వింటారు. రేపు 8:03 కరెంట్ అఫైర్స్, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ ప్రసంగ కార్యక్రమం, 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు మా ప్రసారం కారణంగా మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:13. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపు ఉదయం 5:48 కలుద్దాం. అంతవరకు సెలవు మరి. జై హింద్.